ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ కేంద్రం ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 6వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం, ఆగస్టు నెల 28వ తేదీ, ఈరోజు శుక్రవారం. నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. ఎఫ్ఎం వార్తల ముఖ్యాంశాలు వింటారు.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. అన్న చెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ఈరోజు రాష్ట వ్యాప్తంగా ప్రజలు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. రాష్ట ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. అన్న చెల్లెళ్లు అక్కా తమ్ముళ్లు అనుబంధానికి ప్రత్యేకమైన రక్షాబంధన్ పర్వదినం మీ జీవితంలో ఆనందం, ఆరోగ్యం, సంతోషం నింపాలని కోరుకుంటున్నానని అన్నారు. ఈ రాఖీ పండుగ మీ జీవితాల్లో వెలుగులు పంచాలని, ప్రేమానుబంధాలు నింపాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నానని ముఖ్యమంత్రి తెలిపారు. భారత్ 2036లో ఒలింపిక్ క్రీడలు నిర్వహించేందుకు పోటీ పడుతోందని, మన దేశానికి అవకాశం వస్తే వాటి నిర్వహణకు అత్యంత అనువైన ప్రదేశంగా అమరావతిలో ప్రతిపాదిత స్పోర్ట్స్ సిటీని అభివృద్ది చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచించారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన సీఆర్డీఏ 65వ సమావేశం రాష్ట సచివాలయంలో జరిగింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను పురపాలక శాఖ మంత్రి నారాయణ విలేకరులకు వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన

ఈ సమావేశం నిర్వహించారు. నేపాల్ వెళ్లిన ఏపీకి చెందిన ఐదుగురి ఆచూకింకా లభ్యం కాలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రమేష్ బాబు, కాకినాడ జిల్లాకు చెందిన మరో ముగ్గురి ఆచూకీ తెలియాల్సి ఉందని అన్నారు. మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లా ఆదోనివాసులు సురక్షితంగా ఉన్నారని, వారిని క్షేమంగా తీసుకొస్తామని అన్నారు. నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను సురక్షితంగా తీసుకొచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. యాత్రికుల వివరాలను నేపాల్లోని భారత రాయబార కార్యాలయానికి ఏపీఎస్ఆర్టీసీ అధికారులు అందించారని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు వారి ఎన్యూమరేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాల్లో లోపాలున్నాయంటూ రాష్ట వ్యాప్తంగా 43.71 లక్షల మందికి ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు ఇవ్వగా, వీరిలో 16.23 లక్షల మంది విచారణ సాయంత్రానికి పూర్తయింది. వారిలో 8764 మంది తగిన పత్రాలు సమర్పించకపోవడంతో అనర్హులుగా తేల్చారు. 13,63,250 మందిని తుది జాబితాలో కొనసాగించేందుకు నిర్ణయించారు. మిగతా 2,51,760 మంది ఓటర్లకు సంబంధించి వారు సమర్పించిన ఆధారాల పరిశీలన కొనసాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కేసుల విచారణకు విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు నిన్న ఉత్తర్వులిచ్చింది. ఎన్ఐఏ చట్టం 2008లోని సెక్షన్ 11 ప్రకారం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించాక విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టును ఎన్ఐఏ కేసుల ట్రయల్ కోర్టుగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్వి. ముఖ్యాంశాలు. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూల్, ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది కాఠ్మండ్లో సురక్షితంగా ఉన్నట్లు తెలిపారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఏ రేవంత్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరిమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలు

0: తీసుకున్నారు. ఈ సమావేశ నిర్ణయాలను మంత్రి పి నారాయణ పాత్రికేయులకు వెల్లడించారు. రెండవ దశ భూ సమీకరణకు భూములిచ్చిన రైతులకు కూడా రుణమాఫీ వర్తింపచేయనున్నామని చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డు రైల్వే లైన్ల వరకు ఉన్న భూములను ల్యాండ్ పూలింగ్ పరిధిలోకి తీసుకువచ్చేందుకు సీఆర్డీఏ అనుమతిచ్చిందని మంత్రి తెలియజేస్తూ
1: 29 గ్రామాల్లో కూడా ఈజీడీ చేసేటట్టుగా అడిషనల్ గా మరొక 533 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. విలేజ్ల గుండా ట్రంక్ రోడ్స్ పోతున్నాయో వాళ్ళకి ల్యాండ్ టు ల్యాండ్ ఇచ్చి లేఅవుట్ వేసిస్తున్నాం. మొత్తం 1437 కోట్లతో 29 గ్రామాల్లో 100% మౌలిక వసతులు పూర్తవుతాయి. 6/1/2026 ఆరో తేదీ ముందు వరకు ఎవరైతే లోన్లు తీసుకుంటారో కుటుంబానికి అప్ టు 1.5 లక్ష వరకు రుణమాఫీ చేసేదానికి సీఆర్డీకి యాక్షన్ అప్రూవల్ ఇవ్వడం జరిగింది.
0: వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక వసతులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నిన్న మాట్లాడుతూ 2014 తర్వాత క్రీడారంగంలో పలు వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని గుంటూరులో 14 కోట్లతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు చెప్పారు. క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు పేర్కొన్నారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల నేపథ్యంలో అక్కడ ఉన్న తెలంగాణ వాసుల భద్రతపై రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. కుటుంబ సభ్యులు బంధువులు అందించిన సమాచారంతో ఇప్పటి వరకు 23 మంది తెలంగాణ వాసులను ప్రాథమికంగా గుర్తించి వారి వివరాలను కేంద్ర విదేశాంగ శాఖకు పంపినట్లు చెప్పారు. వారి ఆచూకీ భద్రతపై కేంద్ర విదేశాంగ శాఖ కాఠ్మండ్ భారత రాయబార కార్యాలయం నేపాల్ అధికారులతో తెలంగాణ ప్రభుత్వం నిరంతరం సమన్వయం చేస్తోందని అన్నారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్లో ప్రత్యేక హెల్ప్ లైన్, హైదరాబాద్ సచివాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. భవిష్యత్ సాంకేతికతంతా కృత్రిమ మేధస్సు ఏఐదేనని జీఎస్టీ అదనపు డైరెక్టర్ జనరల్ ఈ రవికిరణ్ అన్నారు. ఏఐ యుగంలో విశ్లేషణాత్మక ఆలోచన ప్రాధాన్యత అనే అంశంపై విశాఖపట్నంలోని ఒక కళాశాలలో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐ పనితీరు, భవిష్యత్ తరాలకు దానివల్ల కలిగే ప్రయోజనాలను విద్యార్థులకు వివరించారు. విద్యార్థులు చిన్ననాటి నుంచే క్రమశిక్షణ అలవర్చుకుని ఉన్నత విద్యను అభ్యసిస్తే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చునని తెలిపారు. ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పుష్కర ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ గత 16 నెలల్లో హందిరినివా ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: ఎకరా ఉరికి ఇన్సూరెన్స్ కట్టాలంటే 1 జిల్లాలో 34 రూపాయలే, 1 జిల్లాలో 74 రూపాయలే. రైతు వాటా ఎందుకు పెడుతున్నాం? రైతు వాటా అంటే కట్టలేక కాదు, బాధ్యత ఉండాలి. రైతుకి బాధ్యత కలిగించాలని 2% తో భాగస్వామ్యం చేసి ఇన్సూరెన్స్ కట్టారు. ఈ సంవత్సరం 45 లక్షల మంది ఇన్సూరెన్స్ కట్టారు. ఎక్కడ ఒత్తిడి చేయలేదు, ఎడ్యుకేట్ చేసి కట్టించాం. మొంత వచ్చిన మనం డబ్బులు ఇచ్చాం, విడత విడతలుగా ఇస్తున్నాం. అంతకుముందు 2-3 తుఫాన్లు వస్తే డబ్బులు ఇచ్చాం. బుడమేరు ములిగిపోయింది, 24 గంటల్లో ఎన్యూమరేషన్ చేసి డబ్బులు ఇచ్చాం.
0: కర్ణాటకలోని దేవదుర్గ గని నుంచి ఖనిజాలను వెలికితీసి దేశ సంపదను పెంపొందించేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో కర్ణాటకలోని రాయచూరు జిల్లా దేవదుర్గ తాలూకా లింగదహళ్లి గ్రామంలో చేపట్టిన రాగి బంగారం అన్వేషణ కార్యక్రమాన్ని ఆయన నిన్న ప్రారంభించారు. అనంతరం అన్వేషణ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన టెండర్లలో సింగరేణి సంస్థ దేవదుర్గ బ్లాక్ అన్వేషణ హక్కులను దక్కించుకుందని, పనులను త్వరలోనే వేగవంతం చేస్తామని చెప్పారు. బంగారం, రాగి నిక్షేపాలు లభిస్తే స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు ఈ ప్రాంతం వేగంగా అభివృద్ది చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూ దోషరహిత జాబితా రూపొందించాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ పవన్ కుమార్ శర్మ సూచించారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ పురోగతిపై కలెక్టర్లు ఎన్నికల అధికారులతో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా

0: కలెక్టర్ కార్యాలయంలో ఆయన నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్ కుమార్ శర్మ మాట్లాడుతూ, అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురించే వరకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఓటర్లు విచారణకు హాజరు కాలేని సందర్భాల్లో బూతు స్థాయిలో అధికారులు బీఎల్ఓల ద్వారా ఇంటి వద్దే సహాయం అందించాలని ఆదేశించారు. ఎస్ఐఆర్లో వెనుకబడిన జిల్లాలు, నియోజకవర్గాలు సెప్టెంబర్ 5 తేదీలోపు పురోగతి సాధించాలని పవన్ కుమార్ శర్మ సూచించారు. తెలంగాణ దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ,
1: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్, యానాము మరియు దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. బలమైన గాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉంది. రాయలసీమ ఈ రోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
0: మరోవైపు తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. నేపాల్లో చిక్కుకున్న యాత్రికులను సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రాధాన్యమని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల గవర్నర్లు, ముఖ్యమంత్రులు తెలుగు రాష్ట్రాల ప్రజలకు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. రాజధాని అమరావతి గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ ఆమోదం తెలిపింది. పంటల బీమాపై రైతులకు అవగాహన కల్పిస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి ఎఫ్ఎం
0: 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
2: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
0: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
3: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.
0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
4: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
4: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: ఏంట్రా నువ్వు పళ్ళు తోముతున్నంతసేపు నీళ్ళు అక్కడ పోతూనే ఉండాలా? నీకు అసలు నీటి విలువ తెలియకుండా పోతుంది.
1: అబ్బా ఏంటి మామ్, ప్రతి దానికి ఏదో ఒకటి అంటూ ఉంటావు.
0: అది కాదమ్మా, నీకు ఎంతవరకు అవసరమో అంతవరకే వాడుకో. ఒక పక్క నీళ్లు లెక్క ఎంత మంది అల్లాడుతున్నారో తెలుసా?
1: అబ్బా జస్ట్ 5 మినిట్స్ కే ఎంత క్లాసా మామ్.
0: నువ్వు 5 మినిట్స్ వేస్ట్ చేసిన వాటర్ ఎంత మందికి దాహం తీరుస్తుందో తెలుసా? ప్రతి నీటి బొట్టు విలువైందే. చూడాలనుకుంటున్న మార్పు మన దగ్గర నుంచే స్టార్ట్ అవ్వాలి.
1: ఐఎమ్ సారీ మామ్, ఐ ప్రామిస్ యూ ఇంకెప్పుడు వాటర్ వేస్ట్ చేయను.
0: నో వన్ కెన్ లివ్ వితౌట్ వాటర్. సో
1: సేవ్ వాటర్, సేవ్ లైఫ్ అండ్ సేవ్ ఫ్యూచర్.
2: 5,000?
3: ఏంట్రా 5,000?
2: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
3: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
2: అవునా, అదేలాగా?
3: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్ లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్ లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
2: హే సూపర్ ఐడియా రా.
4: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
5: గుడ్ మార్నింగ్ మ్యామ్.
6: హాయ్ స్టూడెంట్స్.
5: గుడ్ మార్నింగ్.
6: సరే ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
7: Yes, ma'am.
6: చెప్పండి.
7: SR రంగనాథన్ మ్యామ్.
6: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
7: Yes, ma'am.
6: గుడ్ గుడ్.
7: కాఫీ టైం ఏంటి రోషిణి?
6: నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది.
7: మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట్ల ఆచూకీ లేకుండా పోయిన భారతీయుల కోసం మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అమెరికా పర్యటనకు వెళతారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద 78% అకౌంట్లు గ్రామీణ ప్రాంతాల్లో తెరిచినట్లు ఈరోజు పథకం 13వ వార్షికోత్సవం సందర్భంగా ప్రభుత్వం తెలియజేసింది. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. నేపాల్లో ఆకస్మిక వరదల్లో చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు ముమ్మరంగా చర్యలు చేపడుతున్నారు. టిబెట్ నేపాల్ అధికారుల సమాచారం ప్రకారం 1500 మందికి పైగా గల్లంతయ్యారు. వారిలో చాలామంది విదేశీయులున్నారు. 30 దేశాలకు పైగా చెందిన ప్రజలు గల్లంతైనట్లు 2 దేశాల అధికారులు చెప్పారు. నేపాల్లో ఇంతవరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. వారిలో త్రిశూలి 1 ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. ఇంతవరకు 290 మంది భారతీయులతో ఎటువంటి సంబంధం ఏర్పడలేదని మంత్రిత్వ శాఖ పేర్కొంది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్, ప్రభావిత ప్రాంతంలో సమాచార ప్రసార వ్యవస్థలు దెబ్బతినడంతో సమాచారాన్ని సేకరించేందుకు ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం ప్రాజెక్టు అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని చెప్పారు. నేపాల్లో కొనసాగుతున్న రక్షణ సహాయ చర్యలకు మద్దతు ఇచ్చే లక్ష్యంతో భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయ సామగ్రి పంపినట్లు కూడా జైస్వాల్ తెలియజేశారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. కంట్రోల్ రూమ్ ను 9111230887 18, 9111230887 19 అనే నెంబర్లలో సంప్రదించారు.

0: చేసుకోవచ్చు. ఫోన్ నంబర్లు మరోసారి 9111230887 18, 11230887 19. వాట్సాప్ కాల్స్ మెసేజ్ల కోసం కూడా ఒక నంబర్ ఏర్పాటు చేశారు. ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయం కూడా అత్యవసర సంప్రదింపు నంబర్లను ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. మధ్య ఆసియా దేశమైన ఉజ్బెకిస్తాన్లో ఆయన 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షౌకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రధానమంత్రి ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడితో ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. మరోపక్క ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. తన అమెరికా పర్యటనలో భాగంగా షికాగో, యాష్విల్, న్యూయార్క్ నగరాలు సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలు కూడా జరుగుతాయి. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా దేశాల మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చలు ప్రధానంగా దృష్టి సారిస్తాయి. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శించి అక్కడ పారిశ్రామికవేత్తలు, ఆవిష్కరణలు, సాంకేతిక వాణిజ్యీకరణపై అభిప్రాయాలు పంచుకోవడంతో పాటు భారత్లో వేగంగా విస్తరిస్తున్న స్టార్టప్ ఇన్నోవేషన్ ఇకోసిస్టమ్తో సంబంధాలను బలోపేతం చేయడం గురించి నిర్మలా సీతారామన్ చర్చిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందిన వారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. యాష్విల్లో అమెరికా అధ్యక్షతన జరిగే G20 ఆర్థిక మంత్రుల సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో భారత ప్రతినిధి బృందానికి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1వ తేదీలో జరగనున్న ఈ సమావేశంలో G20 దేశాల ఆర్థిక మంత్రులు, కేంద్రీయ బ్యాంకుల గవర్నర్లు, సీనియర్ ఆర్థిక అధికారులు పాల్గొని కీలకమైన ప్రపంచ ఆర్థిక ద్రవ్య అంశాలపై చర్చిస్తారు. ఆగస్టు 29-30 తేదీల్లో అంతకుముందు G20 ఫైనాన్స్ అండ్ సెంట్రల్ బ్యాంక్ డిప్యూటీల సమావేశం జరుగుతుంది. కెనడాలోని టొరంటోలో జరిగే తొలి ఇండియా కెనడా ఎకనామిక్ ఫైనాన్షియల్ డైలాగ్కు అంతకుముందు ఆర్థిక మంత్రి హాజరయ్యారు. ఆగస్టు 20వ తేదీన ఆమె తన కెనడా పర్యటన మొదటి దశలో కెనడా భారత ఆర్థిక సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి అన్ని రంగాల్లో భారత్ను అభివృద్ది చెందిన దేశంగా తీర్చిదిద్దాలని కేంద్ర హోం సహకార శాఖల మంత్రి అమిత్ షా చెప్పారు. అహ్మదాబాద్లో జరిగిన ఫార్మా ఇన్నోవా అవార్డ్స్ 2026 కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ గత 12 ఏళ్లలో భారత్ ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని తెలియజేశారు. అంతకుముందు గుజరాత్ విద్యాపీఠ 72వ స్నాతకోత్సవ వేడుకలో కూడా విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.
1: పూజ్య బాపు కా విచార్ థా కి స్వాధీనత తబ్ తక్ అధూరీ రహేగి జబ్ తక్ హమారీ భాషా, హమారీ సంస్కృతి, హమారా శ్రమ ఔర్ హమారా ఉద్దేశ్య రాష్ట్రీయ న హో, అప్నా న హో. హమారా ధర్మ, హమారీ సంస్కృతి సే హమ్ బదే హువే నహీ హై తో స్వతంత్రతా కా కోయి మత్లబ్ హీ నహీ హై. ఔర్ మన్ మే స్వరాజ్ కీ యే పరికల్పనా కో అనేక ప్రయోగో సే జమీన్ పర్ ఉతార్నే కా కామ్ కియా.
0: మన సంస్కృతికి, మన మతానికి కట్టుబడి లేదే స్వాతంత్రానికి నిజమైన అర్థం లేదని అమిత్ షా తన ప్రసంగంలో అన్నారు. కామన్వెల్త్ ఒలింపిక్స్ క్రీడల నిర్వహణకు దేశం సిద్దంగా ఉండడంపై అహ్మదాబాద్లోని సర్క్యూట్ హౌస్లో ఆయన ఒక ఉన్నతస్థాయి సమావేశానికి అధ్యక్షత వహించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం ఈవేళతో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఇదొక కీలకమైన మైలురాయి. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇంతవరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత పథకంగా జన్ధన్ యోజన భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొస్తోంది. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ యోజన కింద 70% ఖాతాలు గ్రామీణ లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని, జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది.

పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలకు చెందిన వారికి తమ సామాజిక ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా సాధికారులను చేసింది. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్యన ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈవేళ

అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3న ప్రారంభమైన 50 రోజుల యాత్ర విజయవంతంగా ముగిసింది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో చడి ముబారక్ పవిత్ర గద చేరుకోవడంతో యాత్ర ముగింపు దశకు చేరుకుంటుంది. ఈ ఏడాది పహల్గాం బల్తాల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని మన్సులింగాన్ని దర్శించుకున్నారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో క్రితంసారి ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై అద్భుతమైన విజయం సాధించి గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. మహిళల హాకీలో నెదర్లాండ్స్లోని అమ్స్టల్వీన్లో జరిగిన ఎఫ్ఐహెచ్ ప్రపంచ కప్ మ్యాచ్లో జర్మనీపై భారత్ 3-1 తేడాతో విజయం సాధించి 5వ స్థానంలో నిలిచింది. 1974లో జరిగిన తొలి ప్రపంచ కప్లో 4వ స్థానంలో నిలిచిన తర్వాత మహిళా జట్టు సాధించిన అత్యుత్తమ విజయం ఇదే. పిఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ సెమీఫైనల్స్లో మన దేశానికి చెందిన వీర్ చోట్లానిపై 3-2 తేడాతో విజయం సాధించి మన దేశానికి చెందిన వేలవన్ సందల్ కుమార్ ఫైనల్కు దూసుకువెళ్లారు. అంతకుముందు ఈజిప్ట్కు చెందిన మొహమ్మద్ ఎల్ షార్బనీపై 3-1 తేడాతో చోట్రాణి, మలేషియాకు చెందిన ప్రత్యర్థిపై 3-0 తేడాతో సందల్ కుమార్ విజయం సాధించారు. విశేషాలు మరొకసారి. నేపాల్లో ఆకస్మిక వరదలు వచ్చిన చోట మన ప్రభుత్వం గాలింపు చర్యలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ సందర్శిస్తారు. రాఖీ పండుగను దేశవ్యాప్తంగా ఈరోజు ఆనందోత్సాహాలతో జరుపుకుంటున్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: గుడ్ మార్నింగ్ మ్యామ్.
2: హాయ్ స్టూడెంట్స్.
3: గుడ్ మార్నింగ్.
2: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
4: Yes, ma'am.
2: చెప్పండి.
4: Yes, sir. రంగనాథన్ మ్యామ్.
2: ఏంటి రోషిణి, కాఫీ టైమా?
4: Yes, ma'am.
2: గుడ్ గుడ్.
4: కాఫీ టైం ఏంటి రోషిణి? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం వినేసేయండి.

వింటూనే చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 100.3. గుడ్ మార్నింగ్ అందరికి, ఎలా ఉన్నారు, బాగున్నారా? సో నేను మీ ఆర్జే తేజు. సో ఫస్ట్ కాఫీ టైంలో మంచి ఎనర్జెటిక్ సాంగ్ పెద్ద సినిమా నుంచి వినేసాం కదా, ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజిషన్ లో ఏఆర్ రెహమాన్ పాడిన పాట నువ్వు పాతికేళ్లకే పాత పడిపోకురా అంటూ, ఎంత ఇన్స్పిరేషనల్ సాంగ్ అండి. అండ్ ఈ మూవీలో కూడా మన రామ్ చరణ్ గారి క్యారెక్టర్ చూస్తే అసలు నిజంగా అందరికీ ఇన్స్పిరేషన్. అండ్ తన ఊరికి గుర్తింపు తీసుకురావడం కోసం ఫస్ట్ ఒక క్రికెట్, ఆయనకి ఇష్టమైన క్రికెట్ని కూడా కాదనుకొని కుస్తీ పోటీలో పార్టిసిపేట్ చేయడం, తర్వాత అనుకోకుండా తగిలిన గాయం వల్ల ఆ కుస్తీ పోటీ కాస్త జరగడం వల్ల, అంటే కాలు తీసేయడం తర్వాత మళ్ళీ ఓడిపోవడం అనేది ఒప్పుకోకుండా, ఆ ఓటమని తను అంగీకరించకుండా ఇంకా ఏదైనా చేయాల్సిందే, నేను ఖచ్చితంగా ఏదో ఒకటి సాధించాలి అని ఆ దృఢ సంకల్పంతో పారాలింపిక్స్లో అయినా సరే పార్టిసిపేట్ చేసి తన ఊరికి గుర్తింపు తేవాలి అని ఎంత డెడికేటెడ్గా ఆయన క్యారెక్టర్ అంత చాలా నీట్గా తీసుకెళ్ళిపోయింది మూవీ అంతా కూడా. సో నిజంగా యంగ్స్టర్స్ అందరికీ కూడా ఇన్స్పిరేషన్ అనమాట. సో ఒక డోర్ మూసుకుపోతే మళ్ళీ ఇంకా మన వేరే దారి లేదు అని అక్కడే ఆగిపోకుండా ఇంకా వేరే మార్గాలు వెతుక్కుంటూ అలా మన జర్నీ కొనసాగిస్తూ ఎప్పటికైనా సక్సెస్ సాధించాలి అనే నమ్మకంతోటే వెళ్ళిపోతూ ఉండాలి. సో అది ఒక మంచి ఈ క్యారెక్టర్ నుంచి మనం నేర్చుకోవచ్చు కదా. సో ఇంకా కాఫీ టైం నుంచి హరివిల్లు వరకు మంచి మంచి ఇన్ఫర్మేషన్తో, అలాగే ఇవాళ రక్షాబంధన్ కూడా ఉంది కదా, సో మంచి మంచి విశేషాలు మాట్లాడుకుందాం. ముందుగా మీ అందరికీ హ్యాపీ రక్షాబంధన్. అండ్ ఇప్పటికే రాఖీలు కట్టించుకోవడానికి అన్నయ్యలు తమ్ముళ్ళు, అలాగే రాఖీలు కట్టడానికి సిస్టర్స్ కూడా రెడీగా ఉండుంటారు. సో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోండి. మరి ఈ రోజు కూడా ఆ మంచి మంచి సాంగ్స్ కూడా వింటూ హ్యాపీగా కాఫీ టైమ్ ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉందాం. సో స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. దిస్ ఇస్ యువర్ ఆర్జే తేజు.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక రక్షాబంధన్ గురించి ఏం మాట్లాడుకుందాం చెప్తా. దాని గురించి జస్ట్ అలా 1:15 అంటే ఈ కాస్త టైంలో, కాఫీ టైంలో మాట్లాడితే కష్టం కదా, సో నేను 1 అవర్ టైం తీసుకొని చక్కగా 9 to 10 టైంలో జోరుగా హుషారుగా ఈ రోజంతా మనం హ్యాపీగా రక్షాబంధన్ గురించి, దాని హిస్టరీ గురించి, అసలు ఏమేమి చేస్తాము, మన మెమరీస్ గురించి అని కూడా మాట్లాడుకుందాం. జనరల్గా మెమరీ అంటే గుర్తొచ్చింది, చిన్నపిల్లలం అప్పుడు జనరల్గా

ఇప్పుడు కాదులే, మన బ్రదర్స్ చిన్న చిన్నగా ఉన్నప్పుడు, మనం చిన్నగా ఉన్నప్పుడు మనం రాఖీ కట్టగానే, సో మనం బొట్టు పెట్టి స్వీట్ పెట్టి రాఖీ టై చేయగానే జనరల్గా డాడీ కానీ మమ్మీ కానీ అలా పాకెట్లో నుంచి తీసి ఒక 100 రూపీస్ నోట్ ఇస్తారు. సో బ్రదర్ మన చేతికి ఇవ్వగానే మళ్ళీ మనం మన పేరెంట్స్కే ఇచ్చేస్తాం. సో ఇలా రౌండ్ తిరుగుతుందనమాట. సో ఇప్పుడు ఓన్గా మనీ ఎర్న్ చేసే వాళ్ళు అయితే ఇంకా చక్కగా ఏదైనా గిఫ్ట్స్ ఇచ్చుకోవడాలు. సో ఇలా ఇప్పుడు ఏంటంటే, ఇప్పుడు రోజులు ఎలా మారిపోయాయి, రాఖీ కట్టించుకోవాలని అమ్మాయిలు భయపడుతున్నారు, ఇక కట్టాలంటే అమ్మాయిలే బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ఎందుకంటే వీళ్ళు గిఫ్ట్స్ కోసం అండ్ వాళ్ళేమో మనీ ఎక్కడ అయిపోతాయో అని భయంతో. సో జోక్స్ అపార్ట్, అసలు దీనికి ఉన్న మంచి హిస్టరీ అంటే దానికి ఉన్న ఆ ప్రేమ, జనరల్గా ఈ రాఖీ అంటేనే ఒక ప్రేమ ఆప్యాయతకి గుర్తు అండ్ ఒక నమ్మకం. సో బ్రదర్ ఎప్పుడు మనకి తోడుగా అండగా ఉండాలని మనం కోరుకుంటాం, అలాగే ఎప్పుడు సక్సెస్ఫుల్గా వాళ్ళు వాళ్ళ లైఫ్లో బాగుండాలని కూడా ప్రే చేస్తాము, అలాగే మనకి ఎప్పుడు రక్షగా ఉండాలని వాళ్ళు మనకి ఆశీర్వాదం ఇస్తూ ఉంటారు. సో ఇలా రక్షాబంధన్ మీద చాలానే ఉన్నాయండి, మా ఒక మంచి అర్థం అయితే ఉంది కదా. సో దాని గురించి ఇంకా వివరంగా మనం 9 to 10 టైంలో మాట్లాడుకుందాం. ఓకే, దెన్ మరిన్ని విషయాలు కాఫీ టైంలో మాట్లాడుకునే ముందు, జనరల్గా ట్రైన్లో చూసుకుంటే ఒక మనకి ఎలాంటి కోచెస్ ఉంటాయి, జనరల్ కంపార్ట్మెంట్, 2-సీటర్, ఏసీ కోచ్ ఇలా ఉంటాయి కదా. ఇక చిన్న చిన్న పిల్లలతో ట్రైన్ జర్నీ చేయాల్సి వచ్చింది అనుకోండి, చాలా సాహసం చేసినట్టే అనిపిస్తుంది, ఎందుకంటే ఒక చోట కుదురుగా కూర్చోరు, అటు ఇటు పరిగెడుతూ అల్లరి చేస్తూ ఎవరినో ఒకరిని కదిలిస్తూ ఇలా ఇబ్బంది పెడుతూ ఉంటారు, మనకే భయంగా కంగారుగా ఉంటుంది, అసలు వీళ్ళు ఏంటి కుదురుగా కూర్చోవాలి కదా అని ఆలోచిస్తూ ఉంటాం. సో కంట్రోల్ చేయడం కొంచెం కష్టమే అనిపిస్తుంది, కానీ ఈ ట్రైన్ జర్నీ కూడా సులువైపోయింది ఫిన్లాండ్లో అనమాట, పిల్లలతో మెయిన్గా. సో ఫిన్లాండ్లో ఏం జరుగుతుందంటే, రైల్వేస్లో పిల్లల కోసం ప్రత్యేకంగా ప్లే ఏరియా అయితే నిర్మించేశారనమాట ట్రైన్స్లో. ఇప్పుడు మనం బయట కిడ్ జోన్స్ ఇలాంటివి చూస్తున్నాం కదా, ఎలా అయితే బాల్స్, ఇక చిన్న చిన్న స్లైడ్స్ ఉండడం కానీ, ఉయ్యాలలు ఇలాంటివి ఎలా అయితే బయట మనం చూస్తున్నామో, సేమ్ ఫిన్లాండ్లో రైల్వే వాళ్ళు పిల్లల కోసం ఒక ప్రత్యేకంగా కోచెస్ని నిర్మించేసి పిల్లల కోసం అలా చేశారనమాట. సో దీని గురించి ఇంకా వివరంగా చెప్తాను మాట్లాడుకునే ముందు. మీ అందరి కోసం ఒక లవ్లీ ట్రాక్ ప్లే చేస్తున్నాను ఫ్రమ్ ద మూవీ కేరింత. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. కార్తిక్ వాయిస్ లో బ్యూటిఫుల్ సాంగ్ వినేసారు కదా. 7:40 అయిపోయింది, కాఫీ టైమ్ లో మనం ఉన్నాం. నేను మీ ఆర్జే తేజు. సో ఇందాక మాట్లాడుకుంటున్నాం, ఫిన్లాండ్ లో పిల్లల కోసం ప్రత్యేకంగా ట్రైన్స్ లో ప్లే ఏరియా నిర్మించడం జరిగింది అని చెప్పేసి. సో ఇది ఎప్పటి నుంచో ఉందన్నమాట. మెయిన్ గా డబుల్ డెక్కర్ ట్రైన్స్ లో అయితే మాత్రం ఈ ప్లే ఏరియా అయితే ఉంటుంది. కింద ప్యాసింజర్స్ ఉంటారు, పైన మాత్రం ప్లే ఏరియా అనమాట. సో హ్యాపీగా వాళ్ళు ఆడుకోవడానికి బొమ్మలు ఉంటాయి, చిన్న స్లైడ్స్ ఉంటాయి, బొమ్మ రైల్ ఇంజిన్స్ ఉంటాయి, బుక్ షెల్ఫ్స్ ఉంటాయి. ఇలా వాళ్ళకి జర్నీ అనేది బోర్ కొట్టకుండా అండ్ ఫ్రీగా ఆడుకునేలాగా నిర్మించారనమాట ఆ ట్రైన్ని. అండ్ ఆ ప్లే ఏరియా ఉన్న భోగిలను కూడా ఈజీగా ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఏం చేశారంటే, ఆ భోగిల మీద పెద్ద టెడ్డీ బేర్ లేదా కార్టూన్ బొమ్మలు గీసి ఉంటాయన్నమాట. సో ఈ విధంగా ఇక ట్రైన్ జర్నీని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు అక్కడ పిల్లలతో అయితే, పెద్దవాళ్ళందరూ కూడా. సో ఇక జర్నీ అంతా ఎలా సాగిపోయిందో కూడా తెలీదు, అలా ఉంటుందన్నమాట. ఇంట్రెస్టింగ్ కదా. సో ఇలా ఫిన్లాండ్లో కిడ్స్తో ట్రైన్ జర్నీ హాయిగా ఉంటుందన్నమాట దీనివల్ల, అదే విషయం. అండ్ ఇక నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం నేను చెప్తాను ఒక సాంగ్ తర్వాత. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా? ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD, దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: వింటున్నారు వివిద్ భారతి FM 101.3.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వివిధ భారతీయ FM 101.3 వింటున్నారు. కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా నుంచి శంకర్ మహాదేవన్ వాయిస్ లో సాంగ్ అయితే వినేశారు కదా. కాఫీ టైంలో మరమున్నాం. నేను మీ ఆర్జే తేజు. 7:52 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. మరి మనందరికి అడగకపోయిన చెట్టు మనకెంతో ఇస్తుంది కదా, కానీ మనం ఏం చేస్తూ ఉంటాం, అత్యవసరమైనప్పుడు కొన్నిసార్లు చెట్లను నరికేస్తూ ఉంటాం. కానీ ఒక గ్రామంలో మాత్రం అలా చేయరు తెలుసా. మెయిన్గా జనరల్గా మనం అందరం వేప చెట్లను దైవంలా భావిస్తాం కదా. సో రాజస్థాన్లోని పదంపుర అనే గ్రామంలో ప్రజలు కూడా దాదాపు 1 కాదు 2 కాదు 700 సంవత్సరాల నుంచి వేప చెట్లను కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ వాటిని పరిరక్షిస్తూ వస్తున్నారు. అసలు అక్కడ వేప చెట్టు మీద గొడ్డలు వేటు కూడా కనిపించదన్నమాట. కనీసం కొమ్మల్ని దంపడానికి కూడా ఎవరూ ప్రయత్నించరు తెలుసా, అంత బాగా చూసుకుంటారు. దాదాపు

30,000కు పైగా వేప చెట్లు ఉన్నాయంట ఆ గ్రామంలో. సో వేప చెట్టు మెడిసినల్ వాల్యూస్ ఉన్న చెట్టు నిజంగా. ఇంకొకటి ఎగ్జాంపుల్ చెప్పనా, అండ్ సమ్మర్లో కూడా చాలా కూల్గా ఉంటుందన్నమాట ఆ గ్రామం అంతా కూడా. కోవిడ్ టైంలో ఒకప్పుడు, కోవిడ్ టైంలో ఒకవైపేమో వరల్డ్ అంతా ఇబ్బందులు పడుతూ ఉంటే, ఈ గ్రామంలో ప్రజలెవ్వరికీ కూడా ఒక్కరికి కూడా కనీసం కోవిడ్ పాజిటివ్ కేసు కూడా రాలేదు తెలుసా. సో అంత ఎనర్జెటిక్గా అంత హెల్తీగా ఉన్నారు వాళ్ళు. అలా చెట్లు కాపాడాయి వాళ్ళని, ఆ చెట్లే వాళ్ళని కాపాడాయి అని చెప్పేసి నమ్ముతూ ఉంటారనమాట. సో కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటారు వాటిని. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. ఒకటి కాదు, రెండు కాదు, 700 సంవత్సరాల నుంచి అంట. సో రాజస్థాన్లోని పదంపుర అనే గ్రామ ప్రజలు చేస్తున్న పని అనమాట ఇది. అది విషయం. అండ్ ఇక నెక్స్ట్ అయితే 7:55కి రీచ్ అవుతుంది క్లాక్లో. టైం చూస్తే మీ అందరి కోసం కుమారి 21F సినిమా నుంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. డిఎస్పి మ్యూజిక్ కంపోజిషన్లో యాజ్ నిజార్ పాడిన పాట. సో తర్వాత గుడ్ మార్నింగ్ విజయవాడలో కలుసుకుందాం, చాలా విషయాలు మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను గుర్తించేందుకు పాఠశాల విద్యాశాఖ రాష్ట అభ్యసన సాధన సర్వే చేపట్టింది. రాష్టంలో 5,700 పాఠశాలల్లో 2.88 లక్షల మంది విద్యార్థులకు ఓఎంఆర్ షీట్లతో పరీక్షలు జరపనుంది. పీఎం కుసుమ పథకం కింద ఫీడర్ స్థాయిలో మొదటి మినీ సౌర విద్యుత్ ప్రాజెక్టును సిపిడిసిఎల్ గ్రిడ్కు అనుసంధానం చేసింది. పల్నాడు జిల్లా ఎన్ఎన్ తండాలో చేపట్టిన 3 మెగావాట్ల మినీ సౌర ప్రాజెక్టును సంస్థ సీఎండీ పుల్లారెడ్డి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ వ్యవసాయానికి పగటివేళ ఉచిత విద్యుత్ అందించేందుకు వీలుగా ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేస్తోందని అన్నారు. ప్రస్తుతం 65,000 వ్యవసాయ పంప్సెట్లకు సౌర విద్యుత్ను అందించేలా ప్రాజెక్టులు అమలు చేస్తున్నామని, సిపిడిసిఎల్ పరిధిలో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులు పూర్తయితే 191.5 మెగావాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు. రాష్టంలో వైద్య సేవలను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం 10 అత్యవసర చికిత్సా విభాగాలు, 12 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్టక్చర్ మిషన్ కింద 249.50 కోట్లతో వీటిని నిర్మించారు. కేంద్రం 60%, రాష్ట ప్రభుత్వం 40% నిధులు అందించాయి. రాష్టంలో ఈ ఏడాది పంటల బీమా చేసిన విస్తీర్ణం పెరిగింది. గతేడాది ఖరీఫ్లో 19 లక్షల ఎకరాలకు బీమా చేయగా ఈ ఏడాది 40.63 లక్షల ఎకరాలకు చేరింది. రైతులు తమ వాటాగా 265.50 కోట్ల ప్రీమియం చెల్లించారు. అయితే పంటల బీమా వర్తించాలంటే ప్రతి రైతు ఈ పంటలో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పంటల బీమా చేసినా దానికి ఆమోదం లభించదు. ఈ పంటలో నమోదైనా బీమా చేసిన పంట ఒకటి ఉండాలి. తేడా ఉంటే బీమా సంస్థలు తిరస్కరించే అవకాశమూ ఉంటుంది. ఈ పంట నమోదు సమయంలోనే ప్రతి రైతు జాగ్రత్తగా సరిచూసుకోవాలి. ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. రాష్ట వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 లక్షల మంది రైతుల వివరాలు ఈ పంటలో నమోదయ్యాయి. వారిలో 110,550 మంది మాత్రమే ఈకేవైసీ చేయించుకున్నారు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షించే చర్యల్లో భాగంగా రాష్ట వ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమం 98.47% మేర పూర్తయినట్లు వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి రాష్టంలో 14 ఏళ్ల వయసున్న బాలికలు 345,377 మంది ఉండగా, నిన్న మధ్యాహ్నం నాటికి 340,108 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. మిగిలిన వారికి ఈ నెల 31వ తేదీలోగా అందిస్తామని పేర్కొన్నారు. ఆగస్టు నెలాఖరుకు వ్యాక్సిన్ పంపిణీ పూర్తి చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించగా, కొన్ని రాష్ట్రాల్లో టీకాలు తీసుకోవాల్సిన వారు ఎక్కువగా ఉండడంతో డిసెంబర్ 31వ తేదీ వరకు గడువు పొడిగిస్తున్నట్లు రాష్ట ప్రభుత్వాలకు సమాచారం అందింది. రాష్టంలో ఎక్కడా లేని విధంగా మంగళగిరిలో మోడల్ రైతు బజార్ నిర్మించడానికి మంత్రి నారా లోకేష్ శ్రీకారం చుట్టారు. ప్రజలు, రైతుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మంగళగిరి నిడమరు రోడ్లో అరబిందో ఫార్మా సీఎస్ఆర్ నిధులు 18.55 కోట్ల రూపాయలతో 5.90 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించనున్న రైతు బజారుకు నిన్న ఆయన భూమి పూజ చేశారు. అనంతరం శిలా ఫలకాన్ని ఆవిష్కరించి నిర్మాణానికి సంబంధించిన నమూనాలను పరిశీలించారు. నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని సూచించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3:09 గంటలకు వింటారు.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: ఫైవ్ థౌజండ్?
7: ఏంట్రా 5000?
6: ఈ మంత్ ఫ్యూయల్ కోసం నేను ఖర్చు పెట్టిన అమౌంట్ రా.
7: అరే నాకు డౌట్, సినిమాకి వెళ్తే టికెట్లు నేను తీస్తాను, పాప్కార్న్ నువ్వు తీసుకుంటావు, లంచ్ కి నువ్వు పే చేస్తే డిన్నర్ కి నేను పే చేస్తా. మరి అన్ని ఇలా షేర్ చేసుకుంటున్నప్పుడు ఫ్యూయల్ చార్జెస్ ఎందుకు మనం షేర్ చేసుకోకూడదు?
6: అవునా, అదేలాగా?
7: సింపుల్ రా, ఎలాగో ఇద్దరం సేమ్ ఆఫీస్ కాబట్టి ఒక వీక్ నీ వెహికల్లో వెళ్తే ఇంకో వీక్ నా వెహికల్లో వెళ్దాం. సో దట్ ఫ్యూయల్ చార్జెస్ ని షేర్ చేసుకున్నట్టుంటుంది, అలాగే ఈ పెట్రోల్ డీజిల్ వేస్టేజ్ ని కూడా తగ్గించవచ్చు.
6: హే, సూపర్ ఐడియా రా.
8: సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.

సేఫ్ యువర్ సేవ్ మనీ సేఫ్ ఫ్యూచర్. సో వింటూ చేస్తూ ఉన్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. గుడ్ మార్నింగ్. విజయవాడలో మనం ఉన్నాం. అయితే ఇక పెట్రోల్ డీజిల్ రేట్స్ వాళ్ళు ఎంతున్నాయి? విజయవాడలో చూస్తే పెట్రోల్ వచ్చేసి 117.25 రూపాయలు లీటర్, అలాగే డీజిల్ 104.96 రూపాయలు లీటర్ అనమాట. సో ఇలా ఉన్నాయి. ఇక అలాగే బంగారం ధరలు కూడా చూసుకోవాలి కదా, అసలే రాఖీ పండగ, మరి ఎలా ఉన్నాయి ఇవాళ. 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ వచ్చేసి 16,297 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రామ్ 14,939 రూపాయలు. ఇక 18 క్యారెట్స్ గోల్డ్ ఒక గ్రామ్ వచ్చేసి 12,223 రూపాయలు ఉన్నాయి. సో ఇలా ఉందన్నమాట. అలాగే ఇక సిల్వర్ మరి వెండి ఈరోజు ఒక గ్రామ్ వచ్చేసి 264.90 రూపాయలు. మరి 2,000 వెళ్ళిపోతే ఇంకా మనకు కష్టం, సిల్వర్ కూడా కొనుక్కోలేం. ఓకే దెన్. సో 264.90 రూపాయలు అనమాట సిల్వర్ 1 గ్రామ్ వచ్చేసి వల్ల. ఇక తెలుసుకున్నారు పెట్రోల్ డీజిల్ రేట్స్ అండ్ గోల్డ్ సిల్వర్ రేట్స్. ఇక తర్వాత వెదర్ అప్డేట్స్ కూడా తెలుసుకుందాం, తర్వాత ఒక ఇంపార్టెంట్ జాబ్ నోటిఫికేషన్ కూడా చెప్తాను. సో వింటూ ఉండండి వివిధ భారతీ ఎఫ్ఎం 101.3.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించారు.

0: ఆస్వాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు,
0: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
2: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 8:24 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. గుడ్ మార్నింగ్, విజయవాడలో మనమున్నాం. ఇక ఒక జాబ్ నోటిఫికేషన్ గురించి మాట్లాడతాను. బ్యాంక్ ఆఫ్ బరోడా వాళ్ళది లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్ట్ అనమాట. సో బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి వచ్చిన పోస్ట్ లోకల్ బ్యాంక్ ఆఫీసర్. టోటల్ వేకన్సీస్ వచ్చేసి 2482 పోస్టులు ఉన్నాయి. తర్వాత అక్రాస్ 20 states అనమాట, టోటల్గా 20 states కలిపి ఇన్ని పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. సో క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి, అలాగే 1 సంవత్సరం ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి, ఏదైనా బ్యాంకులో ఆఫీసర్గా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 21 to 30 years లోపు ఉన్న వాళ్ళైతే ఎలిజిబిలిటీ అనమాట. ఇక లాస్ట్ డేట్ టు అప్లై September 7, 2026. సో ఈ లోపు మీరు అప్లై చేసుకోవాలి. ఇక ఏపీలో చూసుకుంటే 80 పోస్టులు ఉన్నాయి, తెలంగాణలో 50 పోస్టులు అయితే ఉన్నాయి. ఇందాక నేను చెప్పిన ఆ టోటల్ 2482 ఏపీలో 80, తెలంగాణలో 50 ఉన్నాయన్నమాట. సో లోకల్ లాంగ్వేజ్ అయితే చాలా మస్ట్ అండ్ షుడ్ అనమాట. సో కంపల్సరీ వచ్చి ఉండాలి లోకల్ లాంగ్వేజ్. అండ్ ఆన్లైన్ టెస్ట్ అండ్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్, ఇక గ్రూప్ డిస్కషన్ ద్వారా క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేస్తారు. ఇక నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి, 0.25 negative marks అయితే ఉన్నాయి ప్రతి రాంగ్ ఆన్సర్కి. సో bankofbaroda.bank.in ఈ వెబ్సైట్ ఓపెన్ చేసి పూర్తి డీటెయిల్స్ తెలుసుకొని అప్లై చేసుకోండి. సో ఇదన్నమాట అప్డేట్. ఇక చూసుకుంటే వాతావరణం విశేషాల గురించి వచ్చేస్తే ఏంటంటే, మన విజయవాడలో ఈరోజు మ్యాక్సిమం టెంపరేచర్ 34.8 degrees ఉండొచ్చు, అలాగే మినిమం చూసుకుంటే 28.3 degrees ఉండదు అనమాట. ఇక మిగతా కొన్ని ఏరియాస్లో కూడా చూసుకుంటే గుంటూరు 35 degrees మ్యాక్సిమం, 29 degrees మినిమం. అనంతపూర్ 36.4 degrees మ్యాక్సిమం, 24.5 degrees మినిమం టెంపరేచర్. ఇక తిరుపతి 38.2 degrees మ్యాక్సిమం, 28 degrees మినిమం టెంపరేచర్. సో ఇలా ఉండొచ్చు అనమాట అక్కడక్కడ కొన్ని ఏరియాస్ గురించి, కొన్ని ప్లేసెస్ గురించి చెప్పాను. అండ్ ఇంకా బంగాళాఖాతంలో అల్పపీడనాలు కూడా ఏర్పడుతూ కొంచెం వర్షాలు అక్కడక్కడ ఉత్తరాంధ్రలో, మెయిన్గా ఉత్తరాంధ్ర రాయలసీమలో వర్షాలు పడుతున్నాయి కాబట్టి ఇంకా అవి కొన్ని రోజులు 2-3 2 తారీఖు వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది అని కూడా చెప్తున్నారు. సో మార్నింగ్ న్యూస్ అప్డేట్స్ కూడా వింటే తెలుస్తోంది కాబట్టి ఈ టైంలో ఎక్కడికైనా వెళ్ళాలనుకున్న వాళ్ళు కానీ, సో చాలా కేర్ఫుల్గా మీరు ప్లాన్ చేసుకోండి అండ్ చాలా కేర్ఫుల్గా ప్రికాషన్స్ పాటించండి. అండ్ ఇంకా మీ అందరి కోసం మరిన్ని అప్డేట్స్ చెప్పే ముందు ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తాను. వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3 అండ్ మీ అందరి కోసం టెంపర్ మూవీ నుంచి వచ్చేస్తుంది సాంగ్, స్టే ట్యూన్.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చెయ్యాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండి చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

వింటూ వివిధ భారతి ఎఫ్ఎం 100.3. ఇక నేనైతే మీ ఆర్జే తేజు. టీన్ మార్ సినిమా నుంచి సాంగ్ అయితే వినేశారు అండ్ ఇక 8:38 అయిపోయింది క్లాక్ లో టైం చూస్తే. సో కొన్ని వాహనాలకు సంబంధించిన ఒక రూల్ అయితే చెప్తాను నేను. ఏంటంటే మెయిన్ గా నైట్ టైమ్స్ యాక్సిడెంట్స్ ఎక్కువగా జరుగుతున్నాయి కదా అని చెప్పేసి సెంట్రల్ ట్రాన్స్పోర్ట్ మినిస్ట్రీ వాళ్ళు కొన్ని రూల్స్ అయితే పాస్ చేశారనమాట. సో కొత్తగా మనకి తయారు చేసే టూ వీలర్స్ బైక్స్ లో, టూ వీలర్స్ లో మెయిన్ గా కొత్తగా వచ్చే టూ వీలర్స్ లో ఏంటంటే లో బీమ్ అంటే డిప్ లైట్స్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు, లో బీమ్ లైట్స్ అంటూ ఉంటాం కదా, సో వాటిని మాత్రమే ఉంచాలి అని మాత్రం నిర్ణయించారనమాట. సో టూ వీలర్స్ కానివ్వండి, ఫోర్ వీలర్స్ కానివ్వండి, హ్యాండ్ ల్యాంప్స్ లో మాక్సిమం లైట్ ఇంటెన్సిటీని కూడా తగ్గించాలి అని చెప్పేసి ఒక రూల్ అయితే పాస్ చేయబోతున్నారు. మరి ఇది కనుక ఇంప్లిమెంట్ అయిపోయింది అనుకోండి, 2028 ఏప్రిల్ 1 నుంచి ఈ వచ్చే కొత్త వెహికల్స్ లో ఖచ్చితంగా ఈ మార్పులు అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. 2028 ఏప్రిల్ 1. సో ఈ లోపే దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అయితే జరుగుతాయి, అదనమాట విషయం. సో నైట్ టైం మెయిన్గా యాక్సిడెంట్స్ని నివారించాలనే ఉద్దేశంతో ఈ లో డిప్ లైట్స్ మాత్రమే ఉంచాలి అని మాత్రం డెసిషన్ తీసుకున్నారు. మరి చూడాలి ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో. అండ్ మీరు మాత్రం టూ వీలర్ మీద వెళ్లే వాళ్ళు కానివ్వండి, ఫోర్ వీలర్ వెళ్లే వాళ్ళు కానివ్వండి, ఖచ్చితంగా ఫోర్ వీలర్ మీద అయితే మాత్రం తెలుసు కదా, మరి కార్లో వెళ్లే వాళ్ళు ఖచ్చితంగా సీట్ బెల్ట్ ఖచ్చితంగా ధరించాలి అండ్ ఇంకా టూ వీలర్ మీద హెల్మెట్ ధరించాలి తప్పనిసరిగా. సో సిగ్నల్ లైట్స్ కానివ్వండి, అన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా ఫాలో అయ్యి తీరాల్సిందే అదనమాట, అప్పుడే మీరు సేఫ్గా ఉంటారు. ఇక నెక్స్ట్ అయితే మన విజయవాడకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే చెప్తాను నెక్స్ట్ ఒక సాంగ్ తర్వాత. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: వినండి వినండి వినండి గ్రామస్తులారా, కేవైసీ అప్డేట్ సందేశాన్ని నిర్లక్ష్యం చేయకండి. వెంటనే కేవైసీ అప్డేట్ చేయించుకోండి. గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఇమెయిల్ లేదా మొబైల్ నెంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాన్ని ప్రకటింపచేయండి. ఒకవేళ ఏదైనా మార్పు ఉంటే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి ఖాతాని సక్రియంగా ఉంచుకుని బ్యాంకింగ్ సేవల లాభాలు పొందండి. మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
3: ఆర్బీఐ అంటుంది,
4: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
4: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
6: వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తూ ఉన్నారు కదా. సో నేను మీ ఆర్జే తేజు. గుడ్ మార్నింగ్ విజయవాడలో మనమున్నాం. ఇక ఈ రోజు రాఖీ, తర్వాత నెక్స్ట్ మంత్ 4th నుంచి కృష్ణాష్టమి, తర్వాత అంటే ఆ తర్వాత నుంచి ఇంకా వరుసగా ఫెస్టివల్స్ ఒక్కొక్కటిగా మొదలవుతాయి. అండ్ మెయిన్ గా దసరా అంటే విజయవాడ, విజయవాడ అంటే దసరా కదా. నార్మల్ డేస్ లోనే మామూలుగానే క్రౌడ్ ఉంటుంది, ఇక అందరూ కూడా నవరాత్రుల్లోనే అమ్మవారి దర్శనం చేసుకోవడానికి చాలా దూరాల నుంచి ఎక్కడి నుంచో వస్తూ ఉంటారు కాబట్టి ఆల్ ఆటోమేటిక్ గా క్రౌడ్ ఎక్కువగానే ఉంటుంది. ఇక ప్రసాదం కౌంటర్స్ సంగతి అస్సలు చెప్పక్కర్లేదు. సో విడిగా ఉన్న డేస్ లో కూడా ప్రసాదం కౌంటర్స్ దగ్గర కాస్త వెయిట్ చేయాల్సి ఉంటుంది, క్యూ ఉంటుంది కదా. ఇక నవరాత్రుల టైంలో అయితే ఇంకా క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈసారి మన నవరాత్రుల్లో ఈ క్రౌడ్ ప్రాబ్లం నుంచి కాస్త తగ్గించడం కోసం, ఈ ప్రాబ్లం నుంచి బయట పడడానికి ఇక ఒక ఐడియాని అయితే ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. ఏంటంటే లడ్డూ ప్రసాదం కోసం మనం క్యూ లైన్స్ లో గంటల తరబడి నిలబడకుండా ఆలయ అధికారులు లడ్డూ ఏటీఎం మెషిన్స్ ని ఏర్పాటు చేయబోతున్నారు. మరి దీనికోసం భక్తులు ముందుగానే ఆన్లైన్ ద్వారా లడ్డూ ప్రసాదాన్ని బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఆన్లైన్ బుకింగ్ పూర్తి కాగానే ఈ మొబైల్ నెంబర్కి, అంటే మన మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందన్నమాట. మనం దాన్ని తీసుకుని ఆ ఏటీఎం మెషిన్ దగ్గరికి వెళ్ళి ఆ ఓటీపీని ఎంటర్ చేస్తే లడ్డూ ప్రసాదం చేతికి అందుతుంది. సో ఈ మెషిన్స్ ద్వారా ఒక వ్యక్తికి ఒక్కసారికి 6

షెడ్యూల్ వరకు పొందొచ్చు అనమాట. సో కార్డు పెడితే ఏటీఎం నుంచి మనీ ఎలా వస్తాయో అలా ఓటీపీ ఎంటర్ చేస్తే మనకి లడ్డూలు అయితే వచ్చేస్తాయి. సో మనీ విత్డ్రా చేసుకున్నట్టుగా లడ్డూలు విత్డ్రా చేసేసుకోవచ్చు. సో ఇంకా విన్నారు కదా, మనిషికి ఒక 6 లడ్డూస్ మాత్రమే వస్తాయి ఒకసారికి. ఇక ఈ ప్లాన్ అయితే కనుక ఇంప్లిమెంట్ అయింది అనుకోండి, నిజంగా కొంతవరకు ఈ క్రౌడ్ అనేది తగ్గిపోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేయాలి. సో చూద్దాం ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తాయేమో త్వరలో. దసరాకి ఇంకా కొంచెం టైం ఉంది కాబట్టి ఈలోపు ఇంకా ఏమైనా మార్పులు వస్తాయా, ఇదే కొనసాగిస్తారా. బాగుంది కదా ఈ ఐడియా, మాత్రం బాగుంది, చూద్దాం ఇంకా ఎలా ఉంటుందనేది. సో ఇదన్నమాట అప్డేట్. ఇక నెక్స్ట్ అయితే మీకోసం స్టాలిన్స్ అని మంచి సాంగ్ ప్లే చేస్తున్నాను. సో వింటూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్బి. నేపాల్లో సంభవించిన వరదల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ వాసుల పరిస్థితిపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులతో సమీక్షించారు. రాష్ట్రానికి చెందిన 41 మంది నేపాల్ వరదల్లో చిక్కుకున్నట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. కర్నూల్ ఆదోని ప్రాంతాలకు చెందిన 4 టిబెట్లో, తిరుపతికి చెందిన 28 మంది కాట్మాండ్లో సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు. 7 ఆచూకీ తెలియడం లేదని అధికారులు వెల్లడించారు. నేపాల్లో చిక్కుకున్న ప్రతి ఒక్కరిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యమని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం భారత రాయబార కార్యాలయాలతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ ఆచూకీ తెలియని వారి వివరాలను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రాఖీ పండుగను ప్రజలు దేశవ్యాప్తంగా ఈరోజు ఘనంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ సోదర సోదరిమండల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయత, పరస్పర రక్షణకు ప్రతీకని వారు పేర్కొన్నారు. ఈ పండుగ కుటుంబ బంధాలను మరింత బలోపేతం చేయాలని ఆకాంక్షించారు. పుష్కర ఎత్తిపోతుల పథకం ద్వారా గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు తరలించనున్నామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. విజయవాడలో మంత్రి నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ, గత 16 హంద్రీనిమ ప్రాజెక్టుపై 3,500 కోట్ల రూపాయలు ఖర్చు చేసి కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు నీటిని అందించినట్లు వెల్లడించారు. ఎల్నినో ప్రభావం నేపథ్యంలో పంటల బీమాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని మంత్రి తెలియజేశారు. తెలంగాణ దానిని ఆనుకుని ఉన్న రాయలసీమ ప్రాంతాలపై కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రస్తుతం దక్షిణ తెలంగాణ పరిసర ప్రాంతాలపై సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో కోస్తా రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ కేంద్రం అధికారి తెలియజేశారు. రాజధాని అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల్లో 1,437 కోట్ల రూపాయలతో మౌలిక సదుపాయాల కల్పనకు రాజధాని ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ సీఆర్డీఏ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన 65వ సీఆర్డీఏ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చేనేతల సంక్షేమం, ఆర్థిక భద్రత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేతన్న సేవల పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి మాట్లాడుతూ, అర్హత ఉన్న ప్రతి చేనేత కార్మికునికి నేతన్న సేవల పథకం ద్వారా ఆర్థిక సాయం అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అర్హుల గుర్తింపు ప్రక్రియను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. వారికి 2వ విడతలో 25,000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి వివరించారు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

0: పాటుగా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

భారతి ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మీ అందరి కోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారమవుతుంది.

0: ఎస్పీ ఎఫ్ఎం 101.3.
1: వింటున్నారు విబుల్ భారతి ఎఫ్ఎం 101.3. ఇక నేను మీ ఆజయ్ తేజు. ఆల్రెడీ అన్నవరం సినిమా నుంచి బ్యూటిఫుల్ సాంగ్ వినేశారు కదా, మరి అందరూ హాయిగా రాగిలు కట్టి చేసుకున్నారా, కట్టేశారా? సో వచ్చేసింది అమ్మాయిలు, మనం ఎదురు చూసే రోజు, మనకి బోల్డ్ అని గిఫ్ట్స్ వచ్చే రోజు రానే వచ్చేసింది. సో హ్యాపీగా నిన్న మార్నింగ్ నుంచి ఎంజాయ్ చేస్తూ, అంటే షాపింగ్ ఏం చేయాలి, ఎలాంటి రాఖీ కొనాలి, అన్నకి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలి, అంటే అమ్మాయిలు కూడా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చే స్టేజ్లో ఉన్నారనమాట ప్రస్తుతం. గిఫ్ట్తో అంటే రాఖీ కట్టినట్టే కట్టి, ఇంకేదన్నా స్వీట్, కాస్ట్లీ స్వీట్ ఆర్ డ్రెస్ ఏదన్నా ఇస్తే అన్నవాళ్ళు కూడా మనకి చక్కగా పెద్ద పెద్ద భారీ గిఫ్ట్స్ ఇస్తారు అనే ఒక ఆశతో. సో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో జోక్స్ అపార్ట్, ఈ ఒక్కరోజు మాత్రం పద్ధతిగా అన్నయ్య, అక్క, చెల్లి, తమ్ముడు అంటూ వరుసలు పెట్టి పిలుచుకుంటూ ఉంటాం. అండ్ ఎంత కొట్టుకున్నా తిట్టుకున్నా లాస్ట్కి ఎంత కష్టం వచ్చినా సరే వెళ్లేది వాళ్ళ దగ్గరకే. సో అలాంటి ఈ సెంటిమెంటల్ డే అందరికీ బాగా గుర్తుండిపోతుంది. మరి రక్షాబంధన్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు కొన్ని ఈ రోజు మన జోరియా హుషారుగాలో మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3. అండ్ ఇలాంటి మంచి మంచి సాంగ్స్ కూడా మనం అన్నవరం మూవీ నుంచి విన్నాం కదా, అండ్ బ్రదర్ అండ్ సిస్టర్ సెంటిమెంట్తో ఉన్న సాంగ్స్ చాలానే ఉన్నాయండి మన తెలుగు మూవీస్లో. అవన్నీ కూడా చక్కగా వింటూ ఎంజాయ్ చేస్తూ ఉందాం. స్టేడియం టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 9:18 అయిపోయింది కదా, సో టైం చూస్తే మాత్రం మనమైతే ఉన్నాం జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో. ఇక అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ల మధ్య ఉన్న ప్రేమ ఆప్యాయత, ఈ అనుబంధానికి ప్రతీకగా జరుపుకునే పండుగే రాఖీ పండుగ. ఇది శ్రావణ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు. మరి అన్నయ్య లేదా తమ్ముడు తన సోదరికి అండగా ఉంటానని, ఆమె సంతోషం కోసం ఎప్పుడూ తోడుగా ఉంటానని మాట ఇస్తాడు. అలాగే సోదరి కూడా తన సోదరుడి ఆరోగ్యం ఆనందం కోసం ప్రేయర్ చేస్తుంది. మరి ఇలా ఎప్పుడైతే గిఫ్ట్స్ ఇవ్వాల్సి అంటే, ఇంకా ఇప్పుడైతే చాలా మందికి ఉన్న ఏంటంటే ఆలోచన, అమ్మో రాఖీ అనగానే ఇంకా గిఫ్ట్స్ ఇవ్వాల్సి వస్తుంది అయ్యో అని చెప్పేసి భయపడి పారిపోతూ ఉంటారు. ఇక అలాగే అమ్మాయిలు కూడా రాఖీ కట్టాల్సిందే అని, గిఫ్ట్స్ ఇవ్వాల్సిందే అని డిమాండ్ చేయడం, ఇలాంటివి చూస్తున్నాం. కానీ అసలు రాఖీ పండుగ వెనక దాగిన హిస్టరీ తెలుసా? మరి దీనికి సంబంధించి అనేక పురాణ చారి

చారిత్రక కథలు కూడా ఉన్నాయి, మరి అవేంటో కూడా మనం తెలుసుకోవాలి. మరి ఒక్కసారి అలా వెనక్కి వెళ్ళిపోతే శ్రీకృష్ణుడు ద్రౌపది స్టోరీ మీరు కూడా వినే ఉంటారు. ఒకసారి కృష్ణుడి వేలికి గాయమైనప్పుడు ద్రౌపది తన చీరలోని ఒక చిన్న ముక్కను చించి ఆయన వేలికి కడుతుంది. మరి దాంతో ఆయన ఆ అభిమానంతో శ్రీకృష్ణుడు ఆమెకు ఎప్పుడూ అండగా ఉంటానని మాటిచ్చారు. తర్వాత ఆ మాట కూడా నిలబెట్టుకున్నారు కూడా. మనం కూడా స్టోరీ ఆ మహాభారతంలో విన్నాము. సో అలాగే ఈ రక్షాబంధన్కి మన స్వాతంత్ర ఉద్యమంలో కూడా ఒక ప్రత్యేక స్థానం ఉంది తెలుసా? 1905లో బెంగాల్ విభజన సమయంలో రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ప్రజల మధ్య ఐక్యతను పెంచడం కోసం రాఖీని ఒక ప్రతీకగా ఉపయోగించాలని అనుకున్నారు. సో ప్రజల్ని కూడా దానికి తగ్గట్టుగా ప్రోత్సహించారనమాట. సో అప్పుడందరూ ప్రజలు ఒకరికొకరు రాఖీలు కట్టుకుని సోదరభావం ఐక్యతను చాటుకున్నారనమాట. మరి దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు? ఆ పైన కృష్ణుడిది ద్రౌపది స్టోరీ కానివ్వండి, ఇక్కడ ఈ స్వాతంత్రోద్యమంలో ప్రజలందరూ ఒకరికొకరు రాఖీలు కట్టుకోవడం కానివ్వండి. సో రక్షాబంధన్ అనేది కేవలం అన్నా చెల్లెల పండుగ మాత్రమే కాదు, ఇది ప్రేమ ఐక్యత పరస్పర గౌరవానికి ప్రతీక కూడా అని మాత్రం ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. సో మన మనసుకి మన బ్రదర్ లాగా మనకి అండగా ఉంటాడు, ఎప్పటికీ తోడుగా ఉంటాడు అనే ఫీలింగ్, ఆ నమ్మకం కలిగిన ప్రతి ఒక్కరికి మనం రాఖీ కట్టచ్చు. సో వయసుతో సంబంధం లేకుండా. సో అదనమాట. మరి ఇంకా చాలానే ఉన్నాయి విషయాలు మాట్లాడుకుందాం. సో వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. 9:28 అయిపోయింది క్లాక్ లో, టైం చూస్తే. సో ఇక మనమైతే శివరామరాజు సినిమా నుంచి సాంగ్ వినేసాం కదా, ఇక జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఉన్నాం నేను మీ ఆర్జే తేజు. ఇక ఈ రాఖీ రోజు ఎవరు ఎంత దూరంలో ఉన్నా కనీసం పోస్ట్ లో అయినా సరే రాఖీలు సెండ్ చేసుకుంటూ ఉంటారు. మరి అయితే మీకు తెలుసా, ఉత్తరప్రదేశ్లోని కొన్ని జిల్లాల్లో మాత్రం రాఖీ పండుగ చేసుకోవడానికే అసలు ఇష్టపడరంట. అండ్ దీనికి రకరకాల రీజన్స్ అయితే ఉన్నాయి. అండ్ కొంతమంది ఏమో అసలు రాఖీని వెరైటీగా సెలబ్రేట్ చేసుకుంటారు అక్కడ యూపీలో. సో ఇది ఎందుకు ఏంటి తెలుసుకుందామా. ఒకవైపు ఏమో దేశవ్యాప్తంగా ఈరోజు రాఖీ పండుగ జరుపుకుంటూ ఉంటే, అండ్ యూపీలోని హార్పూర్ అనే ఒక జిల్లాలో మాత్రం 60 గ్రామాలు ఉన్నాయి. ఈ 60 గ్రామాల్లో అసలు ఈ పండుగనే సెలబ్రేట్ చేసుకోరు తెలుసా. అసలు ఏ అమ్మాయి కూడా తమ సోదరులకు రాఖీ కట్టదు. మరి దానికి బదులుగా అక్కడ ఏం చేస్తారో తెలుసా, ఒక కర్రకి అమ్మాయిలు రాఖీలు కడతారు. సో కర్రలకే రాఖీలు కడతారనమాట. మరి ఇది అంత ఈజీగా ఇప్పటికిప్పుడు ఏదో మొదలైన ట్రెడిషన్ అయితే కాదు, కానీ సో ఎప్పుడో తరతరాలుగా ఫాలో అవుతున్న సాంప్రదాయం అనమాట. అది కూడా 17వ తరానికి చెందిన రాజపుత్ల రాజు మహారాణా ప్రతాప్ కాలం నాటి సాంప్రదాయాన్నే ఇప్పటికీ యూపీలోని ఈ హార్పూర్ జిల్లాలో

ఉన్న గ్రామాల్లో కొన్ని గ్రామాల్లో ఫాలో అవుతున్నారు. ఏంటంటే ఆ ఆచారం 1576లో అంట హల్దిఘాటి యుద్ధం ఒకటి జరిగింది. అయితే యుద్ధంలో పాల్గొన్న సైనికులు కర్రలకు మహిళలందరూ కూడా రాఖీ కట్టి వారిని యుద్ధానికి పంపించారు. మరి అప్పటి నుంచి ఆ యుద్ధానికి గుర్తుగా ఈ ట్రెడిషన్ అనేది మొదలుపోయింది. సో అలా అప్పటి నుంచి కూడా రాఖీ రోజు తమ బ్రదర్స్కి ఏమీ కాకుండా కర్రలకు రాఖీ కట్టాలి అనే ఉద్దేశంతో, సో బ్రదర్స్కి కాకుండా మెయిన్గా కర్రలకే రాఖీ కట్టాలి అనే ట్రెడిషన్ స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి అదే ఫాలో అవుతున్నారు. దీన్ని వాళ్ళు చడి పూజ అని పిలుస్తారనమాట. సో ఇక ఈ రాఖీలు ఆ చడి పూజ కార్యక్రమం చేసుకున్న తర్వాత ఇక గ్రామాల్లో జాతరలు కూడా జరుపుకుంటూ ఉంటారు చాలా ఘనంగా. సో ఈ రోజున వాళ్ళక్కడికి జరిగేది అదనమాట అక్కడ. ఇంట్రెస్టింగ్ కదా. అండ్ ఇంకా ఇలాంటివి విచిత్రంగా ఫాలో అయ్యేవి ఉన్నాయన్నమాట యూపీలోని కొన్ని జిల్లాల్లో, కొన్ని గ్రామాల్లో. సో వాటి గురించి వివరాలు ఇంకా తెలుసుకుందాం. సో వీ టూ స్టే ట్యూన్ టు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:15.

0: BFM 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. 9:40 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో ఉన్నాం కదా. సో రక్షాబంధన్ గురించి అండ్ ఉత్తరప్రదేశ్ లో కొంతమంది ఫాలో అవుతున్న ఈ రాఖీ రోజున వాళ్ళు ఫాలో అయ్యే సాంప్రదాయాల గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక ఉత్తరప్రదేశ్ లోని ఇంకొక గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. యూపీలోని మీరట్ లో సురానా అనే ఒక గ్రామం ఉంది. అక్కడ 12వ శతాబ్దంలో సరిగ్గా రాఖీ పండగ రోజున మొహమ్మద్ ఘోరీ ఆ గ్రామంపై దండెత్తాడంట. ఊళ్ళోని వాళ్ళందరినీ కూడా దారుణంగా చంపేస్తాడు. ఒక మహిళ, ఆమె ఇద్దరు కొడుకులు మాత్రం వేరే ఊరు వెళ్లడం వల్ల బతికిపోయారంట. మరి దాంతో ఆ తర్వాతి సంవత్సరం రాఖీ జరుపుకోవాలని చూశారు. బట్ ఆ ఇద్దరు పిల్లల్లో ఒకడు మాత్రం రాఖీ పండగ రోజునే దివ్యాంగుడిగా మారిపోయాడంట. దాంతో ఆ ఊరికి ఏదో శాపం తగిలింది అని భావించి భయపడి ఆ గ్రామంలో ఇంకా ఎప్పుడూ కూడా రాఖీ సెలబ్రేట్ చేసుకోకూడదు అని డిసిషన్ తీసుకున్నారు. ఇప్పటికీ జరుపుకోవడమే మానేశారు. సో యూపీలోని మీరట్లోని ఒక సురానా అనే ఒక గ్రామం అన్నమాట. సో ప్రస్తుతానికి అక్కడ రాఖీ అయితే సెలబ్రేషన్స్ జరగవు. సో అది విషయం. అండ్ ఇంకా ఇదే ఉత్తరప్రదేశ్లోని ఇంకొక జిల్లాలో స్టోరీ కూడా ఒకటి ఉంది. సో అది కూడా చెప్తాను. తెలుసుకునే ముందు మీ అందరి కోసం ఒక మంచి సాంగ్ ప్లే చేస్తాను. వింటూ ఉండండి వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రసార్ భారతి ఎఫ్ఎం 101.3.
1: భారతి ఎఫ్ఎం 101.3 వింటూ చేస్తున్నారు కదా. సో బ్రదర్ సిస్టర్ సాంగ్స్ కూడా వింటూ ఎంజాయ్ చేస్తున్నారు. మరి 9:51 అయిపోయింది క్లాక్ లో. టైం చూస్తే ఇంకా జోరుగా హుషారుగా ప్రోగ్రామ్ లో మనమైతే యూపీలోని కొన్ని గ్రామాల్లో వాళ్ళు ఫాలో అయ్యే ట్రెడిషన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఇక యూపీలోని సంభల్ జిల్లాలో బైనిపూర్ చక్ అనే ఒక గ్రామం అనేది మాత్రం ఒక డిఫరెంట్ స్టోరీ అండి. రాఖీ కట్టిన తర్వాత జనరల్ గా అబ్బాయిలు ఏదైనా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు కదా, మనీ కానీ గిఫ్ట్స్ కానీ ఇవ్వడం అనేది. ఈ సంభల్ జిల్లాలోని బైనిపూర్ చక్ గ్రామంలో కూడా చాలా ఆనవాయితీగా వస్తూ ఉందన్నమాట తరతరాల నుంచి. అయితే 300 ఏళ్ల క్రితం అంట ఆ ప్రాంతంలో ఒక జమీందారు ఉండేవారు. ఆయనకి 2 కొడుకులే ఉన్నారు. అయితే కూతురు లేక రాఖీ కట్టేవారు లేరే అని చెప్పేసి ఆయన ఎప్పుడూ బాధపడుతూ ఉండేవారంట. అయితే ఒకరోజు ఏం చేశాడంటే ఆయన తమ కమ్యూనిటీకి చెందిన అమ్మాయిలతోనే రాఖీ కట్టించాలి అని డిసైడ్ అయ్యి పిలిపిస్తాడు. సో దాంతో ఆ అమ్మాయిలు వాళ్ళ పేరెంట్స్ అందరు కూడా వస్తే వాళ్ళ అబ్బాయిలకి రాఖీలు కట్టాలని చూస్తారు. కానీ రాఖీ కట్టిన దానికి ప్రతిఫలంగా జమీందారు గారి ఆస్తిని అడిగారంట ఆ అమ్మాయిలు, ఆ అమ్మాయిల పేరెంట్స్. ఇక పండగకు విలువిస్తూ జమీందారు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఆ అమ్మాయిలకు ఆస్తి అంతా ఇచ్చేసి కొడుకులకి రాఖీ కట్టించేసుకుని ఊరు విడిచి వెళ్ళిపోయారు. సో ఉన్న ఆస్తినంతా ఇచ్చేసి ఊరు వదిలి వెళ్ళిపోవాల్సి వచ్చిందే రాజుగారు అంటే జమీందారు గారు అని చెప్పేసి అనుకుంటూ అక్కడ స్థానికులు కూడా ఇక రాఖీని జరుపుకోవడమే మానేశారంట. సో ఇది ఒక స్టోరీగా చెప్తూ ఉంటారు. ఇంకా సో ఇలా కొంత యూపీలోని ఈ జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో సో ఎన్నో ఏళ్ల క్రితం ఉన్న ఆ సాంప్రదాయాలనే ఫాలో అవుతూ కొన్ని చోట్ల రాఖీలని సెలబ్రేట్ చేసుకోవడమే మానేశారు. సో ఒకవైపేమో దేశ విదేశాల్లో రాఖీ జరుపుకుంటూ ఉంటుంటే మరోవైపేమో రకరకాల కారణాల వల్ల, సాంప్రదాయాల వల్ల ఇలా జరుపుకోవడం మానేయడం జరుగుతుందన్నమాట. నిజంగా వింతగా ఉంది కదా. ఇక ఫైనల్గా మనం ఏం చెప్పాలి, రాఖీ అనేది ఒక చిన్న దారమే కావచ్చండి, కానీ ఆ దారంలో దాగి ఉన్న భావం అయితే చాలా గొప్పది. అది ప్రేమకు గుర్తు, ఆప్యాయతకు నమ్మకానికి గుర్తు, అలాగే జీవితాంతం ఒకరికొకరు అండగా ఉండే బంధానికి గుర్తు. కాబట్టి అన్న చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు ఎవరైనా సరే హ్యాపీగా రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకోండి. రాఖీ కడితేనే ప్రేమ ఉన్నట్టు కాదు. మళ్ళీ దూరంగా కొంతమంది ఇప్పుడు అదర్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు ఉంటారు, కొంతమంది వెళ్ళలేకపోయి ఉండొచ్చు, దగ్గరికి వెళ్ళి రాఖీ కట్టలేకపోతున్నామే అని ఫీల్ అవ్వకుండా కాస్త ఇప్పుడు మనకి టెక్నాలజీ ఇంప్రూవ్ అయిపోయింది చక్కగా. ఒకప్పుడైతే మా అమ్మమ్మలు నాన్నమ్మల కాలంలో అయితే కనీసం ఫోన్ కాల్స్ కూడా అందుబాటులో ఉండేవి కావు, కనీసం వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కూడా సరిగా ఉండేది కాదు. రాఖీ పండుగ వచ్చింది అంటే ముందుగానే ప్రిపరేషన్స్ ప్లానింగ్స్ వేసుకొని ఎన్నో కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరీ వెళ్ళి రాఖీలు కట్టేవారు.

కానీ ఇప్పుడంతా అవసరం లేదు, కొరియర్లో పంపించేసుకుంటున్నారు. అండ్ ఒకవేళ అలా కుదరని పక్షంలో వీడియో కాల్స్ రూపంలో మాట్లాడేసుకోవడం సో చాలా ఈజీగా అయిపోయింది కాబట్టి ఎంత దూరంగా ఉన్నా అందరూ మన దగ్గరే ఉన్నట్టుగా ఫీల్ అవుతూ హ్యాపీగా రాఖీ పండుగని సెలబ్రేట్ చేసుకోండి. సో ఫైనల్గా అందరికీ మరొక్కసారి హ్యాపీ రక్షాబంధన్. ఇది ఇవాళ మన ప్రోగ్రాం జోరుగా హుషారుగా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట సచివాలయంలో 65వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వివిధ పరిపాలన అనుమతులకు ఆమోదం లభించింది. 596 కోట్లతో లైబ్రరీ కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, 1430 కోట్ల రూపాయలతో క్రిటికల్ ఇన్ఫ్రాస్టక్చర్ ఏర్పాటుకు అనుమతులు ఇచ్చినట్లు పట్టణాభివృద్ది శాఖ మంత్రి నారాయణ పేర్కొన్నారు. 29 గ్రామాల లేఅవుట్ రోడ్లను బీటీగా అభివృద్ది చేసేందుకు ఆమోదం తెలిపారు. అమరావతి నుంచి మంగళగిరికి త్రాగునీరు అందించేందుకు అంగీకరించారు. వచ్చే 5 ఏళ్లలో 25,000 కోట్ల రూపాయలతో క్రీడా మౌలిక వస్తువులు అభివృద్ది చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిర్వహించిన ఖేలో ఇండియా డైలాగ్ కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ 2014 తర్వాత క్రీడారంగంలో పలు వ్యవస్థీకృత సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. గుంటూరులో 14 కోట్ల రూపాయలతో స్పోర్ట్స్ కాంప్లెక్స్ నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. క్రీడా బడ్జెట్ను 2,000 కోట్ల నుంచి 4,000 కోట్లకు పైగా పెంచినట్లు తెలిపారు. నేపాల్ వెళ్లిన రాష్ట్రానికి చెందిన 5 ఆచూకీ ఇంకా లభ్యం కాలేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రకాశం జిల్లాకు చెందిన సుహాసిని రెడ్డి, కృష్ణా జిల్లాకు చెందిన రమేష్ బాబు, కాకినాడ జిల్లాకు చెందిన మరో 3 ఆచూకీ తెలియాల్సి ఉందని అన్నారు. మానస్ సరోవర్ యాత్రకు వెళ్లిన కర్నూలు జిల్లా ఆదోనివాసులు సురక్షితంగా ఉన్నారని, వారిని క్షేమంగా తీసుకువస్తామని అన్నారు. నేపాల్లో చిక్కుకుపోయిన తెలుగు యాత్రికులను సురక్షితంగా తీసుకువచ్చేలా సంప్రదింపులు జరుపుతున్నట్లు మంత్రి తెలిపారు. యాత్రికుల వివరాలను నేపాల్లోని భారత రాయబార కార్యాలయానికి ఏపీఎన్ ఆర్టీఎస్ అధికారులు అందించారని తెలిపారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో భాగంగా ఓటర్లు వారి ఎన్యూమరేషన్ పత్రాల్లో పేర్కొన్న వివరాల్లో లోపాలున్నాయంటూ రాష్ట వ్యాప్తంగా 43.71 లక్షల మందికి ఎన్నికల సంఘం అధికారులు నోటీసులు ఇవ్వగా, వీరిలో 16.23 లక్షల మంది విచారణ నిన్న సాయంత్రానికి పూర్తయింది. వారిలో 8,764 మంది తగిన పత్రాలు సమర్పించకపోవడంతో అనర్హులుగా తేల్చారు. 13,63,250 మందిని తుది జాబితాలో కొనసాగించేందుకు నిర్ణయించారు. మిగతా 2,51,760 మంది ఓటర్లకు సంబంధించి వారు సమర్పించిన ఆధారాల పరిశీలన కొనసాగుతోంది. జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ కేసుల విచారణకు విశాఖపట్నంలో ప్రత్యేక కోర్టు ఏర్పాట్లు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. ఈ మేరకు ఉత్తర్వులిచ్చింది. ఎన్ఐఏ చట్టం 2008లోని సెక్షన్ 11 ప్రకారం ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదించాక విశాఖపట్నంలోని ప్రత్యేక కోర్టును ఎన్ఐఏ కేసుల ట్రయల్ కోర్టుగా ప్రకటిస్తున్నట్లు వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 1700 టోల్ ఫ్రీ నంబర్కు లేదా MyGOV.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈ రోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ 3:11 గంటలకు వింటారు.

0: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్దీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్. ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
2: అట్టా చెప్పు మరి.
1: నిర్మా శుద్ధమైన ఉప్పు. అగ్గది సంగతి.
3: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
3: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
5: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
4: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
5: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
4: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
5: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
4: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
5: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
4: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
7: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
8: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
9: ఈ మాత్రానికే బాగెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
8: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
9: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి VB తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
8: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
9: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
0: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు. ఇక మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. ఇక రాఖీ పండగని అలా ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నారు. అయితే దీనికి సంబంధించి క్వశ్చన్స్ కాదు కానీ సరే, ఇందాక చాలా విషయాలు మాట్లాడేసుకున్నాం జోరుగా హుషారుగాలో. ఇక హరివిల్లులో నేనైతే కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను, మరి దానికి ఆన్సర్స్ మీరు పంపించాలి అంటే తెలుసు కదా నెంబర్ 8662438114 నెంబర్కి వాట్సాప్ చేసేయచ్చు. సో రాఖీ లాంటిది ఇంకొక పండగ గురించి మాట్లాడతాను, ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా. సో హట్టి రిసాలా, దీని గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఇదొక పండగ, హట్టి రిసాలా మన కంట్రీలోనే చేస్తారు, ఒక రాష్ట్రంలో చేస్తారు, మరి అది ఎక్కడ? నాకు కావాల్సిన ఆన్సర్ ఏంటి, ఈ హట్టి రిసాలా పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? విన్నారు కదా, హట్టి రిసాల పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి ఆన్సర్స్ని. మీ పేరు ఊరు టైప్ చేసి, ఆన్సర్ టైప్ చేసి 8662438114 నెంబర్కి.

ఎస్ వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇక మనమైతే ఉన్నాం హరివిల్లు ప్రోగ్రామ్ లో. హట్టి రిసాలా ఈ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు? అసలు ఇదేంటి ఈ పండుగ ఏంటనేది కూడా నేను చెప్తాను. ఇంతకీ ఆన్సర్స్ కరెక్ట్ గా పెట్టారా లేదా చూద్దాం. ఎం నరేష్, మెర్సి విజయ, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మీ, నరసింహ, యాదవ్జీ, సక్కుబాయి బాగున్నారా మేడం అంటూ ముసాపేట గ్రామం మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఎస్ ఐఎమ్ ఫైన్ అండి, కానీ ఆన్సర్ ఎక్కడా? హాయ్ తేజు గారు అంటూ మా నాకు మెసేజ్ కరెక్ట్గా వచ్చింది. బెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు. హాయ్ అండి. ఓకే, తర్వాత

చల్లపందిరామర్ అండ్ మోనిషా ఫ్రమ్ మధురై తమిళనాడు, కరెక్ట్ ఆన్సర్. సో మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాలెం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్గా. భాస్కర్ గారు ఫ్రమ్ బెడన, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు, కరెక్ట్ ఆన్సర్. గుడ్ మార్నింగ్ అండి అంటూ పోరంకి నుంచి వీర రాఘవమ్మ, సాయి రేఖ, మోనిక మెసేజ్ పంపించారు, కరెక్ట్గా. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే అంటూ జోగులమ్మ గద్వాల జిల్లా నుంచి, ఘట్టు మండలం నుంచి త్యాగరాజు గారు మెసేజ్ చేశారు కరెక్ట్ ఆన్సర్తో. నేను బాగున్నాను, థ్యాంక్ యూ. కరెక్ట్ ఆన్సర్తో నెక్స్ట్ మెసేజ్ సీతారామాంజనేయులు గారు, కెళ్ళం సీతారామాంజనేయులు గారు, తమ్మవరం గ్రామం, పల్నాడు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత గుడ్ మార్నింగ్ అండి అంటూ కుసుమ గారు అంబటి నగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మహంకాళి రాజేశ్వరి గారు పొదిలి విలేజ్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్గా. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ అండ్ స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కేవీ రమణమూర్తి గారు, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ ప్రసాదం పాడులో ఉన్న అంటూ, ఓకే, ఎవరంటే లెమల్లపాడు నుంచి భానుగారు మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఓకే, ఎం నరేష్, మెర్సీ విజయ వీళ్ళందరూ, బట్ ఆన్సర్ చేశారు కానీ రాంగ్ అండి. సో ఇదన్నమాట ఇప్పటి వరకు వచ్చిన మెసేజెస్. అండ్ ఇంకా వస్తున్నాయి. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు ఆన్సర్ కరెక్ట్గా. సో ఇంతకీ ఆన్సర్ ఏంటి, హట్టి రిసాల పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారు అంటే మహారాష్ట్ర అనమాట. సో హోలీ తర్వాత రోజు ధూళివందనం అని చెప్పేసి జరుపుకుంటారు. ఆ ధూళివందనం సందర్భంగా ఒక చారిత్రాత్మక ఊరేగింపు కూడా నిర్వహిస్తారనమాట. ఇది ఒక 138 సంవత్సరాల ఒక పురాతన చారిత్రక సాంప్రదాయం అనమాట. సో అక్కడ వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. సో మహారాష్ట్రలో సెలబ్రేట్ చేస్తారు ఇది హట్టి రిసాల. మనకు తెలియని ఫెస్టివల్స్ ఎన్నో ఉన్నాయని అర్థమవుతుంది దీన్ని బట్టి. ఓకే దెన్. సో నెక్స్ట్ ఇంకా వస్తున్నాయి మెసేజెస్. గుడ్ మార్నింగ్ అండి అంటూ రాఘవ గారు, కిషోర్ కుమార్ మెసేజ్ పంపించారు గుడ్ మార్నింగ్ అని చెప్తున్నారు. తర్వాత ఆన్సర్ అయితే రాలేదు. ఇక డి గోవర్ధన్ రావు, ఇంద్రాబాయి, భానుప్రకాష్, నవ్య, లక్కీ వీళ్ళందరూ మహారాష్ట్ర అని చెప్పేసి కరెక్ట్ ఆన్సర్ పంపించుతారు. సో ఇక నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఓకే, మరి ఈ వాల్టి హరివిల్లు ప్రోగ్రాంలో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, ఏంటి ఇంత పెద్ద పేరు చెప్తేస్తోంది తేజు అనుకుంటున్నారా? మనం సింపుల్గా ICAR అని చెప్పి చదువుతాం ఇంగ్లీష్లో, చిన్న షార్ట్ ఫామ్లో అయితే భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి. మరి దీని ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? తెలిస్తే నాకు వాట్సాప్ చేయొచ్చు మీ ఆన్సర్స్ని. సో విన్నారు కదా, భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి అంటే ICAR. సో ఇది ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది? సో తెలిస్తే నాకు వాట్సాప్ చేస్తూ ఉండండి మీ ఆన్సర్స్ని. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3.
1: ఏం సంధ్య, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
2: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
3: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
1: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
3: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
4: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
5: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
6: చెప్పండి.
5: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
6: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
5: కానీ ఇది ఎలాగవుతుంది?
6: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా

0: ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
1: అలాగా, మరి ఏదైనా మార్పు ఉంటేనో?
0: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
1: అంతేనా?
0: అంతే.
1: అర్థమైంది.
0: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
6: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
7: FM 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమైతే ఉన్నాం హరివెల్లు ప్రోగ్రామ్ లో. నేను మీ ఆర్జే తేజు. భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR ప్రధాన కార్యాలయం ఏ నగరంలో ఉంది అని అడిగాను కదా, మరి ఎంత కష్టంగా అడిగినా సరే మన వాళ్ళు టక్కటక్క ఆన్సర్స్ బాగానే పెట్టేస్తారండి. ఆన్సర్ పంపించేసారు కరెక్ట్గా. బండారు త్రిమూర్తులు గుప్తా గారు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దపురం మండలం ఎన్టీఆర్ కాలనీ నుంచి. పిన్ కోడ్ మర్చిపోయారు మీరంతే. కెళ్ళం సీతారామాంజనేయులు గారు, తమ్మవరం గ్రామం పెద్దకూరపాడు మండలం పల్నాడు జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు కరెక్ట్ ఆన్సర్. మధుసూదన్ రెడ్డి గారు పాపినేపాల్యం నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. నెక్స్ట్ అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకట చలపతి గారు కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అంబటి నగర్ కరెక్ట్ ఆన్సర్. ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెస్సి, విజయ, రోజా, అలహాబాద్ అంటున్నారా? కాదండి, రాంగ్ ఆన్సర్. మహంకాళి గారు రాజేశ్వరి పొదిలి నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అంటూ నమస్తే చెప్తూ మైదకూరు నుంచి జాఫర్ హుసేన్ గారు మెసేజ్ పంపించారు. చిన్నగొట్టిగల్లు ఆంధ్రప్రదేశ్ నుంచి మెసేజ్ మైదకూరు జాఫర్ గారు. ఇంతకు మీ ఆన్సర్ ఏంటి, ఆంధ్రప్రదేశ్ అని పెట్టారా? కానీ కాదండి. భాస్కర్ గారు ఫ్రమ్ పెడన కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ నుంచి మెసేజ్ చేశారు కరెక్ట్గా. తర్వాత ఎంవి నందకుమార్ సున్నిపేంట శ్రీశైలం టౌన్షిప్ అండ్ ప్రాజెక్టా, ఇవన్నీ పెట్టకూడదండి, ఊరు పేరు చాలు. నంద్యాల జిల్లా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ సురేంద్ర కే సురేంద్రనాథ్ గారు, కే కార్తిక్ అండ్ చైత్ర ఒరిస్సా నుంచి మెసేజ్ పంపించారు కరెక్ట్గా. అనంతపూర్ నుంచి పంపించారు గుడ్ మార్నింగ్ అండి అంటూ మస్తాన్ అండ్ ఫ్యామిలీ గారు కరెక్ట్ ఆన్సర్. ఉరవకొండ నుంచి ఈశ్వరయ్య గారు కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు నిజామాబాద్ జిల్లా కరెక్ట్ ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి పంపించారు, హరినాథపురం నుంచి. ఓకే, కరెక్ట్ ఆన్సర్ అండి. ముసాపేట నగర్ మహబూబ్ నగర్ జిల్లా నుంచి ఎం నరేష్, మెర్సీ, విజయ, కానీ రాంగ్ ఆన్సర్ అండి. అనంతపూర్ నుంచి మెసేజ్ అక్తర్ గారు, ఇమాంబి గారు, వలీ బాషా గారు వీళ్ళందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్గా. తర్వాత గుడ్ మార్నింగ్ అండి అంటూ మార్కాపురం జిల్లా తర్లుపాడు మండలం నుంచి మెసేజ్ వచ్చింది మనకి, కందలపల్లె గ్రామం నుంచి. హరిబాబు గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ మెసేజ్ పంపించారు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో సత్యనారాయణ గారు విజయవాడ దేవీనగర్ నుంచి మెసేజ్ పంపించారు. సో వచ్చింది, ఓకే. ఆన్సర్స్ అందరూ కూడా మోస్ట్లీ కరెక్ట్గానే పెట్టేశారు. సో ఇక ఆన్సర్ ఏంటి, మన దేశ రాజధాని న్యూఢిల్లీ. సో భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి ICAR ఎక్కడుంది ప్రధాన కార్యాలయం అంటే న్యూఢిల్లీలో ఉంది అదనమాట సంగతి. నెక్స్ట్ ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం. ఇంకొక మెసేజ్ కూడా వచ్చింది చెప్తాను. రాజశేఖర్ గారు, మేడం నేను క్వశ్చన్ వినలేదండి అంటున్నారా, బీవీ నగర్ నెల్లూరు నుంచి మెసేజ్ పంపించారు రాజశేఖర్ రాజు గారు. సరే, ఇప్పుడు ఆ క్వశ్చన్ అయిపోయింది, నెక్స్ట్ అడగబోయేదైనా వినేసి పంపించండి మెసేజ్. సో ఇప్పుడు నేను అడగబోయే క్వశ్చన్ ఏంటంటే, భూమి నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ ఒకటి జరిగిందనమాట రీసెంట్గా, మరి అది సక్సెస్ఫుల్గా రన్ అయింది కూడా. సో ఆ టెస్ట్ కూడా సక్సెస్ అయింది.

దాని పేరేంటి? విన్నారు కదా, భూమి నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ అనమాట. మరి అది సక్సెస్ఫుల్గా జరిగింది రీసెంట్గా. మరి దాని పేరేంటి? చాలా ఈజీ పేరు, అండ్ ఒక పురాణాలలో మనం వినే ఉంటాం ఈ పేరుని. ఇంకా మీకు క్లూ కూడా ఇచ్చేసాను. సో విన్నారు కాబట్టి ఆన్సర్ ఏంటో, ఏమై ఉంటుందో గెస్ చేసి నాకు పంపించండి. వింటూ ఉండండి వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. నేను మీ ఆర్జే తేజు అండ్ ఇక మనమైతే బ్యూటిఫుల్ సాంగ్స్ వింటున్నాం. నా సామి రంగ సినిమా నుంచి వినేసాం నాగార్జున గారి పాట. ఇక మనమైతే హర్వీలులో ఉన్నాం కదా, నెక్స్ట్ ఏం మాట్లాడుకుంటున్నాం? సో ఒక క్వశ్చన్ అయితే అడిగాను మిమ్మల్ని నేను, చాలా ఈజీ క్వశ్చన్. భూమి నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే ఒక భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ టెస్ట్ రీసెంట్గా జరిగింది, అది సక్సెస్ కూడా అయింది. మరి దాని పేరేంటి అని అడిగాను కదా, మరి చూద్దాం ఆశిస్ ఎవరు పంపించారో. ఎవరేదో రాకెట్లని అదని ఇదని చాలానే పెడుతున్నారు, ఇంతకీ కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయా లేదా? నందిపేట నుంచి వెంకటేష్ గారు మెసేజ్ పంపించారండి, కానీ ఆన్సర్ ఎక్కడ రాలేదు. నెక్స్ట్ మెసేజ్ ముసాపేట మహబూబ్ నగర్ జిల్లా నుంచి మెసేజ్ వచ్చింది, కానీ రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ గారు, వెంకటాచలపతి గారు, కానీ రాంగ్ అండి ఆన్సర్. ప్రసాద్ గారు ఎల్ఎస్సి కాలనీ నెల్లూరు హరనాథపురం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. రంగాచార్యులు గారు టీచర్స్ కాలనీ హిందూపూర్ నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. పెడన జోగనందర కాలనీ నుంచి అప్పలరాజు గారు పంపించారు, కానీ రాంగ్ అండి. నెక్స్ట్ జయరామ్ గారు పుడి

పడిపుట్ల బయలు పాకాల మండలం నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ సిరిగిరి రామ్ప్రసాద్ గారు మార్కాపూర్ నుంచి, కరెక్ట్ ఆన్సర్. కుసుమ గారు ఫ్రమ్ అమ్మటి నగర్, ఆన్సర్ గగన్య అని అంటున్నారా? కాదండి. నెక్స్ట్ కరెక్ట్ ఆన్సర్తో ఓకే సురేంద్రనాథ్, కార్తిక్ అండ్ చైత్ర. జర్సు కూడా ఒడిశా నుంచి మెసేజ్ పంపించారు. నెక్స్ట్ కలమందలపాడు గ్రామం నుంచి ఖాసీం అండ్ ముత్తుజావాలి, కరెక్ట్ ఆన్సర్. సారీ, కరెక్ట్ ఆన్సర్ కాదు, బ్రహ్మోస్ అంటున్నారు మీరు, కాదండి. నెక్స్ట్ బండారు త్రిమూర్తుల గుప్తా గారు పెద్దాపురం మండలం నుంచి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. ఎంవి నందకుమార్ గారు సున్నిపెంట శ్రీశైలం నుంచి మెసేజ్ పంపించారు, నంద్యాల మండలం, కానీ రాంగ్ అండి. కేవి రమణమూర్తి గారు మెసేజ్ పంపించారు శ్రీకాకుళం నుంచి, కరెక్ట్ ఆన్సర్. సిగ్నల్ లేనందువలన వినలేకపోయాను, మరొకసారి వినిపించండి. ఓకే, నేను రిపీట్ చేశాను, మీరు విన్నారా? మరి ఒక మెసేజ్ అయితే వచ్చింది, మీ పేరు పెట్టలేదు కానీ. ఓకే, అనంతపూర్ నుంచి ఇమ్మాంబి గారు, వలీభాష గారు, అక్తర్ గారు మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ అండి ఆన్సర్ అది. తర్వాత మహంకాళి గారు రాజేశ్వరి పొదిలి నుంచి మెసేజ్ పంపించారు, కానీ రాంగ్ ఆన్సర్. విజయవాడ నుంచి నందు గారు, కానీ రాంగ్ ఆన్సర్. మస్తాన్ ఫ్యామిలీ ఫ్రమ్ అనంతపూర్, రాంగ్ ఆన్సర్. తేజు మేడం గారు, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం తెలియలేదు, మీరే చెప్పగలరు అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ మెసేజ్ చేశారు. ఓకే, చెల్ల పందిరామారి అండ్ మోనిషా మధురై తమిళనాడు నుంచి పెట్టారు. విక్రమ్ వన్ అంటున్నారా? కొంతమంది విక్రమ్ వన్ అని, రాకెట్ V2 అని, ఇక ఇలా చాలా కష్టపడుతున్నారు మొత్తానికి ఆన్సర్ పెట్టడానికి. కానీ ఇవేవి కాదు, చాలా ఈజియెస్ట్. అండ్ నేను ఒక క్లూ కూడా ఇచ్చాను, పురాణాలకు సంబంధించిన పేరు, రెండే రెండు అక్షరాలు. ఇంకా నేను చెప్పాలంటే, ఎస్ కరెక్ట్ ఆన్సర్తో భాస్కర్ గారు పెడన నుంచి మెసేజ్ పంపించారు. సో పృథ్వీ గారా? కాదు, పృథ్వీ అని పెడుతున్నారా? ఎవరంటే పెడన జోగనేంద్ర గౌలన అప్పలరాజు గారు, కానీ కాదండి, కుస. సో భూమి నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే భారత తొలి లాంగ్ రేంజ్ మిసైల్ అంటారు దీన్ని. సో ఫస్ట్ లాంగ్ రేంజ్ మిసైల్, షార్ట్ ఫామ్లో LRM అని కూడా పిలవచ్చు, కుసా LRM లాంగ్ రేంజ్ మిసైల్. మరి ఇది రీసెంట్గా సక్సెస్ఫుల్గా టెస్ట్ అయితే జరిగింది. సో దీని పేరు ఏంటి అంటే కుసా. నేను పురాణాల్లో పేరు అని అన్నాను అంటే అర్థం లవ కుసా. సో మనం పేర్లు వింటూ ఉంటాం, కుసా అదనమాట విషయం. ఓకే దెన్, సో ఇక నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, కానీ 10:48 అలా అయిపోతుంది కాబట్టి. సో ఇక్కడతో మనం హరివిల్లుకి అలా ఫుల్ స్టాప్ పెట్టేద్దాం. సో ఇంకా మెసేజ్లు కూడా వస్తున్నాయి, చూద్దాం. ఊట్కూరు నారాయణపేట జిల్లా నుంచి అరుణ, మోహన్జీ, దివ్యాబాయి, అజయ్ అండ్ శృతి మెసేజ్ పంపించారు, కరెక్ట్ ఆన్సర్. వల్లిక గారు మెసేజ్ పంపించారు కరెక్ట్గా. రాజేశ్వరి గారు కరెక్ట్ ఆన్సర్. సో ఓకే దెన్, సో ఇక్కడతో ఆపేద్దాం. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక షోలో మళ్ళీ కలర్ఫుల్ ఇన్ఫర్మేషన్తో, మంచి మంచి సాంగ్స్తో మళ్ళీ కలుసుకుందాం. వింటూ ఉండండి వివిధ భారతి FM 101.3. దిస్ ఇస్ యువర్ RJ తేజు సైనింగ్ ఆఫ్.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
0: 101.3.

ఎఫ్ఎం 101.3. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మీ అందరి కోసం ఒక చిన్న అనౌన్స్మెంట్. గౌరవనీయ భారత ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలను ఉద్దేశించి చేసే ప్రసంగం మన్ కీ బాత్ ఈ నెల 30వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, ఎఫ్ఎం రెయిన్బో, డిటిహెచ్, వివిధ భారతి కేంద్రాలు ఒకే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. అనంతరం మన్ కీ బాత్ తెలుగు అనువాదం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోని అన్ని కేంద్రాలు వెనువెంటనే ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ ప్రసంగానికి తెలుగు అనువాదం అదే రోజు రాత్రి 8 గంటలకు పునః ప్రసారమవుతుంది.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్ బి. ఆధునిక యుద్దాల్లో డ్రోన్లు క్షిపణుల పాత్ర పెరుగుతున్నప్పటికీ భూతల యుద్దాల్లో ఇప్పటికీ ట్యాంకులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్

యుద్ధాల్లో డ్రోన్లు క్షిపణుల పాత్ర పెరుగుతున్నప్పటికీ భూతల యుద్దాల్లో ఇప్పటికీ ట్యాంకులు అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నాయని రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఉద్ఘారిలోకి సంస్కృతం నినాదంతో సంస్కృత సప్తాహం కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలుగు సంస్కృత అకాడమీ చైర్మన్ ఆర్డీ విల్సన్ శరత్చంద్ర తెలిపారు. గుంటూరులో నిర్వహించిన సంస్కృత సప్తాహం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ సంస్కృతాన్ని సామాన్యులకు చెరువు చేయడమే లక్ష్యమని తెలిపారు. శ్రావణ పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ ఈరోజు ఉదయం ఘనంగా జరిగింది. శ్రావణ పౌర్ణమిని పురస్కరించుకుని ఈరోజు ఉదయం ఘాట్రోడ్ ఎంట్రన్స్ వద్ద గల శ్రీ కామధేను అమ్మవారి సన్నిధి నుంచి ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ వైభవంగా ప్రారంభం కాగా ఆలయ కార్యనిర్వహణాధికారి వికే సీనానాయక్ ప్రత్యేక పూజలు నిర్వహించి కొబ్బరికాయ కొట్టి గిరి ప్రదక్షిణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రజలందరికీ స్వచ్ఛమైన త్రాగునీటిని అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన జల్జీవన్ మిషన్ పథకం ఎందరికో శుద్ద జలాలు అందిస్తోంది. గ్రామీణ ప్రాంత ప్రజలకు తాగునీటిని అందించడానికి కేంద్ర ప్రభుత్వం నేషనల్ రూరల్ డ్రింకింగ్ వాటర్ ప్రోగ్రాం కింద 2019 వరకు రక్షిత మంచినీటిని అందించింది. ఈ పథకాన్ని జల్జీవన్ మిషన్గా మార్చడం జరిగింది. ఈ పథకం ద్వారా గ్రామీణ పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు సురక్షిత తాగునీటిని అందిస్తున్నారు. ఈ పథకం కింద ప్రకాశం జిల్లాకు 3,369 పనులను 2,144 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టారు. ఈ పనులను మార్చి 2028 నాటికి పూర్తి చేసే లక్ష్యంతో వేగంగా చేస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఆధార్ సేవల పురోగతిని వేగవంతం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆదేశించారు. కలెక్టరేట్లో సమావేశం నిర్వహించి మాట్లాడుతూ విద్య, వైద్య, స్త్రీ శిశు సంక్షేమం, గ్రామ వార్డు సచివాలయాలు, బ్యాంకులు తదితర శాఖల అధికారులతో సమావేశంపై చర్చించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో, ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

హాయ్ హలో నమస్తే అస్సలాం వలైకుమ్. వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఈ సరదా సమయంలో మిమ్మల్ని అందరినీ అలరించడం కోసం మీ ముందుకు వచ్చేసాను నేను, మీ అన్వర్. మరి కలెక్ట్ చేయక స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ప్రోగ్రామ్స్ అన్నీ వన్ బై వన్. స్టూడియోలో సమయం చూస్తే 11:05 అయిపోయి 6 నిమిషం కూడా కాబోతుంది. మరి ఈ టైంలో 11-12 అంటే సినిమా కబుర్లు అంటూ మీకోసం సినిమా వార్తల్ని విశేషాలని ఎన్నిటినో తీసుకొచ్చేసాను. వాటన్నిటిని మీతో పంచుకుంటాను ఈ సమయంలో. మరి ముందుగా మీకోసం అయితే కనుక ఒక మంచి సాంగ్తో వినిపించేస్తున్నాను ఫ్రమ్ ది మూవీ రాజా ది గ్రేట్ నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తానండి, స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఏం సంధ్యా, ఏంటి అంత డల్ గా ఉన్నావు? అజయ్ స్కూల్ కి వెళ్ళడం లేదంట, ఇప్పుడే శాండీ చెప్తున్నాడు.
1: ఏం చెప్పమంటావు సరియు, అజయ్కు మళ్ళీ ఒంట్లో బాగోలేదు.
2: ఎంత మంచి ఫుడ్ టైం టు టైం పెడుతున్నా ఏదో ఒక హెల్త్ ఇష్యూ వస్తూనే ఉంది.
0: నువ్వు మంచి ఫుడ్ పెడుతున్నా అనుకుంటే సరిపోతుందా? ఎదిగే పిల్లలకు పాలు, గుడ్లు, వేరుశెనగ, ఆకుకూరలు, ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కూడా డైలీ ఫుడ్ లో ఉండేలా చూసుకోవాలి. వాటి వల్ల శరీరానికి అవసరమైన ప్రోటీన్స్ అంది యాక్టివ్ గా హెల్తీగా ఉంటారు.
2: సరే సరియు, అయితే ఈ రోజు నుంచి అన్ని నువ్వు చెప్పినట్లే ఫాలో అవుతాను.
3: ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్దీ ఫుడ్ తింటూ హ్యాపీగా హెల్దీగా ఉందాం.
4: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
5: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.

ఫ్రెండ్స్, మీరు తాటం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సినిమా కబుర్లలో. బేసికల్గా భయ్య, మన సినిమా ఇండస్ట్రీ మొత్తం ఒక సినిమా వైపు చాలా గట్టిగానే తిరిగి చూస్తున్నారు భయ్య. ఆ సినిమా ఏంటి అంటే మన పాన్ ఇండియా హీరో జూనియర్ ఎన్టీఆర్ మరియు త్రివిక్రమ్ గారి కాంబినేషన్లో రాబోతున్నటువంటి చిత్రం గురించి. మరి ఈ మూవీ గురించి అంతలా ఎందుకు చర్చించుకుంటున్నారు అంటే ఒక ముఖ్యమైన విషయం అయితే బాగా హల్చల్ చేస్తుంది. అదేంటి అంటే ఈ మూవీ కోసం జూనియర్ ఎన్టీఆర్ గారు డ్యూయల్ రోల్ చేయబోతున్నారని టాక్. మరి అందులోనూ ఒక కొత్త గెటప్లో కనిపించబోతున్నారట. అది కనుక ఎలా ఉంటుంది ఏంటి అనేది అయితే కనుక ఆల్రెడీ మూవీ టీం అంతా ప్లాన్ చేస్తున్నారట. దాని గురించి ఏమాత్రం బయటకు రాకుండా ఉండే ప్రయత్నాలు చాలా గట్టిగా బలంగానే చేస్తున్నారట. మరి ఆ గెటప్ ఎలా ఉండబోతుంది, ఆ స్టోరీకి తగ్గట్టు త్రివిక్రమ్ గారు జూనియర్ ఎన్టీఆర్ని ఏ రకంగా మోల్డ్ చేయబోతున్నారు అనేది మనం వెండి తెర మీద చూసి ఆనందిద్దాం. ఏదేమైనా కానీ ఇట్లాంటి సినిమాలు రావాలి భయ్య, వస్తేనే కదా చక్కగా మనకు చాలా విషయాలు తెలుస్తూ ఉంటాయి. అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఒక మంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ దేవరా నుంచి. వింటూ ఎంజాయ్ చేస్తుండండి, స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
3: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
3: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
3: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
1: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 ఫైవ్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సినిమా కబుర్లలో. మరుపు నేను చెప్పబోతున్న ఈ విషయం అయితే కనుక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఆల్మోస్ట్ మన ఇండస్ట్రీ మాత్రమే కాదండి, పక్క ఇండస్ట్రీలు కూడా తొంగి తొంగి చూస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా మీద బజ్ ఆ రేంజ్లో ఉంది. బేసికల్గా మన ప్రభాస్ అన్న మూవీ వచ్చిందంటేనే మామూలుగా ఉంటుంది మొత్తం అంతా. అలాంటిది ఆయనకి సందీప్ రెడ్డి వంగ గారు కూడా కాస్త యాడ్ అయ్యి స్పిరిట్ని కరిపితే ఎలా ఉంటుంది? యాజ్ ఇట్ ఈస్ దీనిని స్పిరిట్ మూవీలో చూపించబోతున్నారట ఈ కాంబినేషన్. సో మరి ఈ కాంబినేషన్ రాబోతున్న ఈ మూవీ కోసం ఆల్మోస్ట్ బీభత్సమైనటువంటి టాక్స్ ఎప్పటికప్పుడు నడుస్తూనే ఉన్నాయి. అవి ఎంతవరకు నిజమబద్ధమో పక్కన పెడితే ఇప్పుడైతే నేను చెప్పబోతున్న ఈ విషయం అయితే కనుక ఆల్మోస్ట్ మన ఫిల్మ్ సర్కిల్స్లో చాలా బలంగా వినపడుతున్న టాక్. అది ఏమిటి అంటే, ఈ సినిమాలో ప్రత్యేకించి ఒక ఎపిసోడ్ కోసం ఒక స్టార్ హీరోతో వాయిస్ ఓవర్ తీసుకుని నేరేషన్ చెప్పించబోతున్నారు అనే టాక్ అయితే చాలా బలంగా వినిపిస్తుంది. ఇది కనుక నిజమైతే భయ్యా, ఆ స్టార్ హీరో ఎవరా అని చెప్పి బీభత్సంగా రూమర్స్ జరుగుతున్నాయి, కానీ ఎవరైనా పర్లేదు భయ్యా, సినిమాకి ఆల్రెడీ బజ్ క్రియేట్ అయి ఉంది. ఇది మరింత బజ్ని పెంచే అవకాశం అయితే చాలా ఎక్కువ ఉండే అవకాశం ఉంది. చూద్దాం ఎంత తొందరగా సినిమా కంప్లీట్ అయిపోయి ఎంత తొందరగా వెండితెర మీద వస్తే అంత తొందరగా చూసి మనం ఆనందిద్దాం. మనం ఉన్నది అందుకే కదా, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం బాహుబలి మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేస్తున్నాండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు?
1: లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం ఆ రోజు.
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
0: మేమే కాదు, మీరు కూడా మీ మనసులోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 8:07:15.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సినిమా కబుర్లలో వృషభ. ఈ సినిమా టైటిల్తో హీరో నాగ చైతన్య గారు మరియు డైరెక్టర్ చందు మునిటి గారి కాంబినేషన్లో ఒక సరికొత్త చిత్రం అయితే కనుక రూపుదిద్దుకోబోతుంది. ఆల్రెడీ షూటింగ్ అయితే కనుక సగం జరిగింది, మిగతా సగానికి కూడా ఒక భారీ రేంజ్లో ప్లాన్ చేస్తున్నారట మూవీ టీం. ఆల్రెడీ కాంబినేషన్ అంటేనే ఒక మంచి హిట్ పేరు. ఆల్రెడీ చాలా సినిమాలు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నాయి ఈ కాంబినేషన్లో వచ్చిన మూవీస్. బట్ ఇప్పుడు ఈ మూవీ వృషభ కోసం మాత్రం ఈ మూవీ సరికొత్తగా ఒక స్పిరిచువల్ స్టోరీ లైన్తో, ఇంతవరకు మనం ఎన్నడూ చూడని గ్రాఫిక్స్తో ఈ మూవీని తెరకెక్కించడానికి చాలా జాగ్రత్తగా కట్టుదిట్టంగా ప్లాన్ చేస్తుందట మూవీ టీమ్. సో మరి ఇటువంటి స్పిరిచువల్ టచ్ ఉన్న మూవీ అంటే బేసిక్గానే మన చందు మునిటి గారు చాలా బాగా తీస్తారు ఇటువంటి లైన్ని. ఇక ఇట్లాంటి లైన్ అందితే వృషభ అంటూ ఆ టైటిల్లోనే ఏదో కాస్త మంచి బజ్ వినబడుతుంది. చూద్దాం, ఈ సినిమా చాలా బాగా తీసి మీరు అనుకుంటున్న గ్రాఫిక్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చి ఒక సంచలనాన్ని క్రియేట్ చేయదని కోరుకుందాం. మరి ఇప్పుడైతే మీకోసం సవ్యసాచి మూవీ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
0: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
0: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
0: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
1: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున సినిమా కబుర్లలో డాషింగ్ డైరెక్టర్ శ్రీను వైట్ల మరియు క్యూట్ చామ్ బాయ్ శర్వానంద్ ఈ కాంబినేషన్లో ఒక మూవీ అయితే గనక ఆల్రెడీ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. మరి ఈ మూవీ కోసం మన డైరెక్టర్ శ్రీను వైట్ల గారు తనదైన మార్క్తో కొన్ని కామెడీస్ని ప్రత్యేకించి ఆయనే రాసి మరీ వాటిని షూట్ చేశారట. అసలు ఈ సీన్లు అయితే గనక అస్సలు హిల్లేరియస్గా వచ్చాయట. ఈ సీన్లు చూసిన తర్వాత మూవీలో జనాలంతా థియేటర్లలో అసలు కేరింతలు కొట్టడం ఖాయమంటున్నారు మూవీ టీమ్. భయ్యా నిజంగా ఎట్లాంటిదే భయ్యా మాకు కావాల్సింది. కొన్ని కొన్ని సినిమాలు ఉంటాయి భయ్యా, వాళ్ళు తీసిన సినిమాలు చూస్తుంటే మళ్ళీ మళ్ళీ ఎన్నిసార్లు చూద్దామా, అందరితో కలిసి ఎప్పుడు చూద్దామా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు ఒక్కళ్ళే చూసి వాటిని అలా కాన్సన్ట్రేషన్గా చూడాలనిపిస్తుంది. కానీ మీరు తీసే సినిమాలు ఉంటాయి భయ్యా, వాటిని ఫ్యామిలీ అందరితో ఫ్రెండ్స్ అందరితో కూర్చొని నవ్వుతూ నవ్వుతూ చూడాలనిపిస్తుంది. ఇలాంటి సినిమాలే రావాలి ఇంకా కోరుకుంటున్నాం. వస్తే గనక ఖచ్చితంగా మంచి భారీ విజయం మీ ఖాతాలు పడినట్టే, అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం ఆనందం మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరు తాటిష్యూట్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM 101.3. ఇదండి మరి ఈనాటి మన ఈ సినిమా కబుర్లో మీరంతా వింటూ ఎంజాయ్ చేశారు కదా. ఇక తర్వాత మనమంతా కలుసుకుందాం, తర్వాత కార్యక్రమం మీకు తెలిసాలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనే ఉండండి, ఇది వివిధ భారతి FM 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా

సోదర సోదరిమణులు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు కట్టి వారి శ్రేయస్సు, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతి సోదరులు తమ సోదరిమణులను రక్షిస్తామని, అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి బహుమతులు అందిస్తారు. నేపాల్లో ఆకస్మిక వరదల విషాదం కారణంగా చిక్కుకుపోయిన భారతీయ పౌరులను గుర్తించి రక్షించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. నేపాల్లో సంభవించిన భారీ ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 389కి చేరింది. 290 మంది భారతీయులతో సహా వేలాది మంది గల్లంతైన వారిని వెతికేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. నేపాల్లో ఇప్పటి వరకు 84 మంది భారతీయ పౌరులను రక్షించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ తెలిపింది. అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడరేవు నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 7 మత్స్యకారులు రాష్ట్రానికి చేరారు. ప్రభుత్వ సాయంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు కాకినాడకు తీసుకువచ్చారు. ఈ నెల 3న చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల బోటు ఇంజన్లో సమస్యలు తలెత్తడంతో తిరిగి రాలేకపోయారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులకు పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టీ వద్ద వారి ఆచూకీ లభ్యమైంది. తెరచాపు వేసుకుని నీటి వాళ్ల భాగంగా ప్రభుత్వం 10 అత్యవసర చికిత్సా విభాగాలు, 12 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 249.50 కోట్లతో వీటిని నిర్మించారు. కేంద్రం 60%, రాష్ట ప్రభుత్వం 40% నిధులు అందించాయి. రాష్టంలో ఏడాది పంటల బీమా చేసిన విస్తీర్ణం పెరిగింది. గతేడాది ఖరీఫ్లో 19 లక్షల ఎకరాలకు బీమా చేయగా ఈ ఏడాది 40.63 లక్షల ఎకరాలకు చేరింది. రైతులు తమ వాటాగా 265.50 కోట్ల ప్రీమియం చెల్లించారు. అయితే పంటల బీమా వర్తించాలంటే ప్రతి రైతు ఈ పంటలో తమ పేరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. లేదంటే పంటల బీమా చేసిన దానికి ఆమోదం లభించదు. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షించే చర్యల్లో భాగంగా రాష్టవ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమం 98.47% మేర పూర్తయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. ఈ ఏడాది మార్చి నాటికి రాష్టంలో 14 ఏళ్ల వయసున్న బాలికలు 345,377 మంది ఉండగా ఇప్పటి వరకు 340,108 మందికి వ్యాక్సిన్ వేసినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.35.
3: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్,
4: అయితే సినిమాకి వెళ్దామా?
3: వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వాచ్ చేద్దామా?
5: అక్క పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
4: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మరి ఫ్రెండ్స్, మీరు థాట్లు ఉంచేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోల సమయం చూస్తే 12:06. మరి ఈ టైంలో మనమంతా జింగ్ జింగ్ అంటూ అమేజింగ్ విషయాలు ముచ్చటించుకుంటే కార్యక్రమం మీకు తెలుసా? మరి మీకు తెలుసాలో మనకు తెలియని ఎన్నో విషయాలతో నేనైతే సిద్ధంగా ఉన్నా మీకు చెప్పేయడానికి. మరి వాటన్నిటిని వింటూ ఎంజాయ్ చేద్దాం. అందుకంటే ముందు ఈ మంచి సూపర్ హిట్ సాంగ్తో స్టార్ట్ చేసేద్దాం. మరి మీకోసం వచ్చేస్తుంది చెన్నై లవ్ స్టోరీ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ సాంగ్ వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే.

0: వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంటే నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ. భయ, ఏ ఊరిలోనైనా ఒకటో రెండో వంతలుంటాయి, కానీ ఈ ఊరేంటో భయ, చాలా ప్రత్యేకమైన ఊరు. ఎందుకంటే ఊర్ల మధ్యన వంతెన కట్టారో లేక వంతెన మధ్యనే ఊరు కట్టారో అర్థం కాదు భయ్యా. లేకపోతే ఏంటండి, ఎక్కడన్నా ఒకటో రెండో ఉంటాయి, కానీ ఈ ఊరిలో ఏకంగా 446 బ్రిడ్జులు ఉన్నాయట. అదేంటో మరి. అందుకే ఈ ఊరికి ఒక ప్రత్యేకమైన ట్యాగ్ లైన్ కూడా ఉంది, సిటీ ఆఫ్ బ్రిడ్జెస్ అంటారట ఈ ఊరిని. ఇది ఎక్కడనుకున్నారా, అమెరికాలోని పిట్స్బర్గ్. ఈ పిట్స్బర్గ్లో ఉందట ఈ సిటీ ఆఫ్ బ్రిడ్జెస్. మీరు కానీ అటువైపు వెళ్తే ఒకసారి లెక్క ఏమైనా అటు ఇటుగా ఉందేమో, మీరు కూడా ఈసారి కౌంట్ చేసి చెప్పండి, కరెక్ట్గా 446 ఉన్నాయో లేదు. ఎందుకంటే మనం ఏమైనా చూడకుండా మర్చిపోతాం కదా, అంత దూరం వెళ్ళి చూడకపోతే ఎట్టా, మరి డబ్బులు వేస్ట్ అయిపోవు. అదనమాట సంగతి. ఈలోపు మీరు దీని గురించి ఆలోచిస్తుండండి, ఒక మంచి సాంగ్ అయితే వినిపిస్తాను, వింటూ ఎంజాయ్ చేసేయండి. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పు. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRI నమోదు కోసం ఫార్మ్ 6A నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి August 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
5: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
5: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
5: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
5: 101.3.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో వార్తల్ని వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా భారత గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. జన్ధన్ యోజన అపూర్వమైన స్థాయిని, పరివర్తనాత్మకమైన ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆర్థిక రంగంలో దీనివల్ల అపూర్వమైన సాధికారత సాధించగలిగామని ఆయన చెప్పారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరిచారు. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమానత్వ కార్యక్రమంగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ పథకం కింద 78% ఖాతాలు గ్రామీణ

లేదా సెమీ అర్బన్ ప్రాంతాల్లో తెరిచారు. సుమారు 56% ఖాతాలు మహిళల పేరుటున్నాయి. ప్రతి ఖాతాలో సగటు డిపాజిట్ 5,356 రూపాయలుగా ఉంది. జన్ధన్ ఖాతాదారులకు 41 కోట్లకు పైగా రూపే కార్డులు జారీ చేశారని ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ పథకం కోట్లాది మంది ప్రజలను, ముఖ్యంగా అట్టడుగు వర్గాలను తన సామాజిక ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలు పొందేలాగా శక్తివంతులను చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఉజ్బెకిస్తాన్లో పర్యటిస్తారు. ఆయన తాష్కండ్ నగరంలో 2 రోజుల పాటు గడుపుతారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షౌకత్ మిర్జియోయెవ్తో ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారు. తాష్కెంట్లోని శాస్త్రీ స్మారక చిహ్నాన్ని కూడా సందర్శిస్తారు. తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రీ స్మారక చిహ్నం నగరంలోని శాస్త్రీ వీధిలో ఉన్న భారత్ 3వ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి కాంస్య విగ్రహం, 1976లో ఆవిష్కరించిన ఈ స్మారకాన్ని ప్రధానమంత్రి సందర్శిస్తారు. స్థానిక ఉజ్బెకిస్తాన్ శిల్పి యాకోవ్ షాపిరో ఈ కాంస్య విగ్రహానికి రూపకల్పన చేశారు. అక్కడ నివాళులు అర్పించేందుకు వచ్చే భారతీయ ప్రయాణికులు, దౌత్యవేత్తలు, వ్యాపార సందర్శకులకు తాష్కెంట్లో ఈ ప్రదేశం అత్యంత ప్రముఖమైన చోటుగా ఆవిర్భవించింది. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లో మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి మోదీ సందర్శిస్తారు. భారత ప్రజల సాహిత్య చరిత్ర, అభివృద్ది దశలపైన, ముఖ్యంగా హిందీ ఇతర భారతీయ భాషలపైన ఈ కేంద్రంలో విద్యా పరిశోధనలు జరుగుతాయి. ఉజ్బెకిస్తాన్ భారత్ మధ్య ద్వైపాక్షిక సహకారాన్ని బలోపేతం చేయడానికి కూడా ఈ కేంద్రం ప్రత్యేకంగా కృషి చేస్తోంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ వెంట నుంచి అమెరికాలో 6 రోజుల పర్యటనలో ఉంటారు. ఆమె తన పర్యటనలో భాగంగా షికాగో, ఆష్విల్, న్యూయార్క్ నగరాలను సందర్శిస్తారు. షికాగోలో ప్రముఖ పెట్టుబడిదారులతో జరిగే రౌండ్ టేబుల్ సమావేశంలో ఆర్థిక మంత్రి పాల్గొని ప్రైవేట్ రంగానికి చెందిన ప్రముఖ సీఈఓలు, అధ్యక్షులు, సీనియర్ ప్రతినిధులతో చర్చిస్తారు. షికాగోలో ఎంపిక చేసిన కంపెనీల సీఈఓలు, సీనియర్ నాయకులతో ద్వైపాక్షిక వ్యక్తిగత సమావేశాలను కూడా ఆర్థిక మంత్రి నిర్వహిస్తారు. భారత్లో పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక దృక్పథం, భారత్ అమెరికా మధ్య వ్యాపార పెట్టుబడి భాగస్వామ్యాలను బలోపేతం చేసే రంగాలపైన ఈ చర్చల్లో ప్రముఖంగా దృష్టి కేంద్రీకరిస్తారు. షికాగో విశ్వవిద్యాలయంలోని పోల్స్కీ సెంటర్ ఫర్ ఆంటర్ప్రినర్షిప్ అండ్ ఇన్నోవేషన్ను కూడా ఆర్థిక మంత్రి సందర్శిస్తారు. అలాగే షికాగోలో భారతీయ సంతతికి చెందినవారు, ప్రవాస భారతీయులతో కూడా ఆమె సమావేశమవుతారు. నేపాల్ టిబెట్ ప్రాంతంలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. సరిహద్దులో ఇరువైపులా 1468 మందికి పైగా గల్లంతయ్యారని అంచనా వేస్తున్నారు. నేపాల్లో 910 మంది ఆచూకీ లేకుండా పోయినట్లు అధికారులు వెల్లడించగా, టిబెట్లో మరో 558 మంది ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. ప్రభావిత జిల్లాల నుంచి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ పెను ప్రమాదం అనంతరం భారత్ భారీగా రక్షణ చర్యలను చేపట్టింది. నేపాల్లో ఉన్న 290 మంది భారతీయ పౌరులతో ఇంతవరకు ఇంకా కమ్యూనికేషన్ ఏర్పడలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కనిపించకుండా పోయిన భారతీయుల్లో జల విద్యుత్ ప్రాజెక్టు కార్మికులు, వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటక బృందాలు ఉన్నాయి. వారి ఆచూకీ తెలుసుకోవడానికి రక్షణ చర్యలు సమన్వయం చేసేందుకు మన దేశం అత్యవసర ప్రయత్నాలు చేస్తోంది. విదేశాంగ మంత్రిత్వ శాఖ 24 గంటల కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు 84 మంది పౌరులను రక్షించినట్లు తెలుస్తోంది. అందులో త్రిశూలి 1 రన్ ఆఫ్ రివర్ జల విద్యుత్ ప్రాజెక్టుకు చెందిన 63 మంది కార్మికులు, అలాగే తమిళనాడుకు చెందిన 21 మంది ఉన్నారు. నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షాతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడి భారత్ తరఫున పూర్తి మానవతా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఈరోజు దేశవ్యాప్తంగా ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటున్నారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సంస్కృతం భారతదేశ జ్ఞానం, తత్వశాస్త్రం, నాగరికతలకు చెందిన కాలాతీతమైన భాష అని, ఇది దేశంలో గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, బౌద్ధిక సంప్రదాయాన్ని మరింతగా పెంపొందించిందని చెప్పారు. భవిష్యత్ తరాలను శాశ్వత జ్ఞాన సంప్రదాయంతో అనుసంధానించాలని, ఆధునిక ప్రపంచంలో సంస్కృత భాష ప్రాముఖ్యతను పెంపొందించాలని, సంస్కృతంలో ఉన్న అమూల్యమైన నిధిని సంరక్షించి ప్రోత్సహించాలని, ప్రచారం చేయాలని ఉపరాష్ట్రపతి విజ్ఞప్తి చేశారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సందేశమిస్తూ సంస్కృత భాష కాల

కళాతీతమైన సమృద్ధిని గుర్తు చేసుకోవడానికి శ్రావణ పౌర్ణమి రోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం జరుపుకుంటారని తెలియజేశారు. భారతదేశ జ్ఞానం, ఆలోచన, సృజనాత్మకతకు సంస్కృతం నిరంతర వాహకంగా ఉందని, దాని సానుకూల ప్రభావం ఇప్పటికీ అనేక రంగాల్లో కనిపిస్తుందని ప్రధానమంత్రి అన్నారు. దేశంలోనూ ప్రపంచవ్యాప్తంగా సంస్కృతం నేర్చుకుంటున్న, బోధిస్తున్న వారికి, భావితరాలకు అందించేందుకు కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలియజేశారు. ఈరోజు రక్షాబంధన్ పండుగ సందర్భంగా దేశ విదేశాల్లో భారతీయులకు రాష్టపతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు. రాఖీ పండుగ పవిత్ర సంప్రదాయం ప్రాచీన కాలం నుంచి భారతీయ సాంస్కృతిక ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో అంతర్భాగంగా ఉందని రాష్టపతి పేర్కొన్నారు. జీవితంలో ప్రతి సంబంధానికి నమ్మకం, సహానుభూతి, పరస్పర సహకారమే పునాది అని రక్షాబంధన్ గుర్తు చేస్తుందని రాష్టపతి చెప్పారు. ఉపరాష్టపతి సివి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. జమ్మూకాశ్మీర్లో వార్షిక శ్రీ అమర్నాథ్ యాత్ర ఈవేళతో ముగుస్తుంది. ఏడాది జూలై 3వ తేదీన ప్రారంభమైన ఈ 57 రోజుల యాత్ర ఈరోజు శ్రావణ పౌర్ణమి సందర్భంగా విజయవంతంగా ముగుస్తుంది. పవిత్ర గుహాలయానికి మహంత్ దీపేంద్రగిరి నేతృత్వంలో పవిత్ర ఛడి ముబారక్ చేరుకోవడంతో యాత్ర ముగుస్తుంది. ఈ ఏడాది పహల్గాం బల్తల్ మార్గాల ద్వారా 480,000 మందికి పైగా భక్తులు యాత్రలో పాల్గొని పవిత్ర మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు. భారత్లో ప్రస్తుతం 7 ప్రదేశాల్లో 24 అణు విద్యుత్ రియాక్టర్లు పనిచేస్తున్నాయి. వీటి మొత్తం స్థాపిత సామర్థ్యం 8.78 గిగావాట్లు. మరో 9 రియాక్టర్లు నిర్మాణంలో ఉన్నట్లు అణుశక్తి శాఖ తెలియజేసింది. విద్యుత్ ఉత్పత్తికి మాత్రమే కాకుండా వైద్య రంగం, వ్యవసాయం, వివిధ పారిశ్రామిక లక్ష్యాలకు తోడ్పడుతూ భారత్ అభివృద్ది ప్రయాణంలో అణుశక్తి ఒక ముఖ్యమైన అంశంగా అవతరించిందని అణు ఇంధన శాఖ తెలియజేసింది. ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్ పాకిస్తాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ మద్దతుతో నడుస్తున్న ఒక గూఢచర్య నెట్వర్క్ను భగ్నం చేశారు. సోషల్ మీడియా వేదికగా 2024 నుంచి పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్ పీఐఓ కోసం పనిచేస్తున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీకి చెందిన ఒక దంపతులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దంపతులు భారతీయ సిమ్ కార్డులను సేకరించి దుబాయ్ మీదుగా పాకిస్తాన్కు పంపడం ద్వారా పాకిస్తాన్ హ్యాండ్లర్లకు లాజిస్టికల్ మద్దతు అందిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ సిమ్ కార్డులను పాకిస్తాన్ ఆపరేటర్లు వాట్సాప్ ఖాతాలను యాక్టివేట్ చేసేందుకు, భారతీయులకు సందేశాలు పంపించేందుకు ఉపయోగించారు. అమెరికాలోని సెయింట్ లూయిస్లో జరిగిన గ్రాండ్ చెస్ టూర్ ఫైనల్లో డిఫెండింగ్ ఛాంపియన్ ఫ్యాబియానో కరువానాపై మన దేశానికి చెందిన ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. గ్రాండ్ చెస్ టూర్ గెలిచిన తొలి భారతీయుడిగా ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి జన్ధన్ యోజన ఆర్థిక రంగంలో అపూర్వమైన సాధికారత సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు జన్ధన్ యోజన 13వ వార్షికోత్సవం సందర్భంగా చెప్పారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి ఉజ్బెకిస్తాన్ లో పర్యటిస్తారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈవేళ నుంచి అమెరికాలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 392కి పెరిగింది. ఈరోజు ప్రపంచ సంస్కృత దినోత్సవం, రాఖీ పండుగ దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ గెలిచిన తొలి భారతీయుడిగా గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద చరిత్ర సృష్టించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: అమ్మాయి గారు, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
4: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
3: కాసేపు ఉండొచ్చు కదా?
4: ఆహా, కాసేపు ఆగితే

0: అమ్మాయి గారు ఏమిత్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటాను అమ్మాయి గారు.
0: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
0: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
2: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న మీకు తెలిసే ప్రోగ్రాంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటూ, మనలో భయ చాలామందికి ఎదుటివారు ఏమనుకుంటున్నారో అనుకొని ఏదో వాళ్ళ హ్యాపీనెస్ కోసం మొహమాటానికి కాస్త ఒక చిన్న స్మైల్ ఇచ్చి అని అవుతాం. ఇది కూడా ఒకందుకు మంచిదని అంటున్నారు. ఎందుకంటే అలా నవ్వినప్పుడు మన మెదడుకి మనం హ్యాపీగా ఉన్నాము అనే సంకేతాలు వెళ్తాయట. అవి అలా అందడం వల్ల మన మూడును కూడా అవి కాస్త హ్యాపీగా ఉంచుతుందట. ఇదేదో కూడా కొంచెం బాగానే ఉన్నట్టుంది కదా. మనం చేసే పనులు ఒక్కొక్కసారి మనకి మంచిని చేస్తాయంటే కూడా ఇది ఒక చిన్న ఉదాహరణ అంటుందన్నమాట. అది విషయం. మరి ఇప్పుడైతే మీకోసం శ్యామ్ సింగర్ రాయ్ మూవీ నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆర్టీఎం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం మీకు తెలిసే ప్రోగ్రాంలో జింగ్ జింగ్ అమేజింగ్ విషయాల గురించి ముచ్చటించుకుంటావు. భయ్యా, కొన్ని కొన్ని జీవులు జంతువులు ఉంటాయి భయ్యా, వీటిని చూసినప్పుడల్లా అనిపిస్తుంది అరే రేవి ఎంత అదృష్ట జాతకులా అని. ఇలా నాకు ఎందుకు అనిపించిందో మీకు చెప్తాను భయ్యా. ఈ పాండాలు ఉన్నాయి చూశారు, ఈ పాండాలు ఇవి జన్మత చాలా అదృష్టవంతురాలు భయ్యా ఇవన్నీ. ఎందుకంటే దేవుడు వీటికి ఒక మంచి వరాన్ని ఇచ్చేశాడు. అదేంటంటే వీటికి నిద్ర వచ్చిందనుకోండి, ఆ నిద్ర రావడమే ఆలస్యం. అది చెట్ట పొట్ట పొదల ఎండ వాన అబ్బే, అసలు ప్రకృతితోనూ ఏదో సంబంధం లేదు భయ్యా. వాటికి కావాల్సిన మంచి నిద్ర, నిద్రకు కాదేది అనర్హం అంటే ఇవి. అందుకే చక్కగా తింటాయి, చక్కగా బొజ్జుంటాయి. అదృష్ట జాతకులు అంటారు వీటినే. అదనమాట సంగతి. మరి ఎంత మంచి విషయం అన్న తర్వాత ఒక పాట కూడా వింటే బాగుంటుంది కదా. అందుకే మీకోసం ఈ సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వద్దు అంటూనే అపేటి వాళ్ళుంటే తరిమి చూడరా, తల పొగరుతో ఎగిరే వాణ్ణి తరిమి కొట్టరా, ఆకలన్న వాడి ముద్దలాగుతుంటే ఎదురు తిరగరా, నిన్ను తగలక భయపడేలా తెగువ చూపరా.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తో మస్తాన్వి. అన్నదమ్ములు అక్కచెల్లెళ్ల మధ్య ఉన్న ప్రత్యేకమైన బంధానికి ప్రతీక అయిన రక్షాబంధన్ పండుగను ఈరోజు దేశవ్యాప్తంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సోదర సోదరిమణులు తమ సోదరుల మణికట్టుకు రంగురంగుల రాఖీలు కట్టి వారి శ్రేయస్సు, ఆరోగ్యం, మంచి భవిష్యత్తు కోసం ప్రార్థిస్తారు. ప్రతి సోదరులు తమ సోదరిమణులను రక్షిస్తామని, అండగా ఉంటామని ప్రతిజ్ఞ చేసి బహుమతులు అందజేస్తారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజనకు నేటితో 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇది దేశ ఆర్థిక సమ్మిళిత స్వరూపాన్ని మార్చడంలో ఒక మైలురాయిని సూచిస్తుంది. ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2014లో ఇదే రోజున ప్రారంభించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెరవబడ్డాయి. మొత్తం డిపాజిట్లు 3,17,000 కోట్ల రూపాయలకు చేరాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత చొరవగా ఈ పథకం భారతీయులందరికీ బ్యాంకింగ్ సేవలను పునర్నిర్వచిస్తూనే ఉంది. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ప్రతిరోజు వ్యాయామం చేయాలన్నారు ఎంపీ అధ్యక్షులు

పివిఎన్ మాధవ్ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఈ ఉదయం పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపుతో ఫిట్ ఇండియా కార్యక్రమంలో అందరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని కోరారు. దేశంలోని యువతకు ఉపాధి అవకాశాలను పెంచడంతో పాటు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా అర్హులైన యువతకు వివిధ రంగాల్లో ఉచితంగా నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలోనూ ప్రధానమంత్రి కౌశల్ యోజన విజయవంతంగా అమలవుతోంది. పీఎంకేవీవైలో కంప్యూటర్ సంబంధిత కోర్సులు, డేటా ఎంట్రీ ఆపరేటర్, కంప్యూటర్ హార్డ్వేర్, సోలార్ ప్యానెల్ ఇన్స్టలేషన్, టెక్నీషియన్, ఎలక్ట్రీషియన్, మొబైల్ ఫోన్ హార్డ్వేర్ రిపేర్, రిటైల్ సేల్స్ అసోసియేషన్ వంటి పలు రంగాల్లో శిక్షణ అందిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో డ్వాక్రా మహిళల స్వయం ఉపాధిని ప్రోత్సహించేలా ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. కాఫీ, టీ సెంటర్ల వంటి చిన్న తరహా వ్యాపారాల్లో వారి భాగస్వామ్యాన్ని పెంచి కుటుంబానికి చేదోడుగా నిలిచేలా చర్యలు చేపట్టింది. ఇందుకుగాను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పేరుగాంచిన నేటివ్ అరకు కాఫీ, ఛాయ్ రాస్తా, గాటోస్ కేఫ్ వంటి ప్రముఖ సంస్థలతో ఒప్పందం చేసుకుంది. రాష్ట వ్యాప్తంగా ఈ సంస్థలు ఒక్కొక్కటి ఒక్కో జిల్లాలో 5 చొప్పున మొత్తం 140 ఏర్పాటు చేసేందుకు సర్ప అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధాని కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800117800 టోల్ ఫ్రీ నంబర్ లేదా mygov.in వెబ్సైట్ లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వివిధ భారతి న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మన స్టూడియోలో సమయం చూసుకుంటే 13:06, అనగా 1:06. మరి ఈ టైంలో మనమంతా ధీరా అంటూ ఉమెన్స్ హెల్త్ అండ్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేసేద్దాం ఈనాటి మన ఈ ధీరా ప్రోగ్రామ్ని. చాలామంది మహిళలు వారి స్కిన్ కోసం అనేక చిట్కాలు పాటిస్తూ ఉంటారు. అటువంటి వారు కాస్తంత స్కిన్ గ్లో పెంచుకోవడం కోసం బీట్రూట్ జ్యూస్ మరియు దాంట్లో కొద్దిగా శనగపిండిని కలిపి ఆ మిశ్రమాన్ని ఫేస్కి అప్లై చేసి ఒక 10 నిమిషాల నుంచి 1/2 గంటలోపు ఉంచి తీసేసి కాస్త చల్లటి వాటితో ఫేస్ వాష్ చేసుకుంటే స్కిన్ టైట్ అయ్యి చాలా మంచి గ్లో వస్తుందట. మరి ఎన్నో చిట్కాలు పాటించాము, ఇది కూడా కాస్త మనకి ఇంట్లో ఉండే న్యాచురలే కదా, ట్రై చేస్తే బాగుంటే మంచిదే కదా. ఇది మహిళలకు మాత్రమే కాదండి, ఆ అబ్బాయిలకు కూడా పనిచేస్తుందట. చూడండి మరి ఇట్లాంటి ఎన్నో ఉన్నాయి మన దగ్గర. అదనమాట సంగతి, ఇప్పుడైతే మీకోసం ఒక మంచి బ్యూటిఫుల్ సాంగ్ వచ్చేస్తుంది ఫ్రమ్ ది మూవీ వినయ విదయరామ నుంచి. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలను వింటారు.
3: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కోన్రు భరత్ రత్నాకర్. ముఖ్యాంశాలు. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం గొప్ప ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014లో ఇదే రోజున జన్ధన్ యోజనను ప్రారంభించగా ఈ పథకం కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 3,17,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఆర్థిక సమ్మిళిత కార్యక్రమంగా జన్ధన్ యోజన దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ఈ పథకం కింద తెరిచిన ఖాతాల్లో 78% గ్రామీణ పాక్షిక పట్టణ ప్రాంతాలకు చెందినవని, సుమారు 56% ఖాతాలు మహిళల పేరిట ఉన్నాయని తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణంపాలెం గ్రామస్తులు కాలుష్యం నుంచి కాపాడాలంటూ చేసిన విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి

0: కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు సంబంధిత సంస్థలో తనిఖీలు నిర్వహించారు. పరిశ్రమలో యంత్ర పరికరాల ప్రారంభ సమయంలో కలప వ్యర్థాలను ఇంధనంగా వినియోగించడం వల్ల కాలుష్య వాయువుల ద్వారా కృష్ణంపాలెం గ్రామం పునరావాస కాలనీ వైపు వ్యాపిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. కాలుష్య నియంత్రణ పరికరాలను పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసి నిబంధనల ప్రకారం శుద్ది చేసిన ఉద్గారాలను తగిన ఎత్తులోని చిమ్నీ ద్వారా విడుదల చేసిన తర్వాతే కార్యకలాపాల ప్రక్రియ చేపట్టాలని అధికారులు సంస్థ యాజమాన్యానికి సూచించారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. పాత వ్యర్థాల తొలగింపు, వ్యర్థాల శుద్ది కేంద్రాల ఏర్పాటు పనులపై అమరావతి సచివాలయంలో మంత్రి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 150 లక్షల టన్నుల పాత వ్యర్థాలను పూర్తిగా తొలగిస్తున్నామని తెలిపారు. ఉత్పత్తి అయ్యే ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ఏర్పాటు చేస్తున్న ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. రాష్ట్రాన్ని డంపింగ్ యార్డులు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి నారాయణ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 2 ఏళ్లలోనే వెలిగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశామని వివరించారు. వెలిగొండ నిర్వాసితులకు అన్ని విధాలా ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి తెలియజేస్తూ
1: 2026 ఆగస్టు కల్లా వెలుగొండను పూర్తి చేసి ప్రకాశం ఉమ్మడి జిల్లాకు సాగు త్రాగునీరు అందించాలి ఒక లక్ష్యం నిర్దేశించడం, 2,250 కోట్ల రూపాయలు 2 ఏళ్లలో వెచ్చించి 2025 ఆ ఫీడర్ కెనాల్ కు సంబంధించినటువంటి 5.3 కిలోమీటర్ల సిసి వాల్ నిర్మాణం చేసి 11 కిలోమీటర్ల లైనింగ్ ను పూర్తి చేశాం. 31వ తేదీన వెలుగొండ ప్రాజెక్టు ని అందించేటువంటి కార్యక్రమం సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన 7 మత్స్యకారులు ఈరోజు రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రభుత్వ సహకారంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు వారిని కాకినాడకు తీసుకువచ్చారు. ఈ నెల 3వ తేదీన చేపల వేటకు వెళ్లిన వారి బోటు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు పశ్చిమ బెంగాల్లోని శంకర్పూర్ జెట్టి వద్ద మత్స్యకారుల ఆచూకీ గుర్తించారు. వారిని రాష్ట్రానికి తీసుకురావడంతో కాకినాడకు చేరుకున్న మత్స్యకారులకు స్థానిక శాసనసభ్యులు వి కొండబాబు, మండలి సభ్యులు రాజశేఖర్ స్వాగతం పలికారు. అభివృద్దికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు రహదారి అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జాతీయ రహదారి NH 26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్త వలస వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుమారు 4,43 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ పనులు చేపట్టనున్నామని చెప్పారు. రహదారి నిర్మాణం పూర్తయితే పలు గ్రామాలకు రవాణా సౌకర్యం అందుబాటులోకి రానుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ రోజు వ్యాయామం చేయడం ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం సాధ్యమవుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆవరణలో విద్యార్థులతో కలిసి ఆయన ఈరోజు ఉదయపు నడకలో పాల్గొన్నారు. అనంతరం మాధవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఫిట్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలను పాటించాలని పివిఎన్ మాధవ్ సూచిస్తూ
2: జ్ఞాన భండారమైన ఈ యొక్క ఎస్వి యూనివర్సిటీలో తిరగటం జరిగింది. అలాగే ఇంకో పక్క ప్రకృతి అందాలు, క్ష సంపద ఉంది. కొంచెం అద్భుతమైన వాతావరణంలో ఉదయాన్నే ఆరోగ్యానికి ఆహ్లాదకరమైన వాతావరణం జోడవటం ఏదైతుందో నిజంగానే చాలా సంతోషం. అందరూ కూడా తప్పనిసరిగా ఫిట్ గా ఉండడానికి ఫిట్ ఇండియా మూవ్మెంట్ అని చెప్పి నరేంద్ర మోడీ గారు ప్రారంభించారు. ఆ మూవ్మెంట్ లో మనందరం కూడా తప్పనిసరిగా భాగస్వాములు అవ్వాలి. ఆ విధంగా నేను ప్రతిరోజు యోగా చేయటం, అలాగే వాకింగ్ చేయటం నిత్య విధిగా మార్చుకోవాలి. తద్వారా ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణం చేయడానికి మనకు కారణం అవసరం.
0: జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు కొణిదల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరణ్య భవన్లో జరిగిన

కార్యక్రమంలో చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. 2047 నాటికి రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణంలో అటవీ వృక్ష విస్తీర్ణాన్ని 50% పెంచే లక్ష్యంతో ప్రభుత్వం ఏపీ గ్రీన్ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా నాగబాబుకు ఈ బాధ్యతలు అప్పగించగా ప్రభుత్వం ఆయనకు కేబినెట్ ర్యాంక్ హోదా కల్పించింది. తిరుపతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు. తారకరామా స్టేడియం నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు సాగిన ర్యాలీని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ తిరుపతిని మాదక ద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యమని అన్నారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండి విద్యా క్రీడలపై దృష్టి సారించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమ లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ఆకాంక్షించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. పుట్టపర్తిలోని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఓటర్ల జాబితా సవరణ క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రక్రియ అధికారులు చేపడుతున్న చర్యలపై జిల్లా ఎన్నికల ఓటర్ల జాబితా పరిశీలకులతో కలిసి ఈరోజు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్యామ్ ప్రసాద్ మాట్లాడుతూ అర్హత కలిగిన ప్రతి ఒక్కరి పేరు ఓటర్ల జాబితాలో ఉండేలా చర్యలు తీసుకోవడంతో పాటు అనర్హులు మరణించిన వారి పేరు నమోదులను పరిశీలించాలని సూచించారు. చేనేతల సంక్షేమం ఆర్థిక భద్రతకు రాష్ట ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో నేతన్న సేవల పథకం అమలుపై సంబంధిత అధికారులతో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దేశంలోని ప్రతి ఒక్కరికి బ్యాంకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడంలో జన్ధన్ యోజన కీలక పాత్ర పోషిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ SIR లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫార్మ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు NRA నమోదు కోసం ఫార్మ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫార్మ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, EPIC రీప్లేస్మెంట్ లేదా PWD దివ్యాంగుల నమోదు కోసం ఫార్మ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
3: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
6: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ EMI గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
5: మరిన్ని వివరాలకి మీ

0: సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
2: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
1: కాసేపు ఉండొచ్చు కదా?
2: కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
1: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
2: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
1: మీ తెలివి ముందు నాదేముందండి.
2: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
3: సందడి సందడి ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
4: అక్క, పోనీ ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
3: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 టైప్స్. టైప్ 1, పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2, ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
5: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ఆటంకం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర కార్యక్రమంలో మరి నెక్స్ట్ మీకోసం చెప్పబోతున్నవి బ్యూటీ టిప్ ఏమిటి అంటే, చాలామంది మహిళల్లో హెయిర్ బాగా డ్రై అయిపోయి కుదుళ్ళు కాస్త వీక్గా ఉంటాయి. అటువంటి వారు కాస్త వేపాకుల పేస్ట్లో కొంచెం అలోవెరా పేస్ట్ను కూడా కలిపి కుదుళ్ళకు పట్టిస్తే ఈ సమస్య నుంచి కాస్త త్వరగా పరిష్కారం దొరికే అవకాశం ఉంటుందట. మన సింపుల్ రెమెడీస్ కదా ఇవి, మనకి ఇంట్లో ఉండే కదా, కొంచెం అప్లై చేస్తే మంచి రిజల్ట్ ఉంటుందేమో, ట్రై చేద్దాం అదనమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం శ్రీనివాస కళ్యాణ మూవీ నుంచి ఈ బ్యూటిఫుల్ మెలోడియస్ సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ దిస్ సాంగ్ అండ్ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్న ధీర కార్యక్రమంలో ఉమెన్స్ బ్యూటీ టిప్స్ గురించి మాట్లాడుకుంటూ, సో మరి చాలా మందిలో వారి స్కిన్ కాస్త చాలా డల్గా ఉందని, పేలవంగా ఉందని, స్కిన్ టెక్చర్ బాగలేదని చాలామంది ఇబ్బంది పడుతూ బాధపడుతూ ఉంటారు. సో దానికి ప్రధానమైన కారణం మన ఆహారం కూడా అయి ఉండవచ్చు. సో చాలామంది ఎక్కువగా ఆయిల్ ఫుడ్స్ తింటూ ఉంటారు, అంటే బాగా డీప్ ఫ్రై చేసినవి, రోస్ట్ చేసినవి, అట్లాంటి ఆయిల్ ఫుడ్ తినడం వల్ల కాస్త పింపుల్స్ వచ్చి ఫేస్ అంతా కాస్త బాగా ఆయిల్గా కనిపించే అవకాశం ఎక్కువ ఉంటుందట. సో అలా కాకుండా ఉండాలి అంటే కనుక మనం తీసుకునే ఆహారంలో మంచి సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయట. సో అప్పుడప్పుడన్నా కాస్త స్కిన్ని మనం పట్టించుకుందాం, ఎందుకంటే బాగా ఎలివేట్ అయ్యేది ఫేసే కదా, అదన్నమాట సంగతి. మరి ఇప్పుడైతే మీకోసం మరొక సూపర్ హిట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ ది సాంగ్ అండ్ స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
0: 101.3.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
5: నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
5: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
6: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

వెల్మడియా ఫ్రెండ్స్, మీరు తాఠ్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. స్టూడియోలో సమయం చూస్తే 2:32 అయిపోయింది. మరి ఈ టైంలో మనమంతా సందడే సందడి అంటూ నాదైన ప్రశ్నలకు మీదైన సమాధానాలు పంపిస్తూ మంచి ఎంటర్టైన్మెంట్గా సాగే ప్రోగ్రాం సందడే సందడికి వెల్కమ్ చెప్పేద్దాం. సో మరి ఈ ప్రోగ్రాంలో మీకు తెలిసిన సమాధానాలు పంపించాలి అనుకుంటే కనుక మీ వాట్సాప్ నెంబర్ నుంచి మీ పేరు మీకు తెలిసిన సమాధానం జతపరిచి 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. మరి ప్రశ్నలతో నేను రెడీ, సమాధానాలతో మీరు రెడీ కదా. ఇక వచ్చేస్తుంది ఫస్ట్ క్వశ్చన్. దీనికి కాళ్ళు ఉండవు కానీ పరిగెడుతూనే ఉంటుంది, చేతులు ఉండవు కానీ బాగా గట్టిగానే చరుస్తుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, దీనికి కాళ్ళు లేవు కానీ పరిగెడుతుంది, చేతులు ఉండవు కానీ గట్టిగానే చరుస్తుంది, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 కైతే వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాటను వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తు ఉన్నదా? కాళ్ళు లేవు కానీ పరిగెడుతుంది, చేతులు లేవు కానీ గట్టిగానే చరుస్తుంది, ఏమిటిది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరెవరు ఎక్కడి నుంచో చూద్దాం. శ్యామ్ ఫ్రమ్ కల్లూరు నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ నుంచి చిత్రాల గ్రామం నుండి దమ్మోజీ వెంకటాచార్య వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ, రాంగ్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ చప్పలరాజు గారు, రైట్ ఆన్సర్. హాయ్ నమస్తే, మైదుకూర్ జఫర్ సంగ్రీస్ అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్ శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు, ఇది కాస్త దగ్గర దగ్గరగా ఉందని ఎగ్జాక్ట్ అయితే కాదు. నెక్స్ట్ జయరాం 10 పుట్ల బయలు పాకాల మండలం నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్. అన్వర్జీ అస్సలాం అంటున్నారు, వలైకుమ్ అస్సలాం అండి, మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు, నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి, రాంగ్ ఆన్సర్. జైనుద్దీన్ గారు, మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు, రాంగ్ ఆన్సర్ అది. నెక్స్ట్ మాధవి ఆంజనేయులు భూదాన్ పోచంపల్లి నుండి, ఆన్సర్ ఏం లేదు. కలమందరపాడు గ్రామం నుండి కాశీముత్తుజావలి, రైట్ ఆన్సర్. నెక్స్ట్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రేడియో వింటున్న శ్రోతలందరికీ శుభాకాంక్షలు అంటున్నారు, బట్ మన క్వశ్చన్కి ఆన్సర్ తెలియదు ఇందులో. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడ్రో నుంచి, రైట్ ఆన్సర్. గడ్డం అంకయ్య బందరపల్లి నుంచి, నెల్లూరు డిస్టిక్, రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ గారు అంటున్నారు, కుసుమంబటి నగర్ నుంచి, రైట్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అన్వర్ సార్ అంటూ పంపించేస్తారు, ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. కనకరా ఫ్రమ్ పెడ్రో నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి పంపించేశారు అండి, గుడుగులు మించులు అంటున్నారు, ఏమో సార్ అర్థం కాలేదు. నెక్స్ట్ జలపతుల బుచ్చయ్య చౌదరి గారు అనుకో ఫ్యామిలీ పంపించేశారు, తరాలపల్లి గ్రామం కాజీపేట నుంచి, రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ మైదుకూర్ జాఫర్ పంపించేశారు, రైట్ ఆన్సర్. ఓకే, ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే గాలి, ఎయిర్. అవునండి, దీనికి చేతులు ఉండో కానీ మన వీపుకి తగులుతూ ఉంటుంది కదా, కాళ్ళు ఉండో కానీ ఇది పరిగెడుతూ ఉంటుంది కదా, ఎందుకంటే గాలి ఒక చోట ఉంటుంది కదా, అదన్నమాట సంగతి. ఓకే, మరిక నెక్స్ట్ మరొక ప్రశ్న ఏమిటి అంటే, ఇదొక వంకర టింకర కాకరకాయ, తింటే మాత్రం వేరే తీయగా ఉంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, ఇది ఒక వంకర టింకర కాకరకాయ, తింటే మాత్రం తీపిగా ఉంటుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్లయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సూపర్ హిట్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వంటకని వైఫ్ ఎందుకురా హోటల్లే చాలు, ఒంటికని ఒకటా రెండా అంగడి అందాలు.

వెల్ మడియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మనము నా సందడే సందడిలో. ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తున్నదా? వంకర టింకర కాకరకాయ తింటే మాత్రం మీరు తీయగా ఉండను, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు ఎవరు ఎక్కడి నుంచి అంటే, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పంపించేశారు రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ హాయ్ అండి, మైథుకూర్ జాఫర్ అండి, నా దృష్టిలో మాత్రం అది చెరుకుగడ అనుకుంటున్నా అంటున్నారు. కాదు మాస్టారు. నెక్స్ట్ కోనేరు విష్ణు ఎప్పటినగర్ నుంచి పంపించేశారు విజయవాడ, సీమ చింతకాయ లేక సీమ తుమ్మకాయ రెండూ కాదండి. పెడన జోగానందలో కాలనీ చప్పలరాజు గారు రైట్ ఆన్సర్. శ్యామ్ ఫ్రమ్ కల్లూరు నుంచి, కజ్జికాయ అంటూ రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ భాస్కర్ ఫ్రమ్ పెడన నుంచి రైట్ ఆన్సర్. భయ్యా ఒక పాట వినిపించండి భయ్యా అంటున్నారు. ఓకే. చిత్రగ్రామం నుంచి నల్గొండ, తమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ, బట్ ఆన్సర్ అయితే రాలేదు. నెక్స్ట్ ఎఫ్ఎం సర్దార్జీ అంటున్నారు రైట్ ఆన్సర్. రాఖీ పండుగ శుభాకాంక్షలు అండి అంటున్నారు. థ్యాంక్ యూ అండి మీకు కూడా. నెక్స్ట్ కీర్తి రాజ్కుమార్ ఆదర్శ్ నగర్ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. కలమందల పాడు గ్రామం నుండి కాశీ ముత్తజావలి రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, రామలకోట నుండి దుబాయ్ భాషా ఫ్యామిలీ మెంబర్స్ రేడియో వింటున్న అందరి శ్రోతలందరికీ అంటూ రైట్ ఆన్సర్ పంపించేశారు. ఓకే. నెక్స్ట్ భయ్యా కజ్జికాయ కానీ లేదంటే సో అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ని దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ. నెక్స్ట్ హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ్ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. తదుపరి ఎమ్మగనూరు నుంచి పంపించేశారు రాణి అండ్ అనుష రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహ భాను జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్. నెక్స్ట్ చెరుపోతుల బుచ్చయ్య గారు పంపించేశారు రైట్ ఆన్సర్. నమస్కారం సార్, మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు దాసరపాలెం నుండి తిరుపతమ్మ వారి కుటుంబ సభ్యులు రైట్ ఆన్సర్. పొటాటో అంటున్నారు గెడ్డ మంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. కొలిపారు నుంచి మౌలాలి పంపించేశారు రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా నుంచి కృష్ణ సంతోష్ పంపించేశారు రాంగ్ ఆన్సర్. మైదుకూర్ జాఫర్ ఇప్పుడు అర్థమైందండి అది ఏంటనేది అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ అని. ఎం కొండారెడ్డి సుద్దవటం నుంచి పంపించేశారు

కడప జిల్లా రైట్ ఆన్సర్ అదనమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే జిలేబీ అండి. అవునండి, జిలేబీ. జిలేబీని కాస్త వంకర టింకరగా ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది, ఎందుకంటే అది కూడా అలాగే ఉంటుంది కదా, అదనమాట సంగతి. మరి మంచి క్వశ్చన్కి మంచి ఆన్సర్ వచ్చేస్తుంది కదా. మరి మీకోసం అయితే ఇప్పుడు ఒక మంచి పాట వినిపిస్తాను, తర్వాత న్యూస్ వస్తుంది, ఆ తర్వాత మరొక ప్రశ్నతో మీ ముందు ఉంటాను. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి వివిధ భారతి FM 101.3.

వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గొప్ప ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. 2014లో ఇదే రోజున జన్ధన్ యోజనను ప్రారంభించగా ఈ పథకం కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా బ్యాంకు ఖాతాలు తెరవగా వాటిలో 3,17,000 కోట్ల రూపాయలకు పైగా డిపాజిట్లు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ 2 ఏళ్లలోనే వెలుగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశామని వివరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ ప్రక్రియలో ఎటువంటి లోపాలకు తావులేకుండా క్షేత్రస్థాయిలో సమగ్ర పరిశీలన చేపట్టాలని శ్రీ సత్యసాయి జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఏ శ్యామ్ ప్రసాద్ అధికారులకు సూచించారు. జనసేన పార్టీ శాసనమండలి సభ్యులు కొణిదెల నాగబాబు ఆంధ్రప్రదేశ్ గ్రీన్ సొసైటీ కార్యనిర్వాహక కమిటీ చైర్మన్గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని అరణ్యభవన్లో జరిగిన కార్యక్రమంలో చైర్మన్గా ఆయన బాధ్యతలు చేపట్టారు. అభివృద్దికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు రహదారి అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాలోని జాతీయ రహదారి NH 26 నుంచి విశ్వనాథపురం మీదుగా కొత్త వలస వరకు 8 కిలోమీటర్ల మేర చేపట్టనున్న రహదారి అభివృద్ది పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. తిరుపతిలో మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన ర్యాలీని ఈరోజు నిర్వహించారు. రాష్ట క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో అమరావతి ఛాంపియన్షిప్ క్రీడా పోటీల్లో విజేతలైన క్రీడాకారులు విద్యార్థులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఓడలరేవు నుంచి సముద్రంలో వేటకు వెళ్లి గలంతైన 7 మత్స్యకారులు ఈరోజు రాష్ట్రానికి చేరుకున్నారు. ప్రభుత్వ సహకారంతో పశ్చిమ బెంగాల్ నుంచి అధికారులు వారిని కాకినాడకు తీసుకొచ్చారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం కృష్ణపాలెం గ్రామస్తులు కాలుష్యం నుంచి కాపాడాలంటూ చేసిన విజ్ఞప్తిపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ స్పందించారు. ఆయన ఆదేశాలతో కాలుష్య నియంత్రణ మండలి అధికారులు

0: ప్రగతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
2: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.

0: కదా.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ విద్యార్థి FM
1: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనము నా సందడే సందడిలో. మరి నెక్స్ట్ మీకోసం మరొక ప్రశ్న వచ్చేస్తున్నది. ఆ ప్రశ్న ఏమిటి అంటే, ఇదొక చిన్న కోట, చుట్టూ ఉన్న కోట, లోపలంతా మాత్రం అమృతం ఉంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి, చూడ్డానికి ఇది ఒక చిన్న కోట, దాని చుట్టూ కప్పేసి ఉంటుంది ఈ కోట, లోపల మాత్రం అమృతం ఉంటుంది, ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ పాట వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

వెల్ మీడియా ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమున్నాం సందడే సందడిలో. ఇందాకడ ఒక ప్రశ్న అడిగాను కదా, గుర్తుందా? ఇది ఒక చిన్న కోట, చుట్టూ ఉన్న కోట, లోపల మాత్రం అమృతమే దాగుంటుంది, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు ఏం పంపించరుచుదాం. ఎం కొండారెడ్డి సిద్ధవట మండలి నుంచి పంపించేశారు, రాంగ్ ఆన్సర్ బట్ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్, ఇందాక ప్రశ్న కూడా ఐటమ్స్ పంపించేశారు అండి. అండ్ నెక్స్ట్, గుడ్ ఆఫ్టర్నూన్ అండి అంటున్నారు సుబ్బారెడ్డి పల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి కజ్జికాయ అంటూ ఇందాక ప్రశ్నకి రాంగ్ ఆన్సర్ అది. విజయ పరమేశ్ కుంతకాల నుంచి రైట్ ఆన్సర్ ఇందాక ప్రశ్నకి. శాంతినగర్ నుంచి ఒకే ఒకటి పంపించేశారు, రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. దమ్మోజీ వెంకటాచార్య వలక్ష్మి అండ్ కో ఫ్యామిలీ పంపించారు చిత్రాల నుంచి, రాంగ్ ఆన్సర్. పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పల రాజు పంపించేశారు, రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి పొద్దుటూరు నుంచి స్పందన టైలర్ కృష్ణ సంతోష్ అండ్ కో ఫ్యామిలీ, రైట్ ఆన్సర్. రాజోల నుంచి జయన్న గారు, రైట్ ఆన్సర్. సార్ మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ తేనె తట్టు అంటూ పంపించేశారు నస్రిన్ నజీర్ ఫ్రమ్ కర్నూలు నుంచి. నెక్స్ట్, రాజశేఖర్ రెడ్డి ఆధుని మండలి నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్ సారు. జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి, రైట్ ఆన్సర్. తిరుపతి నుంచి దేవసేన, రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడ నుంచి, రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి, రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు ఫ్రమ్ పెడల నుంచి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద అండ్ కో ఫ్యామిలీ ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్ అంటున్నారు గులాబ్ జామున్ అనుకుంటున్నాను సార్ అంటూ. గులాబ్ జామున్ చాలా బాగుంటుందండి, బట్ మన ప్రశ్నకైతే సమాధానం ఇది కాదు. నెక్స్ట్, గణకలో నుంచి రామకృష్ణారెడ్డి పంపించేశారు, గులాబ్ జామున్ కానీ రసగుల్లా కానీ అంటున్నారు, రెండు బాగుంటాయండి, ఏదైతే ఏముంది, రెండు లాగించడమే కానీ అది రాంగ్ ఆన్సర్. అయ్యన్వర్ సార్ అంటున్నారు గడ్డ వంకాయ గారు బందర్పల్లి నుంచి, రైట్ ఆన్సర్తో సూపర్ సాంగ్స్ అంటూ. నెక్స్ట్, శ్రీనివాస్ గన్నవరం నుంచి పంపించేశారు, రైట్ ఆన్సర్. రాణి అనూష ఎమ్మికినారు నుంచి, పుట్ట గొడుగులు అంటూ, కాదండి అన్వర్జీ మీ ప్రశ్నకి మా సమాధానం అంటున్నారు. నిజామాబాద్ నుంచి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ గారు, రైట్ ఆన్సర్. మైదుకూరు నుంచి జాఫర్ పంపించేశారు, రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య గారు అలగడ్డ నుంచి ఇందాక ప్రశ్నకి రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ యూకే అంటూ పంపించేశారు, రైట్ ఆన్సర్. రైట్ ఆన్సర్ పంపించేశారు, పేరు లేదు ఇక్కడ కాకపోతే. నెక్స్ట్, మురహరి యశోద జానకి గారు పంపించేశారు, రైట్ ఆన్సర్. నెక్స్ట్, గణకలూరు నుంచి రామకృష్ణారెడ్డి గారు మళ్ళీ పంపించారు ఈసారి రైట్ ఆన్సర్, ఒక ప్రశ్నకి ఒకసారి అండి జవాబు. నెక్స్ట్, కలమందల పాడు నుండి కాశీముత్తు జావలి పనస పండు అంటూ, పనస పండు బాగుంటుంది కానీ బట్ మన ప్రశ్నకి సమాధానం అది కాదండి, అదన్నమాట సంగతి. దాసరపల్లి నుంచి శివదాసు రెడ్డి పంపించేశారు,

రైట్ ఆన్సర్, వెరీ గుడ్. అదనమాట సంగతి ఇంతకీ ఏమిటా సమాధానం అంటే, ఇది ఒక చిన్న కోట ఉంటుందని చెప్పాను కదండి, లోపల చుట్టూ కోట ఉంటుందన్నాను కదా, లోపల అమృతం ఉంటుందన్నాం.

ప్రశ్న మరొకసారి, ఎంత పైనుంచి కిందకు జారిపడినా కానీ దీనికి దెబ్బే తగలదు, అది ఏమిటది? ఈ ప్రశ్న కనుక మీకు సమాధానం తెలిసినట్టయితే 0866244814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న ఈ సెపరేట్ సాంగ్లు వింటూ ఎంజాయ్ చేస్తూ స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక మనం ఒక ప్రశ్న అడిగాం కదా, గుర్తు ఉన్నదా? ఎంత పైనుంచి పడినా కానీ దీనికి అసలు దెబ్బే తగలదు, ఎందుకని, ఏమిటిది అని. దానికి కానీ మన మిత్రులు పంపించిన సమాధానం చూద్దాం. ఎవరెవరు ఎక్కడి నుంచో సార్, మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటున్నారు దాసరిపాలెం నుండి పోలుదాసు, తిరుపతమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు అంటూ. రైట్ ఆన్సర్. నెక్స్ట్, రాజోల నుంచి జయన్న గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, పెడన జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఫణి సత్యశ్రీ యూకే నుంచి అంటూ. రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీముత్తు జావలి. రైట్ ఆన్సర్. శ్రీను ఫ్రమ్ ఖమ్మంపాడు నుంచి. రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రమ్ పెడర నుంచి. రైట్ ఆన్సర్. గన్నవరం నుంచి శ్రీనివాస్ గన్నవరం పిడుగు అంటూ. కాదండి. నెక్స్ట్, హంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. నెక్స్ట్ సార్, మీరు అడిగిన ప్రశ్నకి జవాబు అంటూ పంపించేశారు నసీరిన్ అండ్ నజీర్. రైట్ ఆన్సర్. ఎం మురహరి యశోదాన్ కో ఫ్యామిలీ పంపించేశారు. రైట్ ఆన్సర్. తదుపరి, పాలెం పోలయ్య గారు అలగడ్డ నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. గెడ్డ మంకయ్య గారు పంపించేశారు. రైట్ ఆన్సర్. సాయి శ్రీష తిరుపతి నుంచి పంపించేశారు. రైట్ ఆన్సర్. కుస్మ ఫ్రమ్ అంబటి నగర్ నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్, అనూష ఎమ్మిగనూరు నుంచి. రైట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి కర్ణాటక గాలిపటం అంటూ. కాదండి. బి మధుప్రసాద్ ఫ్యామిలీ పంపించేశారు తలంపాడు గ్రామం నుంచి. రాంగ్ ఆన్సర్. అండ్ ఇందులో ఇంకొక రైట్ ఆన్సర్ కూడా ఉందండో. నెక్స్ట్, జాన్సన్ ఫ్రమ్ విజయవాడ నుంచి. రైట్ ఆన్సర్. గుడ్ ఈవినింగ్ అన్వర్ గారు, మీ ప్రశ్నకు మా జవాబు అంటున్నారు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజ్లీ వెంకటేష్ శ్యామల. ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు కానీ ఎగ్జాక్ట్ రైట్ ఆన్సర్ అయితే కాదు. నెక్స్ట్, నల్గొండ జిల్లా చిత్రాల నుంచి దమ్మోజీ వెంకటాచార్య వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ ఫ్రమ్ బెంగళూరు నుంచి. రైట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్. రైట్ ఆన్సర్. మార్కాపూర్ నుంచి శివాజీ నగర్ టైలర్ మస్తాన్ కో ఫ్యామిలీ. రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పెడర నుంచి. రైట్ ఆన్సర్. రంగారెడ్డి జిల్లా శంకరంపల్లి నుంచి స్పందన టైలర్ కృష్ణ అండ్ సంతోష్. రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య అబ్బయ్య అంటూ పంపించేశారు రైట్ ఆన్సర్ని. నెక్స్ట్, అన్వర్జీ మీ ప్రశ్నకు మా సమాధానం అంటున్నారు మహమ్మద్ జయంతి స్నేహ భాను జయనిద్రన్ గారు. రైట్ ఆన్సర్. కనకరా ఫ్రెండ్ పెడర్ నుంచి. రైట్ ఆన్సర్. నెక్స్ట్, శ్రీనివాస్ రెడ్డి పంపించేశారు ప్రియా శ్రీనివాస్ రెడ్డి నంద్యాల నుంచి. రైట్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, వాన చినుకులు ఎంత పైనుంచి పడినా కానీ కింద పడితే పగలదు, ఐ మీన్ అవి దెబ్బ తగలదు కదండి. ఇంకొకటి బాల్ అని కూడా పంపించేశారు. బాల్లో కూడా కొన్ని బాల్స్కి తగిలితే, కొన్ని బాల్స్ మనకు తగిలితే దెబ్బ తగులుతుంది, దానికి కూడా కాస్త ఉంటుంది కదా, అదనమాట సంగతి. నెక్స్ట్, మరొక ప్రశ్న. పాపం దీనికి కాళ్ళున్నాయి కానీ నడవలేదండి, కాళ్ళున్నాయి కానీ పరిగెట్లేదండి, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు సమాధానం తెలిసినట్టయితే 0866243414 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తుంది సాంగ్ వింటూ ఎంజాయ్ చేస్తాను.

0: స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ये गाना लड़कियों के लिए नहीं है, प्लीज नहीं सुनना, प्लीज.

0: లక్ష్మి, నన్ను ఎవరైనా పిలిచారా?
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.
3: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
3: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
3: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
3: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరంతా ట్యూన్ చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. ఇందాక మనం ఒక క్వశ్చన్ అడిగాం కదా, గుర్తుందా? దీనికి కాళ్ళు ఉంటాయి కానీ నడవదు, పరిగెట్టదు, ఏమిటది అని. మరి దానికి గాను మన మిత్రులు పంపించే సమాధానం

ఎవరెవరు ఎక్కడి నుంచో చూద్దాం. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రైట్ ఆన్సర్. పెడల జోగనందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్. కనకరాఫ్రం పెడల నుంచి రైట్ ఆన్సర్. రమేష్ దొంతి అనంతపురం నుంచి రైట్ ఆన్సర్. మార్కాపురం నుంచి టైలర్ మస్తాన్ వలీ ఫాతిమా రైట్ ఆన్సర్. నేమ్ జాన్సన్ విజయవాడ నుంచి రైట్ ఆన్సర్. నిజామాబాద్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. మల్లికార్జున్ అభిరామన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. రాజోల్ నుంచి జయన్ గారు రైట్ ఆన్సర్. దేవినగర్ సత్యనారాయణ గారు రైట్ ఆన్సర్. జమలయ్య దొడ్డదేవరపాడ నుంచి రైట్ ఆన్సర్. ఎస్ భీమేశ్వరరావు పేడల నుంచి రైట్ ఆన్సర్. ఫణి సత్యశ్రీ యూకే అంటూ రైట్ ఆన్సర్. భాస్కర్ ఫ్రం పేడల నుంచి రైట్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుండి కాశీముత జావలి రైట్ ఆన్సర్. మీ క్వశ్చన్కి మా ఆన్సర్ అంటున్నారు కర్నూలు నుంచి నసిరిన్ అండ్ నజీర్ రైట్ ఆన్సర్. సాయి శిరీష తిరుపతి నుంచి రైట్ ఆన్సర్. సీను ఐరాల నుంచి రైట్ ఆన్సర్. హంపపురం నుంచి నాగభూషణ్ వగ్గి శివయ్య చిరంజీవి రైట్ ఆన్సర్. పాలంపోల యాలగడ్డ నుంచి రైట్ ఆన్సర్. నల్గొండ జిల్లా చిత్రాల నుంచి దమ్మోజి వెంకటాచారి వరలక్ష్మి అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గన్నవరం శ్రీనివాస్ రైట్ ఆన్సర్. జయరాం పదిపుట్ల బయలు పాకాల నుంచి రైట్ ఆన్సర్. హాయ్ గడ్డ మంకయ్య గారు నెల్లూరు డిస్టిక్ నుంచి రైట్ ఆన్సర్. అనూష ఎమ్మిగ్నూర్ నుంచి రైట్ ఆన్సర్. బ్రహ్మయ్య రైట్ ఆన్సర్ భయ్యా. నెక్స్ట్ బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు గ్రామం నుంచి రైట్ ఆన్సర్. ఎఫ్ఎం సర్దార్ రైట్ ఆన్సర్. గనగలూరు నుంచి రామకృష్ణారెడ్డి రైట్ ఆన్సర్. పోలు శివదాస్ రెడ్డి తిరుపతమ్మకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా నుంచి మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి రైట్ ఆన్సర్. గర్ల్స్ ఫ్రమ్ అనంతపురం నుంచి రాంగ్ ఆన్సర్. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే మంచం లేదా కుర్చీ, అదన్నమాట సంగతి. ఇక నెక్స్ట్ మీకు సరబోతున్నా మరొక చివరి ప్రశ్న. నల్లటి రోడ్డుపై తెల్లటి బండి నడుస్తూ ఉంటుంది, ఏమిటది? ప్రశ్న మరొకసారి. నల్లటి రోడ్డుపై తెల్లటి బండి నడుస్తూ ఉంటుంది, ఏమిటది? ఈ ప్రశ్నకు కూడా మీకు జవాబు తెలిసినట్టయితే 0866243814 ఈ నెంబర్కి వాట్సాప్ చేసేయండి. ఇప్పుడు వస్తున్న పాట వింటూ ఎంజాయ్ చేస్తావు. స్టే ట్యూన్డ్ టు వివిధ భారతి FM 101.3.

వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు తాట్యం చేసుకుంటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3. మనమునాం సందడే సందడిలో. మరి ఇందాక ఒక ప్రశ్న అడిగాను కదా, నల్లటి రోడ్డుపై తెల్లటి బండి నడుస్తూ ఉంటుంది ఏమిటది అని. దానికి గాను మన మిత్రులు పంపించిన సమాధానాలు మాధవి ఆంజనేయులు భూదాన్ నుంచి రైట్ ఆన్సర్, ప్రొద్దుటూరు నుంచి వడ్డే రంగ ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు పాపిడి అంటూ రాంగ్ ఆన్సర్, మార్కాపురం శివాజీనగర్ నుంచి టైలర్ మస్తాన్ ఫాతిమా రాంగ్ ఆన్సర్, పెడన జోగంధ్రోకాల నుంచి అప్పలరాజు గారు రైట్ ఆన్సర్, భాస్కర్ ఫ్రం పెడన నుంచి రైట్ ఆన్సర్, మల్లికార్జున అభిరామన్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి నుంచి కృష్ణ సంతోష్ టైలర్ ఇందాక ప్రశ్నకు రైట్ ఆన్సర్, రాజోలు నుంచి జయన్న గారు రైట్ ఆన్సర్, నల్గొండ నుంచి దమ్మోజు వెంకటాచార్య వరలక్ష్మి అండ్ కో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, సులోచన కరీంనగర్ నుంచి రైట్ ఆన్సర్, అంపాపురం నుంచి చిరంజీవి నాగభూషణ్ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, తదుపరి స్నేహభాను జైనుద్దీన్ మహమ్మద్ జైనుద్దీన్ గారు రైట్ ఆన్సర్, నెక్స్ట్ గౌరీ తిరుపతి నుంచి పాపిటి అంటూ రాంగ్ ఆన్సర్, చిలుక నారాయణ అనసూయ అనుకో ఫ్యామిలీ నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్, పాలంపోలే యాలగడ్డ నుంచి రైట్ ఆన్సర్, దాసరపాలెం నుండి శివదాస్ రెడ్డి తిరుపతమ్మ అనుకో ఫ్యామిలీ రైట్ ఆన్సర్, బ్రహ్మయ్య ఫ్రమ్ కర్నూలు నుంచి రైట్ ఆన్సర్ భయ్యా, నెక్స్ట్ కనకరావు ఫ్రమ్ పేట నుంచి రైట్ ఆన్సర్, ఎల్ఐసి కాలనీ నెల్లూరు నుంచి ప్రసాద్ హెడ్ పాపిట అంటూ రాంగ్ ఆన్సర్, బి మధుప్రసాద్ ఫ్యామిలీ తలంపాడు నుంచి రైట్ ఆన్సర్, జైరామ్ పాకాల మండలం నుంచి దారం అంటూ రాంగ్ ఆన్సర్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, రైట్ ఆన్సర్ పంపించేశారు ప్రియా శ్రీనివాసరెడ్డి. ఎఫ్ఎం సర్దార్ రేడియో మూలలి రైట్ ఆన్సర్, రాణి అనూష ఎమ్మిగనూరు నుంచి రైట్ ఆన్సర్, పొద్దుటూరు నుంచి వడ్డే రంగ రైట్ ఆన్సర్, ఎం మురిహరి యశోద జానకి గారు రైట్ ఆన్సర్, నాగార్జున లక్ష్మీ అనుకో ఫ్యామిలీ వడియంపేట నుంచి రైట్ ఆన్సర్, రాజోల నుంచి జయన్న గారు ఈరోజు సూపర్ ప్రశ్నలు సార్ అంటూ రైట్ ఆన్సర్. అదన్నమాట సంగతి. ఇంతకీ ఏమిటా రైట్ ఆన్సర్ అంటే, బ్లాక్ బోర్డ్ మరియు చాక్ పేస్ లేదా పలక బలపం ఏదన్నా కానీ, అదన్నమాట సంగతి. ఇదండి ఈనాటి మన ఈ సందడే సందడి. మీరంతా ఆడేస్తూ పాడేస్తూ వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరిక నేనైతే కనుక ఈనాటి సందడే సందడికి బై బై చెప్పాల్సిన సమయం ఆసన్నమైనది. ఇక తర్వాత మనంతా కలుసుకుందాం తర్వాత కార్యక్రమంలో. అంతవరకు ట్యూన్ చేసి వింటూనండి, ఇది వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఉజ్బెకిస్తాన్, కిర్గిస్తాన్లలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్లో జరిగే షాంఘై సహకార సంస్థ సదస్సులో పాల్గొని రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్తో మోదీ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. రాష్ట్రంలో వైద్య సేవలను బలోపేతం చేయడంలో భాగంగా ప్రభుత్వం 10 అత్యవసర చికిత్స విభాగాలు, 12 సమీకృత ఆరోగ్య ప్రయోగశాలలు ఏర్పాటు చేసింది. ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద 249.50 కోట్ల రూపాయలతో వీటిని నిర్మించారు. కేంద్రం 60%, రాష్ట్ర ప్రభుత్వం 40% నిధులను అందించాయి. ఆంధ్రప్రదేశ్ కేడర్కు చెందిన వి ప్రసన్న వెంకటేష్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి డైరెక్టర్గా నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర సిబ్బంది వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నుంచి రక్షించే చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా హెచ్పీవీ టీకా కార్యక్రమం 98.47% మేర పూర్తయినట్లు వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. 14 ఏళ్లు నిండిన బాలికలకు కూడా వ్యాక్సిన్ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం త్వరలో 1,90,000 డోసులు రాష్ట్రానికి పంపించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. నేపాల్లో పర్యటించేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్లిన వారిలో 6 పర్యాటకుల ఆచూకీ లభ్యం కాలేదని రాష్ట ప్రభుత్వం గుర్తించింది. ఈ జాబితాలో విజయవాడ శివారు కానూరు ప్రాంతానికి చెందిన చొప్పరాపు రమేష్ బాబు, చిత్తూరు జిల్లా కుప్పం పట్టణానికి చెందిన వెన్నెలకంటి బాలసుబ్రహ్మణ్యం, బెంగళూరులో స్థిరపడ్డ కాకినాడ వాసులు అన్నందేవర వెంకట్రామ్, అన్నందేవర అనఘ, అమెరికాలోని బోస్టన్లో స్థిరపడ్డ కృష్ణాజిల్లా ఇడ్పుగల్లుకు చెందిన అట్లూరు శశికుమార్, నిమ్మగడ్డ రాజలక్ష్మి ఉన్నట్లు తెలిపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వాయువ్య బంగాళాఖాతంలో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీర ప్రాంతాల వద్ద నెలకొన్న వాతావరణ పరిస్థితుల వల్ల ఈ నెల 29న మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో సెప్టెంబర్ 2 వర్షాలు పడే అవకాశం ఉంది. రానున్న 2 రోజుల పాటు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 5 గంటలకు వింటారు.

0: City FM 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టూల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
3: నాలో నీకు నచ్చిందేంటి?
4: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
3: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
4: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
5: లైఫ్ చాలా బోరింగ్ గా ఉంది యార్, అయితే సినిమాకి వెళ్దామా? వీకెండ్ లో మంచి సిరీస్ ని ఫ్రెండ్స్ అందరితో కలిసి బింజ్ వచ్చేద్దామా?
6: అక్క పోనీ, ఎక్కడికన్నా టూర్ కెళ్దామా?
5: చూడండి, ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు 2 types. టైప్ 1 పనులన్నీ పక్కన పడేసి ఎంజాయ్ చేయాలనుకునే వాళ్ళు. టైప్ 2 ఒక్క నిమిషం కూడా వేస్ట్ చేయకుండా అన్ని వర్క్స్ ని టైం కి కంప్లీట్ చేస్తూ ఎంజాయ్మెంట్ కి కూడా టైం ఇచ్చేవాళ్ళు. నేను టైప్ 2, ఓకేనా?
7: అయితే నువ్వు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 వినాల్సిందే. ఓ పక్కన వర్క్ కంప్లీట్ చేసుకుంటూనే ఇన్ఫర్టైన్మెంట్ కూడా దొరుకుతుంది. అదే ఇన్ఫర్మేషన్ ప్లస్ ఎంటర్టైన్మెంట్.

0: వెల్ మై డియర్ ఫ్రెండ్స్, మీరు ఎంత ఆటచ్యం చేసుకుంటున్నారు? ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 స్టూడియోలో సమయం చూసుకుంటే 4:06. మరి ఈ టైంలో మనమంతా వివిధ అంటూ ఒక సినిమా సెలబ్రిటీ వారు నటించినటువంటి చిత్రాల నుంచి గీతాలను వింటూ ఎంజాయ్ చేస్తుంటాం కదా. అలా ఈరోజు మనం వెంకటేష్ గారు నటించినటువంటి చిత్రాల నుంచి పాటలు వింటూ ఎంజాయ్ చేద్దాం. మరి ముందుగా మీకోసం గురు మరియు బాడీ గార్డ్ ఈ చిత్రాల నుంచి ఈ సూపర్ హిట్ సాంగ్స్ మీకోసం.
1: రాకపోదు మహారాజులందరికి పేరు పేరున నమస్కారం. దిస్ మ్యాటర్ ఇస్ దీని అర్థం ఏంటంటే, బాధలు మర్చిపోవడానికి పీతల్లాగా తాగుతున్నారు కానీ లోపల లివర్ దుబ్బుతుందని, ఆరోగ్యం షెడ్డుకు వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే? జీవితం అంటే సినిమా కాదురా అయ్యా. ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి, ధూమపానం మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. నీళ్ళంటే వాళ్ళ కోసమే ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి బయలుదేరండి. అబ్బే మాకు తెలుదు మరంటారా? తాగండి ఓగండి, మీరు సావు మీరు సావండి.

0: He's the bodyguard.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా

0: సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
2: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

పేరుకేమో మంగళవారం, పనులకేమో అమంగళం. శని ఉన్నా శనివారం జరుపుతారు శుభకార్యం. బండిలోన వందలాది పరికరాలు ఉన్న గాని

0: పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
0: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
0: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
0: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
1: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
1: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
0: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని

0: విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1-800-420-2233.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలుకొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.
3: FM 101.3.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెనెలా ప్రోగ్రామ్ విత్ మీ ఆర్జే చేతన్. ప్రస్తుత కాలంలో అనారోగ్యకరమైన ఆహారం, జీవనశైలి కారణంగా ఎన్నో సమస్యలు చుట్టుముడుతున్నాయి. అంతేకాకుండా పోషకాల లోపం వల్ల కూడా చాలామంది బాధపడుతున్నారు. అలాంటి వాటిలో ఎముకల బలహీనత కూడా ఒకటి. మంచి ఆహారపు అలవాట్లు ఉన్నప్పటికీ ఎముకల బలహీనత అనేది పెను సమస్యగా మారుతుంది. ఎముకలు శరీర నిర్మాణానికి సహాయకంగా నిలిచే వ్యవస్థను కలిగి ఉండటంతో పాటు కండరాలకు మద్దతుగా కూడా పనిచేస్తాయి. మరోవైపు ఎముకలు బలహీనంగా ఉంటే నొప్పి సమస్య పెరగడంతో పాటు ఎముకలకు సంబంధించిన పలు సమస్యలు కూడా మొదలవుతాయి. అందుకే ప్రతి ఒక్కరూ తమ ఎముకల సంరక్షణను తప్పనిసరిగా చూసుకోవాలి. అదే సమయంలో కొన్నిసార్లు మనం చేసే తప్పుల వల్ల ఎముకలు బలహీనంగా మారొచ్చు. అందుకే మన ఎముకలను బలహీనపరిచే చెడు అలవాట్ల గురించి కూడా తెలుసుకోవాలని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. ఏ చెడు అలవాట్లు బలహీనమైన ఎముకలకు దారితీస్తాయి? అవేమిటంటే తగినంత సూర్యరశ్మిని తీసుకోకపోవడం. కొంతమంది ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. దీని కారణంగా వారికి తగినంత విటమిన్ డి లభించదు. ఇది ఎముకల ఆరోగ్యానికి మంచిది కాదు. వైటమిన్ డి లేకపోవడం వల్ల ఎముకలకు కాల్షియం సరిగ్గా అందదు. అందువల్ల మీ ఆహారంలో విటమిన్ డికి సంబంధించిన వాటిని చేర్చుకోండి, లేదా ప్రతిరోజు 30 నిమిషాలు సూర్యకాంతిని తీసుకోండి. యూ కెన్ గో ఫర్ అ వాక్స్ ఆర్ రిలాక్స్ ఇన్ ద సన్. ఎక్కువసేపు కూర్చోవడం కూడా ప్రమాదమే అండి. కొందరు కంటిన్యూస్ గా గంటల తరబడి కూర్చుంటూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ఎముకలు దెబ్బతింటాయి. ఎందుకంటే ఆరోగ్యకరమైన ఎముకలకు కదలిక అవసరం. కావున రోజు వ్యాయామం చేయడంతో పాటు ఒకే చోటు గంటల తరబడి కూర్చోవడం మానుకోండి. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఎముకలకు హాని చేస్తుంది. సోడియం, ఉప్పు శరీరానికి చాలా ముఖ్యమైనది. అదే సమయంలో ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా బోన్స్ బలహీనపడతాయి. ఉప్పును అవసరమైనంత మాత్రమే తీసుకోవాలి. సాధ్యమైనంత వరకు తక్కువ తింటేనే మంచిదని హెల్త్ ఎక్స్పర్ట్స్, డాక్టర్స్ ఎప్పుడూ చెప్తూనే ఉన్నారు కదా. కోల్డ్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ ఆర్ ఆల్సో డేంజరస్. చాలా మంది కోల్డ్ డ్రింక్స్ తాగడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే కోల్డ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఎముకలు బలహీనపడతాయి. సో దూరంగా ఉండడమే మంచిదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మన శరీరంలోని ఎముకలు దృఢంగా, బోన్ స్ట్రెంగ్త్ ఉంచుకోవడం చాలా మంచిది. లేదంటే చిన్న ప్రమాదాల్లో కూడా ఎముకలు పుట్టుక్కున విరిగిపోతాయి. ఎముకలు బోల్ బోలుగా తయారయ్యే బలహీన పడేవి ఆస్టియోపరాసిస్ లేదా ఎముకలు గుళ్ళు బారటం అని పిలుస్తారు. ఇటీవల కాలంలో 30 ఏళ్లలోపు మహిళలు ఆస్టియోపరాసిస్ వ్యాధి బారిన పడుతున్నారు. గతంలో ఈ వ్యాధి బారిన పడేవారి సగటు 50 దాటాక వచ్చేది. మెనోపాస్ కారణంగా శరీరంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటాయి. ముఖ్యంగా ఎస్ట్రోజన్ ఉత్పత్తి గణనీయంగా తగ్గుతుంది. ఫలితంగా ఎముకలు బోలుగా తయారవుతూ ఉంటాయి. ఇది వయస్సుతో ముడిపడిన వ్యాధిగా భావిస్తూ ఉంటారు. మరి ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడానికి ఎలాంటి ఆహారం తీసుకోవాలో, ఏ జాగ్రత్తలు పాటించాలో తెలుసుకుందాం మన వెన్నెల ప్రోగ్రాంలో మీ ఆర్జే చేతంతో. కాల్షియం ఫాస్ఫేట్ అనే మినరల్స్ ఎముకల నిర్మాణంలోకి కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా యుక్త వయసులో శరీరానికి తగినంత కాల్షియం అందకపోవడం వల్ల ఎముక ఉత్పత్తి, ఎముక కణజాలం దెబ్బతింటుంది. జీవ కణజాలంతో కూడిన ఎముకల వ్యాయామం చేసినప్పుడు దృఢంగా తయారవుతాయి. వ్యాయామం చేయకపోయినా, అసలు ఎముకలను ఉపయోగించకపోయినా అవి పెలుసుగా మారతాయి. అయితే ఎముకలు పుష్టిగా తయారు కావడానికి కాల్షియం పుష్కలంగా లభించే ఆహార పదార్థాలు తినాలని డాక్టర్

0: సూచిస్తూ ఉంటారు. షుగర్, సోడాస్, సాల్ట్, కెఫెనేటెడ్ డ్రింక్స్, ఆల్కహాల్ వంటి ఎముక మినరల్స్ తగ్గించే ఆహారాలను తక్కువ తీసుకోవాలని డాక్టర్స్ చెప్తున్నారు. మొత్తం మానేయమంటే అసలు మా ప్రోగ్రామ్ మానేస్తారేమో అని భయంతో మేము చెప్పట్లేదు, కానీ మొత్తం మానేస్తే ఇంకా మంచిదే. ఈ జాగ్రత్తలతో పాటు ఎముకలు ఆరోగ్యానికి ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ప్రయోజనం చేకూర్చే పోషకాలను మర్చిపోవద్దని అంటున్నారు. ప్రధానంగా శరీరం కాల్షియంను పూర్తి స్థాయిలో గ్రహించడానికి తోడ్పడే విటమిన్ డి తీసుకోవాలంటున్నారు. అలాగే ఎముక ఉత్పత్తికి దృఢత్వాన్ని విటమిన్ సితో సహా ఆస్టియోకాల్సిన్ ని క్రియాశీలం చేసే విటమిన్ కే, మెగ్నీషియం, ఫాస్ఫరస్, బోరాన్ మొదలైనవి ఆహారంలో భాగంగా చేసుకోవాలంటున్నారు. కాల్షియం పుష్కలంగా లభించే పాల ఉత్పత్తులతో పాటు వివిధ రకాల పోషకాలు మెండుగా ఉండే కూరగాయలు, పళ్ళు రెగ్యులర్ గా తీసుకోవడం ద్వారా ఎముకల బలహీనతకు చెక్ పెట్టొచ్చు. మీ డైట్ లో అన్ని పోషకాలు సరైన స్థాయిలో ఉంటే మీ ఎముకల ఆరోగ్యంతో పాటు మొత్తం ఫిట్నెస్ మెరుగుపడుతుంది. గ్రీన్ పీస్, క్యాబేజ్, క్రూసిఫెరస్ వెజిటబుల్స్ లైక్ బ్రోకలీ, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ లైక్ స్పినచ్, బచ్చల్ కూర, ఆస్పరాగస్, అంతేకాకుండా ఓట్స్, పార్స్లీ, సిట్రస్ ఫ్రూట్స్ లైక్ ఆరెంజెస్, లైమ్, డైరీ ప్రోడక్ట్స్ లైక్ మిల్క్, చీజ్ ఇలాంటివన్నీ కూడా ఎముకలకు చాలా మేలు చేస్తాయి. ఎముక కణజాల నష్టాన్ని నివారిస్తాయి. ఎక్సర్సైజ్ అనేది ఎముక సాంద్రతను మెరుగుపరచడంతో పాటు పోషకాలను బాగా గ్రహించడంలో సహాయపడుతుంది. ఉప్పు ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరంలో కాల్షియం గణనీయంగా కోల్పోతుంది. ఒక్క రోజులో 2400 మిల్లీగ్రాముల సోడియం కంటే ఎక్కువగా తీసుకోకూడదు. కొన్ని ఆహార పదార్థాల్లో సహజంగానే ఉప్పు ఉంటుంది, కాబట్టి మీరు అదనంగా ఆహారంలో ఎక్కువ ఉప్పును తీసుకోవడం మంచిది కానే కాదు. తీయటి సాఫ్ట్ డ్రింక్స్, ఏరియేటెడ్ డ్రింక్స్ తీసుకోకూడదు. ఈ ఏరియేటెడ్ డ్రింక్స్, సోడా డ్రింక్స్ లో ఉండే ఫాస్ఫరిక్ యాసిడ్ కాల్షియం వేగంగా కోల్పోవడానికి దారితీస్తుంది. కెఫైన్, 100 మిలిగ్రాముల కంటే ఎక్కువ కెఫైన్ తీసుకుంటే శరీరం కొంత కాల్షియంని కోల్పోతుంది. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల శరీరంలోని ఎముకలు కాల్షియం గ్రహించడం కష్టమవుతుంది. మద్యపానం వల్ల ఎముకలు వేగంగా బలహీనపడతాయి. ఫ్రాక్చర్ సమయంలో ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఎముకలు త్వరగా అతుక్కోవు. ఇలా హాని చేసే ఆల్కహాల్ అండ్ ధూమపానానికి దూరంగా ఉండండి. వెల్ డియర్ ఫ్రెండ్స్, బోన్ స్ట్రెంత్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఒకప్పుడు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చాక బోన్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది, గుల్లబారాయి, ఆస్టియోపరాసిస్ అంటారు అని పెద్దవాళ్లకు వినేవాళ్ళం. కానీ ఇప్పుడు 30 ఇయర్స్ కే చాలా మందికి ఆస్టియోపరాసిస్ అంటున్నారు. కారణాలు చాలా ఉన్నాయి. మన సిస్టమ్ కంప్లీట్ గా మారింది. మీరు గమనించారో లేదో, విటమిన్ డి చాలా మందిలో లేదంటున్నారు డాక్టర్స్. ఎవరికి టెస్ట్ చేసినా గానీ డెఫిషియన్సీ ఇన్ విటమిన్ డి అండ్ B12 అని డాక్టర్స్ నిర్ధారించి చెప్పేస్తూ ఉన్నారు. మీరు ఒకసారి టెస్ట్ చేసుకొని చూడండి, ఒకవేళ డౌట్ ఏమన్నా ఉంటే. చాలా మందికి వచ్చింది. దీనికి కారణం ఏంటి అంటే మనము సన్ కి ఎక్స్పోజ్ కావట్లేదు ఎక్కువసేపు. ఒకవేళ మీరు సాఫ్ట్వేర్ ఉద్యోగైనా లేదన్నా ఏదన్నా ఆఫీస్ లో కంటిన్యూస్ గా వర్క్ చేసినప్పటికీ ఇంట్లో నుంచి బయలుదేరుతారు, కార్లో కూర్చుంటారు, డోర్స్ అన్ని వేసుకొని హాయిగా ఏసీ ఆన్ చేస్తారు, మళ్ళీ ఇంకో ఆఫీస్ లోకి వెళ్తారు, అక్కడ కూడా ఏసీ ఉంటుంది, కదలకుండా కుర్చీలో కూర్చుంటారు, కాఫీల పైన కాఫీలు తాగుతూ ఉంటారు, ఇంకొక్కసారి అలా బాడీ శరీరం దానికి అలవాటు అయ్యాక కుర్చీకి లేవడానికి బద్ధకంగా ఉంటుంది. మళ్ళీ ఇంటికి వస్తారు, కారులోని అదే కారులో ఇంటికి వచ్చేస్తారు, క్యాబో కార్లో ఇంటికి వచ్చేస్తారు, టీవీ ముందు కూర్చుంటారు, బద్ధకంగానే ఉంటారు, లేజీ లేజీ అయిపోయారు ప్రతి ఒక్కరు. మరి ఈ లైఫ్ స్టైల్లో సన్ ఎక్స్పోజర్ ఎక్కడుంటుందండి? సూర్యరశ్మి శరీరానికి ఎలా తాకుతుంది? ఒక ఏసీలో నుంచి వెళ్తున్నారు, మళ్ళీ దాంట్లోనే కూర్చున్నారు. దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మేజర్ రీజన్స్ ఫర్ బోన్ స్ట్రెంగ్త్ డిక్లైన్ ఇన్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అంతేకాదు ఇప్పుడు స్కూల్స్ లో కూడా చూస్తున్నాం, ఏసీ స్కూల్స్ అంటున్నారు, అన్ని క్లోజ్ చేసి పెడుతున్నారు, ఏసీ ఆన్ చేస్తున్నారు, అక్కడ ఒకరి గాలి ఒకరు పీల్చుకుంటున్నారు, క్రాస్ వెంటిలేషన్ లేదు, పిల్లల్లో రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ నుంచి బోన్ ప్రాబ్లమ్స్ వరకు అన్ని వస్తున్నాయండి. మరి ఇలా సిస్టంలో తప్పు ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ రాకుండా ఏమవుతుంది? అందుకే వీలైనంత వరకు కొంచెం నాచురల్ సెట్టింగ్ లో ఉండడానికి ప్రయత్నించండి. మీరే కాదు, మీ ఫ్యామిలీ అంతా కూడా ఈ అవేర్నెస్ తోటే ఉండాలి. చిన్న చిన్న విషయాలు అని అలా తోసిపుచ్చుతుంటే అవి ఏదో ఒక రోజు పెద్ద పెను తుఫాన్ అయిపోయి మళ్ళీ తిరిగి వస్తాయి. అలాంటివి కాకుండా ఈ చిన్న చిన్నవి ఇప్పుడే మీరు సవరించుకుంటే యూ విల్ లీడ్ అ హ్యాపీ అండ్ అ హెల్తీ లైఫ్. With this wonderful information about bone strength, this is Chetan signing off in Venala program today. Bye for now, my dear friends.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్

చేయగలరు. మా నంబర్ 0951522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. దిస్ ప్రోగ్రామ్ ఇస్ ప్రొడ్యూస్డ్ అండ్ స్పాన్సర్డ్ బై అడ్వెంటిస్ట్ మీడియా సెంటర్.

0: విద్యుత్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. మహనీయుల జీవితాలు, సేవలు, స్ఫూర్తిదాయక ఆలోచనలు నేటి యువతకు, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని రాష్ట ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఒంగోలు 150 వసంతాల వేడుక సందర్భంగా ఒంగోలు అభివృద్దికి కృషి చేసిన 20 మంది మహనీయుల విగ్రహాలను, ఒంగోలు గిత్త విగ్రహాన్ని మంత్రి ఈరోజు ఒంగోలులోని పైవంతుని వద్ద ఆవిష్కరించారు. సాంకేతిక సహకారంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. 0 ఫిర్యాదులు వచ్చే దిశగా పరిపాలన కొనసాగిస్తున్నామన్న మంత్రి, 1 నెల 1 నియోజకవర్గం 4 సందర్శనల కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలు సత్వరమే పరిష్కరిస్తున్నామని తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం తాజాగా కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ సివీఏపీని ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తేనుంది. గుంటూరు జిల్లాలో తొలి సివీఏపీ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో ఈరోజు రాష్ట పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల్లో కట్ ఆఫ్ డేట్ తర్వాత కూడా అర్హులైన యువతకు ఎక్స్గ్రేషియా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు వెలుగొండ ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశం అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, గెజెట్ సహా సోషియో ఎకనామిక్ సర్వేలో నమోదు కాని అర్హులైన వారందరికీ న్యాయం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారని తెలిపారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు ఆడపడుచులు చూపే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్రంలోని సోదరీమణులందరికీ ఆయన హృదయపూర్వక శుభాకాంక్షలు అందజేశారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెప్టెంబర్ 1వ తేదీన పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం పర్యటన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, నర్సాపురం శాసనసభ్యులు బొమ్మిడి నాయకర్లు ఈరోజు పరిశీలించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 24,150 ఎగువన స్థిరపడింది. సెన్సెక్స్ 330 పాయింట్ల లాభంతో 77,264 వద్ద స్థిరపడగా నిఫ్టీ సైతం 84 పాయింట్ల లాభంతో 24,175 వద్ద ముగిసింది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 6 గంటలకు వింటారు.

0: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
1: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
0: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసి.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
4: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
3: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
4: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6 నింపాలి.
3: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
4: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
3: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ERO, AERO, BLO కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
4: మీరు ఆన్లైన్

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిద్ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ఆర్థిక అసమానతలు తొలగించి పేదలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. P4 పాజిటివ్ పబ్లిక్ పర్సెప్షన్ అమలు తీరుపై అన్ని జిల్లాల కలెక్టర్లు, మంత్రులు, విజన్ యూనిట్ సభ్యులతో రాష్ట రాజధాని అమరావతి నుంచి ఈ ఉదయం ముఖ్యమంత్రి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద యుటిలిటీ లెడ్ అగ్రిగేషన్ విధానంలో రూఫ్ టాప్ సౌర విద్యుత్ యూనిట్ల ఏర్పాటులో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో 1.41 లక్షల కనెక్షన్లు పూర్తయ్యాయని కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల మంత్రిత్వ శాఖ తన నివేదికలో పేర్కొంది. దేశంలో ఆర్థిక సమ్మిళిత సాధనే లక్ష్యంగా కేంద్రం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి జన్ధన్ యోజన PMJDY విజయవంతంగా 12 ఏళ్లు పూర్తి చేసుకుంది. బ్యాంకింగ్ సేవల పరిధిలో లేని వారికి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి బ్యాంకింగ్ ఆర్థిక సేవలను అందించడమే లక్ష్యంగా 2014 ఆగస్టు 28వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉత్సాహంగా సంప్రదాయ ఆచారాలతో ఈరోజు రాఖీ పౌర్ణమి వేడుకలు జరుపుకుంటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, పలువురు కేంద్ర మంత్రులు సామాజిక మాధ్యమాల ద్వారా దేశ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. కూటమి ప్రభుత్వంపై తమ సమస్యలు పరిష్కరించే వరకు పోరాటం చేస్తామని APJSE అమరావతి అధ్యక్షులు బొప్పరాజు వెంకటేశ్వర్లు స్పష్టం చేశారు. నేపాల్ వరదల్లో గల్లంతైన వారి జాబితా విడుదలైంది. 33 దేశాల పర్యటకులు, విదేశాలకు చెందిన 627 మంది పర్యటకులు గల్లంతయ్యారు. అత్యధికంగా 290 మంది భారతీయులు గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. అమెరికా 65, ఉక్రెయిన్ 53, మలేషియా 51, ఆస్ట్రేలియా 35, బ్రిటన్ 33, కెనడా 25, సింగపూర్కు చెందిన 9 మంది గల్లంతయ్యారు. ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది పటిష్టమైన చర్యలు చేపట్టే లక్ష్యంతో ఏపీ ఈగిల్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. 2047 నాటికి 50% పచ్చదనమే లక్ష్యమని ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్ కొణిదెల నాగబాబు అన్నారు. పర్యావరణ పరిరక్షణలో ప్రజలను భాగస్వాములను చేస్తామని చెప్పారు. మంగళగిరి అరణ్యభవన్లో ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా ఆయన ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం అభివృద్దికి కృషి చేస్తామని రాజమహేంద్రవరం పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. రాజమహేంద్రవరం శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో 75 లక్షల రూపాయలతో చేపట్టనున్న రోడ్ల పనులకు ఈరోజు ఆమె శంకుస్థాపన చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ నెల 30వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు తిరిగి 7 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు. ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విపి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.
4: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోకం. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ మరి పుష్ప 2 మొబైల్ నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది. ఫీలింగ్స్ అంటూ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు.

0: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
1: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
2: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
1: చక్కని చంద్ర

0: తీర్చిదిద్దిన చమత్కారం పాట,
1: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
2: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
1: అలనాటి ఆణిముత్యాలు, మరుపురాని గీతాలు,
2: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
1: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
0: మధుర స్వరాలు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
3: స్టూడియోలో సమయం 6:10. ఈ సమయంలో మీరు వింటారు ప్రాంతీయ వార్తలు.

0: UPI has made payments easier in villages and small towns. Nearly 60% of UPI payments are below 500 rupees. And one in every two digital payments globally is now made in India.
1: Street vendor se lekar aapki gaadi ke showroom tak aapki sari payments sirf ek QR code scan karke ho jati hai.
0: 10 years of UPI. Digital, self-reliant, worry-free.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వార్తల వివరాలు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఈరోజు జరిగిన సమీక్షలో భాగంగా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా విజన్ ప్లాన్ రూపొందించుకుని పనిచేయడం దేశంలోనే తొలిసారిగా మన రాష్టంలో అమలు చేస్తున్నామని, దీనికి జాతీయ స్థాయిలో మంచి పేరు వచ్చిందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ క్రమంలో నియోజకవర్గాల విజన్ను సమర్థవంతంగా అమలు చేయాలని, విజన్ ప్లాన్ అమలులో మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలది కీలక పాత్ర అని పేర్కొన్నారు. నియోజకవర్గాల విజన్ ప్లాన్ అమలు పనితీరుకు ప్రామాణికమన్న ముఖ్యమంత్రి విజన్ ప్లాన్పై ప్రజా ప్రతినిధులు నిరంతరం సమీక్షించాలని స్పష్టం చేశారు. ఎక్కడికి వెళ్లినా తెలుగు ఆడపడుచులు చూపే ప్రేమాభిమానాలు ఎప్పటికీ మరువలేనివని రాష్ట పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పర్యటనకు వచ్చిన ఆయనకు స్థానిక శాసనసభ్యురాలు నెలవల విజయశ్రీ ఘనస్వాగతం పలికి రాఖీ కట్టి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మహిళల భద్రత, వారి సాధికారతకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందన్నారు. మహిళల పురోగతికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రక్షాబంధన్ పండుగను పురస్కరించుకుని రాష్టంలోని మహిళలందరికీ కందుల దుర్గేష్ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం తాజాగా కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ సీవీఏపీని ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తీసుకువచ్చింది. గుంటూరు జిల్లాలో తొలి సీవీఏపీ కార్యక్రమాన్ని తెనాలి పట్టణంలో ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, సాంకేతికత సహకారంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన ఈ వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సున్నా ఫిర్యాదులు వచ్చే దిశగా పరిపాలన కొనసాగిస్తున్నామని చెప్పారు. ఒక నెల ఒక నియోజకవర్గం నాలుగు సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజల సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. మహనీయుల జీవితాలు, సేవలు, స్ఫూర్తిదాయక ఆలోచనలు నేటి యువతకు, భావితరాలకు మార్గదర్శకంగా నిలుస్తాయని రాష్ట ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఒంగోలు 150 వసంతాల ఉత్సవాల సందర్భంగా ఒంగోలు అభివృద్దికి కృషి చేసిన 20 మహనీయుల విగ్రహాలను ఆవిష్కరించారు. మహనీయుల విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.

0: ఈ సందర్బంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను భావితరాలకు పరిచయం చేయడమే లక్ష్యంగా విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. సామాజిక, సాంస్కృతిక, విద్య, రాజకీయ, సాహిత్య రంగాలకు చెందిన 20 మంది ప్రముఖుల విగ్రహాలు ఒంగోలుకు మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయన్నారు. ప్రకాశం జిల్లా సంస్కృతి, పశు సంపదకు ప్రతీకగా ఒంగోలు గిత్త విగ్రహాన్ని ఏర్పాటు చేయడం సముచితమని వ్యాఖ్యానించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు, డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్య సాధనలో భాగస్వాములు కావాలని ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ ఏ రవినాయుడు పిలుపునిచ్చారు. తిరుపతిలో ఈరోజు డ్రగ్స్ వద్దు, క్రీడలు ముద్దు నినాదంతో జరిగిన భారీ ర్యాలీలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ అమరావతి ఛాంపియన్షిప్లో పాల్గొన్న క్రీడాకారులు సామాజిక బాధ్యతతో కూడిన డ్రగ్స్ వ్యతిరేక అవగాహన కార్యక్రమంలో భాగస్వాములు కావడం అభినందనీయమన్నారు. క్రీడాకారులు క్రమశిక్షణ, ఫిట్నెస్కు ప్రతీకలుగా, యువతకు ఆదర్శంగా నిలుస్తూ సమాజంలో మంచి మార్పు తీసుకురావడంలో కీలక పాత్ర పోషించగలరని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నియంత్రణకు అవగాహన కార్యక్రమాలు, చట్టపరమైన చర్యలు చేపడుతున్న నేపథ్యంలో క్రీడాకారులు తమ మద్దతు అందించారని అన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో అబార్షన్ వికటించి ఓ మహిళ మృతి చెందిన ఘటనపై విచారణ జరుపుతామని ఆంధ్రప్రదేశ్ మెడికల్ కౌన్సిల్ వెల్లడించింది. వైద్యుడు ఫోన్లో సలహాలు ఇస్తూ ఉండగా సిబ్బందితో అబార్షన్ ప్రక్రియ నిర్వహించినట్టు వచ్చిన వార్తలపై కౌన్సిల్ స్పందించింది. మండలిలో అంతర్భాగంగా ఉన్న యాంటీ క్వాకరీ కమిటీ ద్వారా ఘటనకు సంబంధించిన వాస్తవాలను నిర్ధారించి కౌన్సిల్కు ఉన్న అధికారాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని చైర్మన్ డాక్టర్ గార్లపాటి నందకిషోర్ తెలిపారు. ఈ ఘటన అత్యంత విషాదకరమని, అనధికార వైద్య చర్యలను ఉపేక్షించేది లేదని ఆయన ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాసుపత్రుల్లో పీజీ వైద్య విద్యార్థుల నిధుల నిర్వహణ, డ్యూటీ రోస్టర్లు, సెలవుల విషయంలో అమలులో ఉన్న నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ విష్ణువర్ధన్ స్పష్టం చేశారు. ఈ మేరకు అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, ప్రిన్సిపాళ్లు, బోధనాసుపత్రుల సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేశారు. పీజీ వైద్య విద్యార్థులకు వారానికి 74 గంటలకు మించి విధులు కేటాయించరాదని, ప్రతి పీజీ విద్యార్థికి వారానికి ఒక పూర్తి రోజు సెలవు తప్పనిసరిగా ఇవ్వాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. రాత్రి డ్యూటీ చేసిన పీజీ విద్యార్థికి మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలన్నారు. పూర్వ ఉత్తర్వులను అమలు చేయకపోతే ప్రిన్సిపాళ్లు, సూపరింటెండెంట్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ఉత్తర బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాలపై సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో వాయువ్య బంగాళాఖాతంలోనూ, పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని పేర్కొంది. ఫలితంగా ఉత్తర కోస్తాంధ్రాలో రేపు తేలికపాటి నుండి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1-2 చోట్ల కురిసే అవకాశముందని వెల్లడించింది. పురపాలక, పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అమరావతిలోని రాష్ట సచివాలయంలో లెగసీ వేస్ట్ తొలగింపు, ఫ్రెష్ వేస్ట్ ప్లాంట్ల ఏర్పాటు పనులపై ఈరోజు సమీక్ష నిర్వహించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. మహిళల పురోగతికి, సంక్షేమానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఒక నెల ఒక నియోజకవర్గం 4 సందర్శనలు కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలను సత్వరమే పరిష్కరిస్తున్నామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో పశ్చిమ బెంగాల్, ఉత్తర ఒడిశా తీరాలపై రేపు అల్పపీడన ప్రాంతం ఏర్పడే అవకాశముందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇంతవరకు ప్రాంతీయ వార్తలు విన్నారు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ మజాక మూవీలో నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. ఎస్, మరి మనం తెలుసుకుందాము గగన్యాన్ ప్రాజెక్ట్ ద్వారా వ్యామగాములను అంతరిక్షంలోకి పంపే ఏర్పాట్లు తుది దశకు చేరుకున్నాయని చెప్పేసి, అలాగే ఎస్కేప్ సిస్టమ్ మరియు పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయని చెప్పేసి తెలుసుకుంటున్నాము. అలాగే అంతరిక్ష రంగాన్ని ప్రభుత్వ పరంగానే కాకుండా పూర్తిగా పరిమితం చేయకుండా ప్రైవేట్ రంగానికి కూడా పెద్దపీట వేశారు. ఎస్, మరి సూపర్ హిట్ సాంగ్స్ వచ్చేస్తున్నాయి. కార్తికేయ మూవీలో నుంచి, కార్తికేయ 2 మూవీలో నుంచి నన్ను నేను అంటూ ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఓన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణా తీరంలో. సూపర్ హిట్ సాంగ్స్ వింటూ కనులు కనులను దోచాయంటే మూవీల నుంచి సూపర్ హిట్ సాంగ్ విని ఎంజాయ్ చేశారు కదా. నిన్నలా నిన్నలా మూవీల నుంచి నీ మాయలో పడితే అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్. మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఓన్లీ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము కృష్ణ తీరంలో. ఎస్, గగనయాన్ ప్రాజెక్ట్ గురించి, అంతరిక్షం గురించి మనం తెలుసుకుంటున్నాము. అంతరిక్ష రంగాన్ని ప్రభుత్వ పరంగానే కాకుండా పూర్తి పరిమితం చేయకుండా ప్రైవేట్ రంగానికి ఎంత పెద్ద పేరు వేశారో, అంతరిక్ష రంగాన్ని స్టార్టప్లకు కూడా అవకాశం ఇస్తున్నారన్నమాట. అలాగే ఇన్స్పేస్ మరియు న్యూ స్పేస్ ఇండియన్ లిమిటెడ్ ఎన్ఎస్ఐసిల ఏర్పాటు ద్వారా ప్రైవేట్ ప్రాజెక్ట్స్, ఉపగ్రహాలు, రూపకల్పన ప్రయోగాలు ఊపందుకున్నాయన్నమాట. ఎస్, మరి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది రాజరాజ చోరా మూవీలో నుంచి. ఈ సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: హల్వా?
1: Yes.
0: నా ఫేవరెట్.
1: ఎప్పటి నుంచి
0: నువ్వు చేసినావు కదా.
1: చెప్పనేలేదు.
0: నువ్వు చేయనేలేదు, అందుకనే చెప్పనేలేదు. జూలియట్.
1: డాడ్
0: రిటర్న్ గిఫ్ట్.

0: ఇప్పుడు నువ్వు కూడా.
1: నువ్వు ఉంటావు కదా?
0: నేనుంటాను కదా.
1: ప్రేమలో, పిల్లల్లో నువ్వేనా జీవితం అనుకున్నా? చివరి జీవితాన్ని గుర్తించేసినావు కదా జూలియట్.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి

నుంచి 4 రోజుల పాటు విదేశాల్లో పర్యటించనున్నారు. ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుడు షావ్కత్ ఆహ్వానం మేరకు రేపు ఎల్లుండి ఆ దేశ రాజధాని తాష్కెట్ ను సందర్శించనున్నారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1 తేదీల్లో కిర్గిస్తాన్ రాజధాని బిష్కెక్ లో జరిగే 26వ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమ్మిట్ కు ప్రధానమంత్రి హాజరవుతారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ముందు వరుసలో ఉంచేందుకు నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించేందుకు నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పేదరిక నిర్మూలన, ప్రజా సమస్యల త్వరిత పరిష్కారం, సుపరిపాలనే ధ్యేయంగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రూపొందించిన స్వర్ణ నియోజకవర్గం విజన్ యాక్షన్ ప్లాన్ అమలుపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్దమవుతోంది. ఈ క్రమంలోనే విధి విధానాల రూపకల్పనపై 14 మంది సభ్యులతో ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికలపై తొలి సమావేశం ఈరోజు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో జరిగింది. అనకాపల్లి జిల్లా ఎలమంచిల మండలం ఏటికొప్పాక గ్రామంలో 3 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించనున్న ఏటికొప్పాక హస్తకళ ఇతివృత్త ఉద్యానవనానికి యువజన అభివృద్ది, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్, జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ఈ ఉదయం భూమిపూజ కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2 సెప్టెంబర్ తేదీన అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో పర్యటించనున్న నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. రాష్ట ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పీజీ వైద్యులను 24 గంటలకు మించి డ్యూటీ చేయించకూడదని ఆదేశించింది. నైట్ డ్యూటీ తర్వాత మరుసటి రోజు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలని సూచించింది. వారానికి ఒకరోజు పూర్తి సెలవు ఇవ్వాలని ఆదేశించింది. పూర్వ ఉత్తర్వులను ఖచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి ఆవరణలో 24 కోట్ల రూపాయలతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ యూనిట్ను ఈ నెల 31వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభిస్తారు. నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతాల నుంచి 21 మంది భారతీయులు సురక్షితంగా దేశ రాజధాని ఢిల్లీ చేరుకున్నారని కేంద్ర విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. వీరంతా వారి స్వస్థలం తమిళనాడు చేరుకున్నారని వివరించారు. న్యూఢిల్లీలో ఈరోజు ఆయన మాట్లాడుతూ, నేపాల్లోని త్రిశూలి హైడ్రో పవర్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను కూడా రక్షించారని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది పటిష్టమైన చర్యలు చేపట్టే లక్ష్యంతో ఏపీ ఈగల్, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. వివిధ భారతీయ వార్తల ముఖ్యాంశాలు తిరిగి 8 గంటలకు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణదీప్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఉజ్బెకిస్తాన్ దేశంలో రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. ఆయన తాష్కెంట్ నగరంలో 2 రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఉజ్బెకిస్తాన్ అధ్యకుడు షవ్కత్ మిర్జియోయేవ్ ప్రధానమంత్రి ప్రతినిధి స్థాయిలు జరుపుతారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి తాష్కెంట్లోని లాల్ బహదూర్ శాస్త్రి స్మారక చిహ్నాన్ని సందర్శించనున్నారు. అలాగే తాష్కెంట్ స్టేట్ యూనివర్సిటీ ఆఫ్ ఓరియంటల్ స్టడీస్లోని మహాత్మాగాంధీ కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి సందర్శించనున్నారు. నేపాల్ టిబెట్ ప్రాంతాల్లో సంభవించిన ఆకస్మిక వరదల వల్ల మరణించిన వారి సంఖ్య 547కు చేరింది. ప్రవాహంలో కొట్టుకుపోయిన వారి మృతదేహాలు, ప్రాణాలతో బయటపడిన వారి కోసం సహాయక బృందాలు నదీ తీరాలు, నిర్జన ప్రాంతాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేయగా ఇంకా 1545 మంది గల్లంతైనట్లు తెలుస్తోంది. ప్రభావిత జిల్లాల నుంచి అధికారులు ఇప్పటికే 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. నైరుతి చైనాలో 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో మరిన్ని వరదలు వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళనల నడుమ అధికారులు తాజాగా హెచ్చరికలు జారీ చేశారు. త్రిశూలి ప్రాంతంలో నదీ నీటిమట్టం వేగంగా పెరుగుతుండటంతో స్థానికులను తక్షణమే ఇళ్లను ఖాళీ చేయాలని ఆదేశించారు. భౌగోళిక పరిస్థితులు కఠినంగా ఉండడం, ప్రతికూల వాతావరణం నెలకొనడంతో సహాయక చర్యలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరులకు ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ఇతర దేశాల పౌరసత్వం కలిగిన దాదాపు 100 మంది భారత సంతతి వ్యక్తుల ఆచూకీ కూడా తెలియలేదని ఆయన అన్నారు. ఢిల్లీలో ఈరోజు మీడియా సమావేశంలో మాట్లాడిన రణధీర్ జైస్వాల్, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయులను వరద ప్రభావిత ప్రాంతం నుంచి సురక్షితంగా రక్షించినట్లు వెల్లడించారు. చైనా వైపు చిక్కుకుపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతం నుంచి నిన్న కాఠ్మండు చేరుకున్న తమిళనాడుకు చెందిన 21 మంది భారతీయ పౌరులు ఈరోజు మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారని ఆయన వివరించారు.
1: 21 భారతీయ నాగరిక్ జో ఫసే హువే థే కైలాష్ మానసరోవర్ కి యాత్రా పే గయే థే కల్ కఠమండు పహుంచే ఉస్ క్షేత్ర సే జహాన్ పర్ యే హాదసా హువా ఔర్ కల్ హమారే రాజదూత్ ఉన్సే మిలే ఉన్కా హాల్చాల్ పూచా ఔర్ హమారీ ఎంబసీ నే ఉన్కే లియే యే ట్రావెల్ అరేంజ్మెంట్ బనాయా ఆజ్ వో దిల్లీ పహుంచ చుకే హై ఉస్కే అలావే 63 భారతీయ నాగరిక్ జో త్రిశూలి హైడ్రో పవర్ మే కామ్ కర్తే హై త్రిశూలి 1 ఉన్కో భీ వహాన్ సే బచాయా గయా హై 96 భారతీయ నాగరిక్ చీన్ సే నేపాల్ కి తరఫ్ ఆ చుకే హై ఔర్ యే సభీ లోగ్ సురక్షిత్ హై.
0: చైనా వైపు ఉన్న దాదాపు 400 మంది భారతీయ పౌరులు సురక్షితంగా ఉన్నారని, తమ కుటుంబాలతో సంప్రదింపుల్లోనే ఉన్నారని జైస్వాల్ తెలిపారు. వారిని సురక్షితంగా తరలించేందుకు బీజింగ్లోని భారత రాయబార కార్యాలయం స్థానిక అధికారులు, బృంద నాయకులు, ట్రావెల్ ఏజెంట్లతో సమన్వయం చేసుకుంటోందని అన్నారు. మరోవైపు నేపాల్కు భారత్ మానవతా దృక్పథంతో సహాయాన్ని మరింత వేగవంతం చేసింది. నేపాల్లో కొనసాగుతున్న సహాయక రక్షణ చర్యలకు మద్దతుగా భారత్ 47 టన్నులకు పైగా అత్యవసర సహాయక సామాగ్రిని పంపినట్లు జైస్వాల్ చెప్పారు. కాగా నేపాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన తమిళనాడుకు చెందిన 21 మంది ప్రయాణికుల బృందాన్ని కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు న్యూఢిల్లీలో కలిశారు. ఈ సందర్భంగా విదేశాంగ మంత్రి సోషల్ మీడియా ద్వారా నేపాల్ ప్రభుత్వం, అక్కడ రక్షణ చర్యలు చేపట్టిన సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే యాత్రికులు సురక్షితంగా భారత్ తిరిగి వచ్చేలా సహాయం అందించిన ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయాన్ని ఆయన అభినందించారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన గత 12 ఏళ్లలో విస్తరించి విప్లవాత్మక ఫలితాలను అందించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు. ఈ పథకం ఆర్థిక రంగాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావడంలో, దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి జన్ధన్

యోజన కింద ఇప్పటి వరకు 59 కోట్లకు పైగా ఖాతాలు తెలవగా, వాటిలోని మొత్తం డిపాజిట్లు 3.17 లక్షల కోట్ల రూపాయలకు చేరాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. గ్రాండ్ మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద ప్రతిష్టాత్మక గ్రాండ్ చెస్ టూర్ టైటిల్ను గెలుచుకున్న తొలి భారతీయ ఆటగాడిగా నిలిచినందుకు ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ చారిత్రాత్మక విజయం ప్రజ్ఞానంద అసాధారణ ప్రతిభ, పట్టుదల, ప్రశాంతత, అత్యుత్తమ ప్రదర్శన సాధించాలనే నిరంతర తపనకు నిదర్శనమని ఉపరాష్టపతి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రజ్ఞానంద మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి దేశానికి మరింత పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు ఉపరాష్టపతి భవన్లో పాఠశాల విద్యార్థులతో కలిసి రక్షాబంధన్ వేడుకలను జరుపుకున్నారు. రక్షాబంధన్ అనేది ప్రేమ, నమ్మకం, రక్షణలకు ప్రతీకగా నిలిచే ఒక అందమైన బంధమని ఈ సందర్భంగా ఆయన సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని ఆలోచనలను దేశ విదేశాల ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ ప్రసంగం ఈ నెల 30వ తేదీ ఉదయం 11 గంటలకు ఆకాశవాణిలో ప్రసారమవుతుంది. ఇది ప్రతి నెలా ప్రసారమయ్యే రేడియో కార్యక్రమంలో 137వ సంచిక. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ మొత్తం నెట్వర్క్, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, కేంద్ర సమాచార ప్రసార శాఖ యూట్యూబ్ ఛానళ్లలో కూడా ప్రత్యక్ష ప్రసారమవుతుంది. హిందీ ప్రసంగం ముగిసిన వెంటనే తెలుగు అనువాదం ప్రసారమవుతుంది. తిరిగి రాత్రి 8 గంటలకు తెలుగు అనువాదం పునఃప్రసారమవుతుంది. భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ తొలి సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. ఈ భేటీలో శిక్షణ, సైనిక విన్యాసాలు, మిలిటరీ మెడిసిన్, స్టాఫ్ ట్యాక్స్, రక్షణ పరిశ్రమ, పరిశోధన, అభివృద్ది వంటి వివిధ రంగాల్లో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత విస్తరించుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. 2024 డిసెంబర్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ పర్యటన సందర్భంగా కుదిరిన రక్షణ సహకార ఒప్పందం లక్ష్యాలను ఆచరణలో పెట్టేందుకు ఈ తొలి జేడీసీ సమావేశం ఎంతగానో తోడ్పడనుంది. దేశంలో చక్కెర కొరత ఏమీ లేదని, వినియోగదారులకు అందుబాటు ధరలలో చక్కెర లభించేలా అన్ని అవసరమైన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇటీవల మిల్లుల వద్ద చక్కెర ధరలు దాదాపు 20% మేర తగ్గాయని, రిటైల్ మార్కెట్లోనూ ధరలు తగ్గుముఖం పడుతున్నాయని వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. దేశీయ మార్కెట్లో కృత్రిమ కొరత ఏర్పడకుండా సరుకు నిరంతరం అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టినట్లు పేర్కొంది. దేశవ్యాప్తంగా చక్కెర ధరలు, నిల్వలు, సరఫరా పరిస్థితులను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తోంది. నార్వే రాజు 89 సంవత్సరాల 5వ హెరాల్డ్ ఆస్లోలోని ఆసుపత్రిలో ఈరోజు కన్నుమూశారు. ఆయన కుమారుడు ప్రిన్స్ హోకోన్ నార్వే తదుపరి రాజుగా బాధ్యతలు చేపట్టనున్నారు. ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో నార్వే పర్యటన సందర్భంగా రాజు హెరాల్డ్తో జరిపిన సమావేశాన్ని సామాజిక మాధ్యమ వేదికగా ప్రధానమంత్రి గుర్తు చేసుకున్నారు. ఒడిషా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. తూర్పు ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, తూర్పు మధ్యప్రదేశ్, జార్ఖండ్, సబ్ హిమాలయన్ పశ్చిమ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలలో కూడా ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వచ్చే 2 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలలో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో రేపటి వరకు ఇదే తరహా పరిస్థితులు కొనసాగే అవకాశం ఉందని తెలిపింది. పీఎస్ఏ బుడాపెస్ట్ స్క్వాష్ ఓపెన్ ఫైనల్లో భారత క్రీడాకారుడు వేలవన్ సెంథిల్ కుమార్ ఈ రాత్రి హంగరీకి చెందిన బాలాజ్ ఫార్కాస్తో తలపడనున్నారు. నిన్న రాత్రి జరిగిన సెమీఫైనల్లో స్వదేశీ ఆటగాడు వీర్ చోట్రానిపై 3-2 తేడాతో విజయం సాధించి వేలవన్ ఫైనల్కు చేరుకున్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుంచి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్ దేశంలోని తాష్కెంట్ నగరంలో పర్యటిస్తారు. నేపాల్లో సంభవించిన వరద కారణంగా 320 మంది భారతీయ పౌరుల ఆచూకీ తెలియలేదని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం దేశవ్యాప్తంగా ప్రజలను సాధికారత వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషిస్తోందని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఒడిశా, బీహార్లలో రేపటి వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ఇంతవరకు తెలుగులో వార్తలు విన్నారు.
1: వింటున్నారు వివిధ భారతి FM 101.3.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసీ రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఇఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ecieneti మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
4: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసాయి అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. చికొరి అంటూ ప్రతి మూల నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఓన్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 మెగాహెర్ట్స్ పై నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసు అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. మరి ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం సామి, ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం సామి అంటూ ఈ డైలాగ్ ఏ మూవీలోనిది? ఆప్షన్ ఏ పుష్ప, ఆప్షన్ బి కాళేజా, ఆప్షన్ ఏ నబీనా అని చెప్పేసి 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది, డియర్ కామ్రేడ్ మూవీలో నుంచి వింటూ ఎంజాయ్ చేసేయండి.

సూపర్ హిట్ సాంగ్ విన్నాం డియర్ కామ్రేడ్ మూవీలో నుంచి. ఎస్, మనము నా మనసును మనసై అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్, నీ నవ్వు వరం, నీ శాపం, నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి, ఈ డైలాగ్ ఏ మూవీలో ఉన్నది? ఆప్షన్ ఏ పుష్ప, ఆప్షన్ బి కలేజా, మరి ఆప్షన్ ఏ లేదా బి అని చెప్పేసి 8662488 14కి వాట్సాప్ మెసేజ్ చేసేయమన్నాను. మరి మనకి ఎంతమంది ఎస్ఎంఎస్లు పంపించేశారో చూద్దాం. హాయ్, గుడ్ ఈవినింగ్. భాస్కర్ పెడనా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అంబాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ్, వగ్గ శివయ్య, ముంత పెద్దన్న, హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. కరెక్ట్ ఆన్సర్ బ్రహ్మయ్య కర్నూలు, హాయ్ కరెక్ట్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా ఉమ్మెన్ నుంచి మొహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, కరెక్ట్ ఆన్సర్. కనకారావు పెడనా, రాంగ్ ఆన్సర్. కన్నూరు నుంచి తాతారావు, హాయ్ కరెక్ట్ ఆన్సర్. దీపిక హైదరాబాద్, హాయ్ కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ నేతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా, హాయ్ రాంగ్ ఆన్సర్. ఎన్ హిమవంత్ కుమార్, విజయవాడ, రాంగ్ ఆన్సర్. దస్తగిరి సంధ్యా, ప్రొద్దుటూరు, కడప జిల్లా, హాయ్ అందరికీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. పెడన జుగనందరావు కాలనీ, అప్పలరాజు, హాయ్ రాంగ్ ఆన్సర్. ఎస్, ఇంకా

వేటపల్లం రామానగర్, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవంగ. హాయ్, రాంగ్ ఆన్సర్. చండిక వరలక్ష్మి వాసు ఫ్రమ్ గంటలమ్మపాలెం మచిలీపట్నం. హాయ్, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. రామకృష్ణారెడ్డి గనగలూరు, హాయ్ కర్ణాటక నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఎస్, చాలా వరకు అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. మరి అయితే సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? ఎస్, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం సమే. ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ రావు రమేష్, ఆప్షన్ బి సునీల్. ఆప్షన్ ఏ రావు రమేష్, ఆప్షన్ బి సునీల్. ఆప్షన్ ఏనా బీనా అని చెప్పేసి 8662-2488-14కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ వచ్చేస్తుంది జాతిరత్నాల మూవీలో నుంచి మీ అందరి కోసం. చిటిని నవ్వంటే అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసు అయింటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే ఎస్ఎంఎస్ క్వశ్చన్, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి, ఈ డైలాగ్ చెప్పింది ఎవరు? ఆప్షన్ ఏ రావు రమేష్, ఆప్షన్ బి సునీల్. మరి మనకి ఎవరు మెసేజ్ పంపించేశారు? భాస్కర్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, కనకారావు కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. ఎస్ సీతారామాంజనేయులు కేలం కరెక్ట్ ఆన్సర్, తాతారావు కానూరు కరెక్ట్ ఆన్సర్, అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, మహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్, చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న కరెక్ట్ ఆన్సర్, రామకృష్ణారెడ్డి కర్ణాటక కరెక్ట్ ఆన్సర్, బాలాజీ కొనస్థలిపురం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, హిమవంత్ కుమార్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, ఇంకా మురళీకృష్ణ కరెక్ట్ ఆన్సర్, అంబికా భవానీపురం, హాయ్ మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట.

కరెక్ట్ ఆన్సర్ దస్కిరి సంధ్యా, కరెక్ట్ ఆన్సర్ దీప్కా హైదరాబాద్, కరెక్ట్ ఆన్సర్ బాలసుబ్రహ్మణ్యం, రాంగ్ ఆన్సర్. ఎస్, చాలా వరకు అందరూ కరెక్ట్ ఆన్సర్స్ పంపించేశారు. కాబట్టి నేనైతే థర్డ్ క్వశ్చన్కి వెళ్ళిపోతున్నాను. ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం స్వామి. ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ సుకుమార్, ఆప్షన్ బి త్రివిక్రమ్. 8662488814కి వాట్సాప్ మెసేజ్ చేసేయండి. సూపర్ హిట్ సాంగ్ త్రిబుల్ ఆర్ మూవీలో నుంచి వస్తుంది, వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ జాబితా సవరణ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదలైంది.
1: మీ పేరు ఉందో లేదో వెంటనే తనిఖీ చేసుకోండి.
0: కొత్తగా ఓటర్గా నమోదు కావడానికి ఫామ్ 6 ఉపయోగించాలి.
1: విదేశాల్లో నివసించే భారతీయులు ఎన్ఆర్ఐ నమోదు కోసం ఫామ్ 6A నింపాలి.
0: మరణించిన, బదిలీ అయిన, అనర్హులైన ఓటర్ల పేర్లు తొలగింపు కోసం మరియు అభ్యంతరాల కోసం ఫామ్ 7 సబ్మిట్ చేయాలి.
1: వివరాల సవరణ, నివాస మార్పు, ఈపీఐసి రీప్లేస్మెంట్ లేదా పీడబ్ల్యూడి దివ్యాంగుల నమోదు కోసం ఫామ్ 8 లో దరఖాస్తు చేయాలి.
0: పూర్తి చేసిన దరఖాస్తులను జులై 31 నుండి ఆగస్టు 30, 2026 వరకు సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓ కార్యాలయాల్లో సమర్పించవచ్చు.
1: మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేయాలనుకుంటే voters.eci.gov.in లేదా ECINET మొబైల్ యాప్ ను ఉపయోగించండి.
0: జారీ చేయవారు శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్ ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
3: మనపురం ఫైనాన్స్ ప్రెజెన్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
2: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800-420-2233.

ట్యూన్ చేసి వింటూ వంజు చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.0 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మనసును మనసు అంటూ మనసుకు నచ్చిన సాంగ్స్ వింటూ. అలాగే ఈరోజు ఎస్ఎంఎస్ క్వశ్చన్, నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం సామి, ఈ మూవీ డైరెక్టర్ ఎవరు? ఆప్షన్ ఏ సుకుమార్, ఆప్షన్ బి త్రికుమార్, త్రివిక్రమ్ శ్రీనివాస. మరి మనకి ఎవరెవరు మెసేజ్ పంపించేశారో చూద్దాం. బొడ్డు బాలసుబ్రహ్మణ్యం కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకారావు కరెక్ట్ ఆన్సర్, భాస్కర్ కరెక్ట్ ఆన్సర్, కానూరు తాతారావు కరెక్ట్ ఆన్సర్, బ్రహ్మయ్య కర్నూలు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే దీపికా హైదరాబాద్ కరెక్ట్ ఆన్సర్, మొహమ్మద్ జైనుద్దీన్ స్నేహబాను జైనుద్దీన్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, అప్పలరాజు కరెక్ట్ ఆన్సర్, గన్గ్లూరు రామకృష్ణారెడ్డి కరెక్ట్ ఆన్సర్, బాలాజీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, మహమ్మద్ ఇనాయతుల్లా కరెక్ట్ ఆన్సర్, కోనసీమ జిల్లా మురుపాల నుండి పంతటి శ్రీనివాసరావు గంగారు భవాని హాయ్ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, దస్తగిరి సంధ్య కరెక్ట్ ఆన్సర్, చిరంజీవి నాగభూషణం వగ్గ శివయ్య ముంత పెద్దన్న కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, హిమవంత్ కుమార్ కరెక్ట్ ఆన్సర్, మురళీకృష్ణ కరెక్ట్ ఆన్సర్. ఎస్, సూపర్, అందరు కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి మీ అందరి కోసం సూపర్ హిట్ సాంగ్ అయితే డెడికేట్ చేస్తాను. దానికంటే ముందు నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం సామి, ఈ డైలాగ్ కలేజా మూవీలోది. ఈ డైలాగ్ చెప్పింది రావు రమేష్, ఈ మూవీ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస. మరి సూపర్ హిట్ సాంగ్ అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది కలేజా మూవీలో నుంచి, పిలిచే పెదవుల పైన అంటూ వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో భరత్ రత్నాకర్. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రత్యక్ష పద్ధతిలో జరిగితేనే రాజకీయ స్థిరత్వం ఉంటుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఏ ఎన్నికల్లోనైనా బీసీలకు ఎక్కువ సీట్లు ఇచ్చేది తమ ప్రభుత్వమేనని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న 6 వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే చెత్తను అదే రోజు విద్యుత్గా మార్చేలా చర్యలు తీసుకున్నారు.

ంటున్నామని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఉమ్మడి ప్రకాశం జిల్లాకు తాగు సాగునీరు అందించనున్నామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ రెండేళ్లలోనే వెలిగొండ ప్రాజెక్టులోని ఫీడర్ కెనాల్కు సంబంధించి 11 కిలోమీటర్ల లైనింగ్ పూర్తి చేశామని వివరించారు. అభివృద్దికి రహదారులే కీలకమని, ప్రతి ప్రాంతానికి మెరుగైన రవాణా సౌకర్యంతో పాటు రహదారి అనుసంధానం కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. సాంకేతికత సహకారంతో ప్రజా ఫిర్యాదుల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన వ్యవస్థను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ఇప్పటికే ఫిర్యాదుల దినోత్సవం నిర్వహిస్తున్న రాష్ట ప్రభుత్వం తాజాగా కాన్స్టిట్యుయెన్సీ విజన్ యాక్షన్ ప్లాన్ సీవీఏపీని ప్రతి నియోజకవర్గంలోనూ అందుబాటులోకి తేనుంది. ఆంధ్రప్రదేశ్ను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్ది పటిష్టమైన చర్యలు చేపట్టే లక్ష్యంతో ఏపీ ఈగిల్ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ మధ్య కీలక అవగాహన ఒప్పందం కుదిరింది. ఈ మేరకు ఇరు సంస్థల ప్రతినిధులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో పచ్చదనాన్ని పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని గ్రీన్ బోర్డు చైర్మన్ ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు చెప్పారు. మంగళగిరిలోని అటవీశాఖ కార్యాలయంలో గ్రీన్ బోర్డు చైర్మన్గా నాగబాబు ఈరోజు బాధ్యతలు చేపట్టారు. రాష్ట సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు పర్వసాంధ్రుల సాధికారత సంబంధాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మలేషియాలో రేపటి నుంచి 2 రోజుల పాటు పర్యటించనున్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 300 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 24,150 స్థిరపడింది. సెన్సెక్స్ 330 పాయింట్ల లాభంతో 77,264 వద్ద స్థిరపడగా నిఫ్టీ సైతం 84 పాయింట్ల లాభంతో 24,175 వద్ద ముగిసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 137 సంచిక ఎల్లుండి ఆదివారం ప్రసారమవుతుంది. విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రి ఆవరణలో 24 కోట్ల రూపాయలతో నిర్మించిన క్రిటికల్ కేర్ బ్లాక్ యూనిట్ను ఈ నెల 31వ తేదీన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ప్రారంభిస్తారు. వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే వివిధ భారతి వార్తల ముఖ్యాంశాలతో మళ్లీ కలుద్దాం.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనము నము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ లో బాహుబలి 2 నుంచి సూపర్ హిట్ సాంగ్ వచ్చేసింది. చెలియా మూవీ నుంచి అలాయ్ అలాయ్ అంటూ వస్తుంది సూపర్ హిట్ సాంగ్ మీ అందరి కోసం. గౌతమి పుత్ర శతకర్ణి మూవీల నుంచి ఎక్కి మీద అంటూ, హల మూవీ నుంచి ఏవో ఏవో కళలు అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్ అన్నీ మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: ఆర్థిక ఇబ్బందులు ఎప్పుడూ అనూహ్యంగానే వస్తాయి. అలాంటి సమయంలో స్మార్ట్ డిసిషన్ తీసుకుంటేనే ఈజీగా ఆ సిచ్యువేషన్ ని దాటగలం.
2: మనపురం ఫైనాన్స్ ప్రెజెంట్స్ ఈజీ ఈఎంఐ గోల్డ్ లోన్ స్కీమ్ మీలాంటి స్మార్ట్ డిసిషన్స్ తీసుకునే వారి కోసమే. వడ్డీని నెల నెలా సులభ వాయిదాల్లో చెల్లించి మీ ఫైనాన్షియల్ ప్లానింగ్ ని మరింత స్మార్ట్ గా మార్చుకోండి.
1: మరిన్ని వివరాలకి మీ సమీప మనపురం ఫైనాన్స్ బ్రాంచ్ ని విజిట్ చేయండి లేదా కాల్ టోల్ ఫ్రీ నంబర్ 1800 420 2233.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాల్లో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆ దేశ అధ్యకులు షవకత్ మిర్జియోయేవ్ ఆహ్వానం మేరకు ప్రధానమంత్రి తాష్కెంట్ను సందర్శిస్తారు. ఈ పర్యటనలో 2 దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు నరేంద్ర మోదీ

అధ్యకుడు మిర్జియోయేవ్ మధ్య ప్రతినిధుల స్థాయి చర్చలు జరుగుతాయి. వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ, డిజిటల్ అనుసంధానత, ఇంధనం, విద్య, ప్రజల మధ్య సంబంధాల వంటి రంగాలలో సహకారాన్ని ఇరువురు నేతలు సమీక్షించి భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తారు. అలాగే వికసిత్ భారత్ 2047, ఉజ్బెకిస్తాన్ 2030 వంటి ఉమ్మడి అభివృద్ది లక్ష్యాలను ముందుకు తీసుకువెళ్లడంపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈరోజు నేపాల్ నుండి క్షేమంగా న్యూఢిల్లీకి చేరిన తమిళనాడుకు చెందిన 21 మంది యాత్రికుల బృందాన్ని కలిశారు. ఈ యాత్రికులు నిన్న వరద ప్రభావిత ప్రాంతం నుండి ఖాట్మండుకు చేరుకుని ఈ మధ్యాహ్నం న్యూఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ నేపాల్ ప్రభుత్వానికి, సైన్యానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే అక్కడి భారత రాయబార కార్యాలయాన్ని కూడా సామాజిక మాధ్యమ పోస్టులో అభినందించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ఆకస్మిక వరదల తరువాత ప్రజల సహాయక రక్షణ చర్యలలో నేపాల్కు మద్దతు ఇవ్వడానికి భారత్ కృషి చేస్తోందన్నారు. జన్ధన్ యోజన గతంలో ఎన్నడూ లేని విధంగా విప్లవాత్మకంగా ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఈ పథకం ప్రారంభమై 12 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రధానమంత్రి సామాజిక మాధ్యమం పోస్టులో జనధన్ యోజన సాటిలేని ప్రభావాన్ని చూపిందని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఆర్థిక సమ్మిళితాన్ని పెంపొందించడంలోనూ, ప్రజలను సాధికారులుగా తీర్చిదిద్దడంలోనూ జనధన్ యోజన కీలక పాత్ర పోషిందని తెలిపారు. చైనా నేపాల్ సరిహద్దు వెంబడి టిబెట్లోని గిరాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 5 మరణించారని, 558 మంది గల్లంతయ్యారని చైనా ఈరోజు తెలిపింది. గల్లంతైన వారిలో 260 మంది విదేశీయులుగా గుర్తించారు. పర్యాటకులు, స్థానిక నివాసితులతో సహా 1000 మందికి పైగా ప్రజలను గిరాంగ్ నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పర్యాటకులెవరూ అక్కడ చిక్కుకుపోలేదని అధికారులు తెలిపారు. కైలాష్ మానస్ సరోవర్ యాత్ర కోసం టిబెట్కు వెళ్లిన పెద్ద సంఖ్యలో భారతీయ యాత్రికులు వరదలు వచ్చినప్పుడు సరిహద్దు ప్రాంతంలో ఉన్నారు. గల్లంతైన వారిని గుర్తించేందుకు విదేశీ రాయబార కార్యాలయాలతో సమన్వయం చేసుకుంటున్నామని చైనా వెల్లడించింది. వరదల కారణంగా రహదారులు, కమ్యూనికేషన్లు, విద్యుత్ సరఫరాకు కూడా అంతరాయం ఏర్పడింది. అధికారులు 100,000 మంది సహాయక సిబ్బందిని, టన్నుల కొద్దీ అత్యవసర సామాగ్రిని ప్రభావిత ప్రాంతానికి తరలిస్తున్నారు. రక్షాబంధన్ పండుగ సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఆనందకరమైన సందర్భం ప్రేమ, ఆప్యాయత, ఐక్యత బంధాలను బలపరుస్తుందని, అలాగే కరుణ, సామరస్యం, పరస్పర గౌరవం వంటి విలువలను నిలబెట్టడానికి ప్రతి ఒక్కరిని ప్రేరేపిస్తుందని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ సామాజిక మాధ్యమంలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికి ఆనందం, శాంతి, శ్రేయస్సు కలగాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. నేపాల్ టిబెట్లలో సంభవించిన ఆకస్మిక వరదల కారణంగా మృతుల సంఖ్య 547 పెరిగింది. 1545 మంది గల్లంతయ్యారు. ప్రభావిత జిల్లాల నుండి నేపాల్ భద్రతా సిబ్బంది 800 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇదిలా ఉండగా నైరుతి చైనాలోని సిచువాన్ ప్రావిన్స్లో ఈరోజు 5.1 తీవ్రతతో భూకంపం సంభవించడంతో నేపాల్లో తాజాగా వరద హెచ్చరిక జారీ అయింది. నదీ మట్టాలు పెరగవచ్చనే హెచ్చరికతో త్రిశూలి ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనస్సులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనస్సులోని మాట కార్యక్రమం 137వ సంచిక ఈ ఆదివారం ఉదయం 11 ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి, దూరదర్శన్ నెట్వర్క్ అంతటా, ఏఐఆర్ న్యూస్ వెబ్సైట్, న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్లో ప్రసారమవుతుంది. అలాగే ఏఐఆర్ న్యూస్, డిడి న్యూస్, పీఎంఓ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖల యూట్యూబ్ ఛానళ్లలో కూడా ఇది ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. హిందీ ప్రసారం ముగిసిన వెంటనే ఆకాశవాణి ఈ కార్యక్రమాన్ని ప్రాంతీయ భాషల్లో ప్రసారం చేస్తుంది. నేపాల్లో ఆకస్మిక వరదల తరువాత 320 మంది భారతీయ పౌరులు ఇప్పటి వరకు సంప్రదించడానికి అందుబాటులోకి రాలేదని విదేశీ వ్యవహారాల శాఖ తెలిపింది. ఆ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ న్యూఢిల్లీలో ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ, త్రిశూలి 1 జల విద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న 63 మంది భారతీయ పౌరులను ప్రభావిత ప్రాంతం నుండి రక్షించినట్టు తెలిపారు. చైనా వైపు చిక్కు

0: కాకపోయిన మరో 96 మంది భారతీయ పౌరులు సురక్షితంగా భూమార్గం ద్వారా నేపాల్లోకి ప్రవేశించారని, వారిని తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొంటూ,
1: Our MEA control room here is working round the clock, as is the case with the control rooms in our embassy in Kathmandu, as also our embassy in Beijing. From on the Chinese side, we have 400 Indian nationals. They are safe. They have been in touch with their family because phones, etc., I am told, is working on that side. Our embassy has been in touch with several of them, in fact, with their team leaders and their travel agent. Many of their family members also contacted us through the helpline numbers that our embassy is running right now in Beijing.
0: భారత్ కువైట్ సంయుక్త రక్షణ కమిటీ జేడీసీ ప్రారంభ సమావేశం ఈరోజు న్యూఢిల్లీలో జరిగింది. శిక్షణ, సైనిక విన్యాసాలు, సైనిక వైద్యం, అధికార స్థాయి చర్చలు, రక్షణ పరిశ్రమ, పరిశోధన అభివృద్ది వంటి అనేక రంగాలలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని మరింత బలోపేతం చేయడానికి ఈ సమావేశంలో ఇరు దేశాలు అంగీకరించాయి. రక్షణ శాఖ జాయింట్ సెక్రటరీ అమితాబ్ ప్రసాద్, 5 సభ్యుల కువైట్ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించిన బ్రిగేడియర్ జనరల్ రాత్ అల్ సక్రాన్ ఈ సమావేశానికి సహ అధ్యక్షత వహించారు. భారత ప్రతినిధి బృందంలో త్రివిధ దళాలు, రక్షణ ఉత్పత్తి విభాగం, రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, సాయుధ దళాల వైద్య సేవలు, విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని మాల్దా మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో ఈ నెలలో 60 మంది నవజాత శిశువులు మృతి చెందినట్టు వచ్చిన వార్తలపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. ఓ మీడియా నివేదికను సుమోటోగా స్వీకరించి ఈ మేరకు పశ్చిమ బెంగాల్ ముఖ్య కార్యదర్శికి నోటీసు జారీ చేస్తూ ఈ అంశంపై 2 వారాల్లోగా వివరణాత్మక నివేదికను సమర్పించాలని కోరింది. వార్తా నివేదికలోని విషయాలు నిజమైతే అది మానవ హక్కుల ఉల్లంఘనకు సంబంధించిన తీవ్రమైన సమస్యలను లేవనెత్తుతుందని కమిషన్ అభిప్రాయం వ్యక్తం చేసింది. టెలికమ్యూనికేషన్ల శాఖ డిఓటీ ప్రవేశపెట్టిన సంచార్ సాథి కార్యక్రమం జూలై నెలలో 77,000 కంటే ఎక్కువ మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి సహాయపడిందని కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ప్రశంసించారు. దీని ద్వారా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ హ్యాండ్సెట్లను తిరిగి స్వాధీనం చేసుకోవడంలో డాట్ కీలక మైలురాయిని అధిగమించిందన్నారు. ఈ కార్యక్రమంపై పెరుగుతున్న ప్రజల విశ్వాసాన్ని ఈ విజయం వెల్లడిస్తుందని పేర్కొన్నారు. దేశ వృద్ధికి కంపెనీ సెక్రటరీలు మరింతగా దోహదపడాలని కేంద్ర ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా ఐసీఎస్ఐ ప్రతినిధి బృందంతో ఆయన ఈరోజు మాట్లాడుతూ, భారతదేశ అభివృద్ది ప్రయాణంలో వృత్తిపరమైన నైపుణ్యం, సుపరిపాలన రెండూ కలిసి సాగాలన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపటి నుండి 2 రోజుల పాటు ఉజ్బెకిస్తాన్లో పర్యటించనున్నారు. ఆకస్మిక వరదల నేపథ్యంలో నేపాల్కు మరింత సహకారాన్ని అందించేందుకు భారత్ కృషి చేస్తోందని విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ అన్నారు. గడిచిన 12 సంవత్సరాలలో జనధన్ యోజన విప్లవాత్మక ఫలితాలను సాధించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. టిబెట్లోని గ్రాంగ్ కౌంటీలో ఆకస్మిక వరదలు సంభవించడంతో 260 మంది విదేశీయులతో సహా 558 మంది గల్లంతయ్యారని చైనా వెల్లడించింది. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఇంతవరకు జాతీయ వార్తలు విన్నారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము డ్యూయట్ డ్యూయట్ అంటూ సూపర్ కూల్ డ్యూయట్ సాంగ్స్ వింటూ. చెలో మూవీ నుంచి అమ్మాయి చెలో అంటూ, బ్రూస్లీ మూవీ నుంచి లే చెలో అంటూ, గంగా మూవీ నుంచి రెప్పకళ అంటూ, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు మూవీల నుంచి ఎన్నో ఎన్నో అంటూ వస్తున్నాయి సూపర్ హిట్ సాంగ్స్. మీ అందరి కోసం వింటూ ఎంజాయ్ చేసేయండి.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ.

ట్యూన్ చేసి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరాగాలు వింటూ. ఇళయరాజా సంగీతంలో సిరివెన్నెల సీతారామ శాస్త్రి రచనలో నుంచి జాలువారుగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన బొబ్బిల్ రాజ చిత్రంలో నుంచి కన్యాకుమారి అంటూ గీతాన్ని విని ఆనందించారు కదా. నిదురతో కుదురులేని ఈ కలల కలహాన్ని ఎవరు తీరుస్తారు? ఆ మత్తులోని గమ్మత్తుని, ఆ ప్రియుని స్పర్శతో అందుకోవాలని వేచి చూస్తున్న ఈ ప్రేయసి పాటేమిటో మీరు వినేయండి. ఆదిత్య 369 చిత్రం నుంచి వేటూరి రచనలో, ఇళయరాజా సంగీతంలో ఎస్పి బాలుజానకి పాడిన ఈ గీతం మీ అందరి కోసం.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

కూలీ నెంబర్ వన్ చిత్రం నుంచి కళ్యాణ నిజమా అంటూ సూపర్ హిట్ సాంగ్ విని ఆనందించారు కదా. వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు వింటూ. కనరాని ప్రేమకు ఓనుమాలు దిద్దని, పెదవి పైన ముద్దుపై మొదటి తీపి అద్దని, నీ కౌగలింతలలో కాలమంతా కరగని అంటున్న ఈ ప్రేమికుల పాట ఏమిటో మీరు వినేయాలంటే ఈ గీతాన్ని వినేయాలి. సి నారాయణ రెడ్డి రచనలో, ఇళయరాజా సంగీతంలో, ఎస్పి బాలుజానికి పాడిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్. ఫోన్ లోనే రేడియో ఎప్పుడు మీతోనే.

వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము మధుర స్వరాలు అంటూ, మధురమైన సరగాలు వింటూ, మేజర్ చంద్రకాంత్ చిత్రం నుంచి ఉలిక్కి పడకు అంటూ విన్న గీతాన్ని ఆనందించారు కదా. ప్రేమ మైకంలో పూర్తిగా మునిగిపోయిన ఈ ప్రియుడు ప్రేసిని కాశ్మీరు నందనవనమా, ముంతాజు అందాల అద్దానివా, ఆమని పూచి ఆమెనివా అంటూ వర్ణిస్తూ ఇంకా ఏమన్నాడో తెలియాలంటే, ఆత్రేయ రచనలో, ఇళయరాజా సంగీతంలో, ఎస్పి బాలుజానికి పాడిన ఈ గీతం మీ అందరి కోసం. వింటూ ఆనందించండి.

అడుగుతావని ఆశగా ఉందట, పెదవిదాడని మాటని ఇబ్బంది పడుతూ ఎన్నాళ్ళు ఇలా తెలుపువా సరిగా అంటున్న ఈ ప్రేయస్ మాట ఏమిటో మీరు వినేయాలంటే సిరివెన్నెల రచనలో రమణ గోగుల సునీత పాడగా రమణ గోగుల సంగీతంలో చాలువారిన ఈ గీతం మీ అందరి కోసం వింటూ ఆనందించండి.

ట్యూన్ చేసి వింటూ ఆనందిస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మధుర స్వరాలు అంటూ మధురమైన సరాగాలు విని ఆనందించారు కదా. స్టూడియోలో సమయం 10 గంటలు.

ట్యూన్ చేసి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై. నేను మీ ఆర్జే అశోక్. మనమున్నాము వినిపించిన రాగాలే అంటూ ఆనాటి ఆపాత మధుర గీతాలు వింటూ.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

మంటలను మెరిపించు, ఒక కంట మంటలను మెరిపించు, కానీ ఒక కంట మల్లెలను కురిపించు. ఓయ్ అబ్బో ఏమి చెల్లి సొగసు, ఓయ్ అబ్బో ఏమి తల బిరుసు, ఓయ్ అబ్బో ఏమి చెల్లి సొగసు, ఓయ్ అబ్బో ఏమి తల బిరుసు. నీ నడకలు చూస్తే మనసవుతుంది, కుళ్ళు కుళ్ళు చూస్తే మది పోతుంది. ఆహా ఓయ్ అబ్బో ఏమి సింగారం, ఓయ్ అబ్బో

చేవు కానీ ఆ పైన నన్ను ప్రేమించేవు. ఓ అబ్బో ఏమి ఆ విరుపు, ఓ అబ్బో ఏమి ఆ మెరుపు, ఓ అబ్బో ఏమి ఆ విరుపు, ఓ అబ్బో ఏమి ఆ మెరుపు. నీ నడకలు చూస్తే మనసు అవుతుంది, కుళ్ళు కుళ్ళు చూస్తే మతి పోతుంది. ఓ అబ్బో ఏమి సింగారం, ఓ అబ్బో లేత బంగారం, ఓ అబ్బో ఏమి సింగారం, ఓ అబ్బో లేత బంగారం.

ఇటు రావే రావే బంగారు చిలకమ్మ, ఇటు రావే రావే బంగారు చిలకమ్మ, ఒక్క మాటుంది మూట దించి పలకవమ్మ లంగరి.

వాడంత గోలవును, మా వాళ్ళు చూసేను వాడంత గోలవును, రమారావు సినిమాకో.

స్టూడియోలో సమయం 11:10 దాటి అలా పయనిస్తుంది. ఆకాశవాణి వివిధ భారతి విజయవాడ ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్ పై మా ప్రసారాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 మా ప్రసారాలు ప్రారంభమవుతాయి. అంతవరకు సెలవు, నమస్కారం, గుడ్ నైట్, శుభరాత్రి, శుభకాయ, జై హింద్ అండ్ షలోమ్. నేను మీ ఆర్జే అశోక్ సైనింగ్ ఆఫ్.